0: మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
1: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
7: Thank you for being in our journey.

హలో హాయ్ డాలస్ వాస్తవీయులు, బాగున్నారా? అదే పాటతోనట్లా స్టార్ట్ చేస్తే మంచి ఫన్ ఉంటది. మీరు రెడీ, నేను రెడీ, మాట్లాడుకుందాం మనము రెడీ. వెల్ వెల్కమ్ ఎవ్రీబడి ట్యూనింగ్ ఇన్ రైట్ నౌ. మీరింటున్నారు ధూమ్ ద మాకా 7 to 9 థర్స్డే ఓన్లీ ఆన్ మీ రేడియో సర్వీలా అండ్ విత్ యువర్ ఆర్జే అనుతోని. ఏం చేస్తున్నారు? మీ వీక్ ఎట్లా నడిచింది? ఈ వీక్ లాంగ్ ఉండేనా లేకపోతే బా ఫ్రైడే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుండ్రా? ముచ్చట వెడ్డింగ్ రెడీ అయిపోండి, నేను మిమ్మల్ని 2 hours ఆఫ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. పెద్ద ముచ్చట్లు ఏం లేవు, అంటే కొంచెం సాడ్ కూడా ఉంది ఎందుకు అని చెప్తా. బట్ వెల్ క్రికెట్ ఫాలోవర్స్ ఆల్రెడీ తెలుసు, అను ఇంత స్లోగా స్టార్ట్ చేయదు అని. బట్ ఇట్స్ ఓకే, మనం ఇంకా టాప్ లోనే ఉన్నాం. మాట్లాడుకుందాం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఒక మంచి సాంగ్ ఎన్నుకుంటా లెట్ అస్ స్టార్ట్ అవర్ షో ధూమ్ ద మాకా. ఈ పాట ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నా, బట్ ఏందో మొన్న సడన్ గా నేను ఈ పాట రాసింది, మ్యూజిక్ ఇచ్చిన ఆయన గురించి ఏదో చదువుతుండే, అప్పుడు అనిపించింది అనమాట లైక్ ఈ పాట ఇస్ అ ఫన్ సాంగ్ టు లిసన్ టు అని. మీరు కూడా ఎంజాయ్ చేసారండి. వచ్చిన తర్వాత మనం వచ్చేట్లు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్ పిల్లా మీ ఆర్జే అనుతోని. థర్స్డే 7 to 9 మంచి ముచ్చట్లు పెట్టుకుంటాము, గేమ్స్ ఆడుకుంటాము. ఏం జరుగుతుంది వరల్డ్ అన్నది మీరు కష్టపడి స్క్రోలింగ్ చేయకుండా నేను చేస్తా మీకోసం, కాబట్టి మీకు అప్డేట్ కూడా ఇస్తా. దాట్స్ లైక్ ఆల్మోస్ట్ అది మనం ఓటో అయిపోతుంది ఫర్ ద షో, బికాస్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అన్వైండింగ్ విత్ అను అనుకోండి, వెరీ నైస్ వే ఆఫ్ గెటింగ్ టు నో ద వీక్ అనుకోండి, దాట్ ఈస్ ఆల్ విత్ యువర్ మాస్పిలా అను. సో మెయిన్ ముచ్చట్లో ఒకంటే ముందు అప్డేట్ ఒకటి చెప్పాలి. ఐ నో మీరు అందరూ ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారా అని అనుకుంటున్నారు, బట్ మనం నిన్న లాస్ట్ టైం చెప్పాను కదా, ఆల్రెడీ విన్నర్స్ అందరినీ పిక్ చేసేసుకున్నాము మన జాతర మెయిన్ గేమ్ కోసం. సో ఆ విన్నర్స్ అందరికి ఫోన్లు కూడా వెళ్ళిపోయినాయి. కంగ్రాచులేషన్స్ అగైన్ క్లబ్ క్లబ్ క్లబ్ ఆల్ ద విన్నర్స్ హూ వర్ పిక్డ్ అప్ త్రూ ఆల్ మై వీక్స్. వాళ్ళకి మంచిగా చెప్పిన అందుకే జర ఫోన్ చేయండి, పిక్ చేయండి. యూ కుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ దోస్ విన్నర్స్, దోస్ ఆర్ లిసనింగ్ బట్ డి నాట్ విన్, వాళ్ళకి చెప్తున్నా. వెల్ వీ హ్యావ్ అదర్ గేమ్స్ ఆల్సో, వేరే షోస్ లో కూడా మీరు ఇంటూ ఉండాలి, ఎందుకంటే ఇంకా అడిషనల్ గేమ్స్ ఉన్నాయి. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఉంది. సో వీ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ గేమ్స్ హ్యాపెనింగ్ దట్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బిగ్ జాతర. బట్ నా గేమ్ వచ్చేసి మన థర్డ్ వర్డ్ ది వీ పిక్డ్ అప్ ఆల్ ద విన్నర్స్ ఫర్ ఆల్ ద వీక్స్. వాళ్ళు రేపు మంచిగా ఈవినింగ్ స్వదేశీలో కలుస్తున్నారు అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఫర్ ద నెక్స్ట్ రౌండ్. సో ఆల్రెడీ విన్నర్స్ కి చెప్తున్నా, మీకు ఆల్రెడీ కాల్స్ వచ్చేసి ఉంటాయి బట్ లేదు మిస్ అయినరు, లేదు డీటెయిల్స్ కావాలంటే మేక్ షూర్ యు ఆర్ షోయింగ్ అప్ టు ద స్వదేశీ ఇన్ లూయిస్విల్ ఫర్ ది బిగ్ గ్రాండ్ ప్రైజ్ ఛాన్స్ టు విన్ ఇట్. ఓకే, సో ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్, దేర్ విల్ బి అ గేమ్ షో. అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, నేనుండా ఐ నో మీరందరు నన్ను హౌస్ చేయమన్నారు కానీ, బట్ ఏం చేయాలి భయ్, పిల్లలతో పెద్ద లొల్లి డ్రైవర్ బతికైపోయింది, వాళ్ళకి సాకర్ గేమ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు బి అవుట్ ఆఫ్ టౌన్ అన్ఫార్చునేట్లీ. బట్ డోంట్ వరీ, ఐఎమ్ లీవింగ్ ఇట్ ఇన్ వెరీ కేపబుల్ హ్యాండ్స్ అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఐఎమ్ వెరీ క్యూరియస్. సో నేను లిటరలీ చెక్ చేసుకుంటా ఉంటాను ఫోన్లకి వెళ్ళి, ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఉన్నారు, ఎవరు నెక్స్ట్ రౌండ్ లో పోతున్నారు అని. బట్ ఐ ఎమ్ టెలింగ్ ఎవ్రీబడి టు జస్ట్ go and have fun. Only the winners, me mingle lagad bhai, only the winners need to go and enjoy the evening. Okay, mari vallu gelchina vallaki endi akkada ante radio surabhi vaalla jatharala they will have a big reveal. రేడియో జాతర ఎప్పుడైతుంది అని ఇప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, జూన్ సెవెంత్ ఫ్రిస్కో ఫ్లయర్స్ లా రేడియో సురభి ది ఫోర్త్ జాతర ఈస్ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫుడ్ బూత్స్, వెండర్ స్టాల్స్ ఉన్నాయి, యాక్చువల్లీ ఆర్జే అవార్డ్స్ కూడా ఉన్నాయి. మీరు వెబ్సైట్ కి పోయి లేకపోతే మా యాప్ లకు పోయి చూస్తే వీ ఆల్ ఆర్ నామినేటెడ్ ఫర్ సంథింగ్ ఆర్ ది అదర్. సో యూ షుడ్ స్టార్ట్ ఓటింగ్, మీ అన్ను కోసం పోయి ఓటేసుకోండి. అబ్బో అనుక అనుకునే వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలుసు, కొంతమంది పోయి పక్కలకు ఓటేస్తారు. ఇట్స్ ఓకే బై, మా టీమ్ లో ఎవరు గెలిచినా వీఆర్ వెరీ హ్యాపీ. సో బట్ అట్లీస్ట్ ఓట్ చేయండి, బీ యాక్టివ్, దట్ ఈస్ వాట్ ఐ టెల్ యూ. సో డోంట్ థింక్ మచ్, జస్ట్ గో టు ద రేడియో సురభి యాప్ అండ్ దెన్ లుక్ ఎట్ ద రేడియో సురభి జాతర ఆర్ఎస్జే అని కొడితే మీకు వచ్చేస్తుంది. యూ విల్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దేర్. ఓకే, ఇక మళ్ళీ నెక్స్ట్ ఒక పాట వేస్తా. ఈ పాట ఎందుకు వేసినా అన్నది పాట అయిపోయినాక చెప్తా, బట్ ఈ వీక్ కి ఈ పాట నాకు యాప్ట్ అనిపిస్తుంది. సో ఎంజాయ్ చేసేయండి పాట, లెట్స్ గో.

0: ఎంత పని చేస్తివిరో యమలుడ రాజన్న, నువ్వు ఎంత పని చేస్తివిరో యమలుడ రాజన్న,
1: ఎంత పని చేస్తివిరో. మీకు అర్థమైందా నేను ఈ పాట ఎందుకు స్టార్ట్ చేశాను అని? వాళ్ళ తెలివనోళ్ళకి కంపల్సరీ చెప్పాల్సిందే, బికాస్ మనోళ్ళు అను ఎంత గర్వంగా ఇట్లా సీనా థాన్ కే బాత్ కర్తే భయ్ కి అరే అమారా ఇస్తారే చియే కియా చిచ్చా అని చెప్తా. వెల్ నిన్న మొన్న ఆడిన గేమ్ లా తూస్తుమన్నారు ఈ మనోళ్ళు. నిన్న గేమ్ ఆడిండు కదా, బట్ ఎవరైనా చూడని వాళ్ళకి అయితే అప్డేట్ ఇచ్చేస్తాయి కదా దట్ మనము మన గేమ్ ఓడిపోయినాము. కానీ ఓడిపోయడం అన్నది ప్రాబ్లం కాదు, గలీజ్ ఓడిపోయినాం. మేబీ ఇట్ ఈస్ ఐ ఓపెనర్, ఇంకా రెండు గేమ్లు ఉన్నాయి బై, సో యూ నీడ్ టు బక్కల పనొచ్చు. 86 కి ఆల్అౌట్ అయిపోయినాం మనం. ఏ ఫస్ట్ బ్యాటింగ్ చేసాం, అది కూడా గుజరాత్ తో ఆడడం. వాళ్ళ బౌలింగ్ బానే ఉండే కానీ కొంచెమన్నా కొట్టాలా. ట్రావిస్ హెడ్ జీరోకి వెళ్ళు, తలకాయ తీసేసినట్టు అయిపోయింది హెడ్ వే వర్క్ లో నీయమా అనిపించింది. మళ్ళా చూస్తే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు టప్ప టప్ప టప్ప టప్ప. అరే ఇంత తక్కువ స్కోర్, 168 మనోళ్ళు కొట్టలేరా అనుకోని కూసుంటే సత్రోలు సీతారాం చేసిండ్రు. అది కథ. అందుకు వేసిన ఆ పాట ఎంత పని చేస్తివిరో యముల రాజన్న అనుకుంటా. ఇక మనకి రాజన్న లేడు గాని, బట్ మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రాజన్నలే కాబట్టి మన గేమ్ ని గోల్మాల్ చేసి పెట్టిండ్రు. అందుకని ఆ పాట దట్ వాజ్ లైక్ యూనో వన్ ఆఫ్ మై నాట్ సో గ్రేట్. ఏ మంచి వచ్చారు మన వాళ్ళు, లాస్ట్ వీక్ టేబుల్ లాట్ పైన కూర్చున్నారు అని చెప్పారు కదా, ఈసారి జర దిగిండ్రు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా టాప్ ఫోర్ లో ఉన్నారు కాబట్టి వి విల్ క్వాలిఫై అని అనుకుంటున్నా. బట్ మనది ఈసారి కప్పు నాది అని చెప్పిన కదా, సో ఇంకా హోప్ ఉంది. సో మీరందరూ హైదరాబాద్ వాళ్ళు కానీ లైక్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్లు కానీ లేకపోతే తెలుగు ఫ్యాన్స్ కానీ ఫీల్ కాకండి, గెలుస్తాం. ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి, ఒకటి చెన్నైతోనుంది, చాలా ఈజీ మ్యాచ్లు ఉన్నాయి బాయ్. ఒకటి చెన్నైతోనుంది, ఒకటి ఆర్సీబీతోనుంది. ఆర్సీబీ మ్యాచ్ అయితే నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, 22 మేక్ అవుతుంది. సూజం ఇక జో హోయేగా హోయే దేకింగే. ఇక దాని తర్వాత మనం ఏమి లైక్ యూనో మన చేతిలో లేదు, ఇక వాళ్ళు మనోళ్ళు చేయాలి. మన ఆజర్ణం లేచిపోయి ఫుల్ గా గేమ్ గెలిస్తే గానీ మంచి ఉండదు. ఇక మనము నెక్స్ట్ ఏంటంటారా వేరే గేమ్లలో అయితే, ఓ ఐపీఎల్ అంటే గుర్తొచ్చింది మనకి, విరాట్ కోహ్లీ ఫైనల్లీ ఫామ్ లోకి వచ్చింది బాయ్. చూసిందా మీరు మన కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడినప్పుడు 100 రన్స్ కొట్టిండు, కానీ ఫస్ట్ రన్ కొట్టినాక చూపించిన జోష్ అయితే ఓ నియమ స్టార్ట్ చేస్తున్న ఖాతా అన్నట్టు మంచి ఉండే. ఇట్ వాజ్ నైస్ టు సీ కోహ్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హిటింగ్ సెంచరీ. సో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నోళ్ళు ఎవరైతే గేమ్ ఎంజాయ్ చేస్తారు నా లెక్క అంటే, ముందు నేను ఫాలో అయిపోతున్నాయి, బట్ నాకు ఈ మధ్య ఏంటంటే ఆ చేజ్ ఆ రన్స్ ఎంత స్కోర్ ఇచ్చినా కూడా ఫట్ఫట్ మంది సిక్స్ లేదో ఇట్లా తూచిలకు ఆడేస్తుంది కదా, అవి మంచిగా అనిపిస్తున్నాయి. సో అందుకని ఐ ఫీల్ లైక్ కొంచెం టైంపాస్ కి చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక మన వాళ్ళు అయితే తెలుసు కదా, ఓ బాన కావాలి పోవాలి, చాయ్ పెట్టుకోవాలి కూర్చోవాలి, పొద్దున టిఫిన్ తినుకుంటూ కూడా చూస్తారు. ఇక మీరు ఇప్పుడైతే చాయ్ పెట్టుకుని కూర్చోండి, ఏడికి ఒకరి కూర్చొని నా మ్యూజిక్ వినండి, ఈ పాట కూడా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. ఓకే లెట్స్ గో.

0: రాసిస్తాడు రాసిస్తాడు ఈయన అయ్యా జాగిరుంది ఈయన డిజ్నీ ల్యాండ్ రాసిస్తాడంట. బాబు అసలు మన వాళ్ళు ఏమన్నా రాస్తారా అసలు లిరిక్స్ కదా. కానీ ఈయనకి మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది ఆ పాట. ఎవరనేమో అనుకోరు భయ్ బొంబాటుగా మంచి లైఫ్ మంచి ఎంజాయ్ చేయి నా మోటో లాగా అనిపిస్తుంది. సో అందుకని దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫన్ సాంగ్స్. ఎప్పుడైనా వినాలి లైక్ కొంచెం ఇట్లా కొంచెం ఊపు రావాలి అంటే ఐ లిసన్ టు దిస్ వన్ బికాస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ హై ఎనర్జీ సాంగ్. ఎవరికైతే తెలియదో దిస్ ఈజ్ ఆన్ నితిన్ అని నాకు ఇంకా హీరోయిన్ పేరు తెలియదు మేఘా సంథింగ్ అనుకుంటావు. వేరే ఎక్కువ సినిమాలో కనిపించలేదు బట్ ఇట్స్ ఫ్రమ్ ద మూవీ లై. సినిమా చూసినట్టు గుర్తులేదు బట్ మణి శర్మ పాట యూనో అనుకి అసలు ఎప్పుడన్నా ఇట్లా పోయి పాట ఎత్తుక్కోవాలి అంటే మణి శర్మ అని కొడితే చాలు అన్ని పాటలు వస్తాయి. అండ్ ద సాంగ్ వాజ్ సంగ్ బై రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ గురించి ఏం చెప్పేది ఉంది, నాటు నాటులోకి వెళ్ళి మనో ఫుల్ హిట్ అయిపోయిండు. సో యా ద సాంగ్ విల్ బి లైక్ ఫన్ ఎంజాయ్ చేస్తారు కదా అని పెట్టిన పాట. ఇంకా మనకి ఇంకొక 1 మినిట్ ఉంది, వీ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అండ్ దెన్ కమర్షియల్ అయిపోయినాక వీ విల్ టేక్ మోర్ రిక్వెస్ట్. నాకు కాల్స్ వస్తున్నాయి కానీ రిక్వెస్ట్ రాలేదు. ఇంతకు ముందు ఐ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాల్. మేడం నాకు ఫోన్ చేసి చాయ్ మీరు తాగమన్నారు కానీ మీరు చాయ్ ఇస్తలేరు అన్నారు. మేడం నేను చాయ్ పెట్టి నేనే పాటలు పెట్టి నేనే ముచ్చట పెడితే ఇక నాకేమి ఇచ్చేది చెప్పండి. మీరు చాయ్ పెట్టి ఒక దానితో పాటు ఒక 4 ముర్కులు పక్కకు పెట్టి నాకు పంపియర్రి. నేను కూడా అదే చెప్పిన, కొంచెం దూరం ఉంటారంట సో ఐ నో ఐ గెట్ ఇట్. దగ్గరుంటే మాత్రం ఎంత స్వీట్ గా నాకే తెచ్చిస్తా అన్నారు. సాల్ బై దిల్ ఖుష్ హో గయా I am happy. But యా ఇప్పుడు ఇప్పుడే అదే చెప్పినా మనకి ఏఐ వస్తుందో వాళ్ళు వస్తుందో వీళ్ళు వస్తారో పెడతారు కాదు. ఎవరో అయ్యే రావాలి, ఎవరో అయ్యే అంటే మన పిల్లలు అయ్యే రావాలి, మంచిగా ఉండాలి, మంచిగా పెట్టడం రావాలి. అది చేత కాకపోతే పక్కింటి వాళ్ళన్నా జర మంచిగా ఉండాలి, ఏడుపులు ఆడుపులు ముఖాలు ఉండద్దు. ఆ మంచి ఉంటే వాళ్ళు మనకు ఒక చాయ్ పెట్టిస్తారు, లేకపోతే చాయ్ పెట్టి ఏ రాను చాయ్ తాగుదురా అంటారు. ఈ నా గల్లి లాంటి రోజులకి అయితే వేషర భయ్ ఓడి చక్కగా చాయ్ పెట్టాడు పెట్టాడు పోయాడు. సో అది కథ. ఎనీవే మీకు మంచిగా ఉంటే మాత్రం మంచి ఓన్రీ, ఒక కప్పు చాయ్ తాగండి, కొన్ని మూర్ఖులు తినండి. ఒక చిన్న కమర్షియల్ తర్వాత నేను వచ్చి మళ్ళా ముచ్చట్లు స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్క, పిచ్చని కవా పరోటా. ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉంది చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
2: Amma, Avakai, Radio Surabhi. Idi, oka emotion. Nenu mee Bhargavi, all the way from Hyderabad and chala chala happy Gandhi. Andarki namaskaram and Radio Surabhi. Anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, Telugu bhasha premikulu, art and culture vitannitni drushtilo pettukoni. Mana Telugu bhashani inka pempondistu andarni oka platform ediki teesukochi. Rose బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
3: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting? 5K?

చెప్పిన కదా ఇవాళ స్పెసిఫిక్ మన మన రెగ్యులర్ గేమ్ మనం ఆడతలేము, ఎందుకంటే మన గేమ్ అయిపోయింది. బట్ నాకు రిక్వెస్ట్ వస్తేనే ఏదన్నా కొత్త ఇంకొక కొత్త గేమ్ ఆడదాము అని చెప్పి సో ఆలోచిస్తున్నా. మేబీ లాస్ట్ వన్ అవర్ లో ఆడదాం. గెస్సింగ్ గేమ్ ఆడదాం, ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఐ విల్ గివ్ యూ ప్లే ఆర్ ఐ విల్ గివ్ యూ ట్విస్ట్ ఆన్ వర్డ్స్ అండ్ యూ హ్యావ్ టు గెస్ ద మూవీ నేమ్, రైట్? చూద్దాం అట్లాంటిది ఏమన్నా మీరు ఎంజాయ్ చేస్తారా అని. అయితే ఈ మనము మన ఐపీఎల్ ముచ్చట్లో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇవాళ చాయ్ తాగమని చెప్పిన, కానీ అర్లీ ఈటర్స్ నా లెక్క ఉంటే వై డిన్నర్ కూడా చేసేయండి, ఏమైనా స్పెషల్ ఉండితే నాకు ఫోన్ చేసి చెప్పండి. అట్లీస్ట్ మీ త్రూ అన్న బా ఇంత మంచిగా తినరా అని చెప్పి ఎంజాయ్ చేస్తా. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది ప్లే చేస్తా. బట్ అది ప్లే చేయకంటే ముందు ఒక ఫన్ సాంగ్ వినేసి నెక్స్ట్ ప్లే చేస్తా రిక్వెస్ట్. ఓకే, లెట్స్ గో.

0: वेलकम बैक लिसनर्स, मेरे इंटरनरू धूम द माका विथ मी मास्पिला मी आरजे अनुतोनी. ఇవాళ థర్స్డే, ఆల్మోస్ట్ ఇంకొక రోజు కష్టపడ్డారంటే మీ ఫ్రైడే మీ వీకెండ్ వస్తాయి. మీ లాంగ్ వీకెండ్ కాదులే, ఇంకొక వన్ వీక్ ఉంది. నెక్స్ట్ వీకెండ్ ఈజ్ లాంగ్ వీకెండ్, 25th ఈజ్ యువర్ హాలిడే, మర్చిపోయారా? స్కూల్ అయిపోతున్నాయి 22nd కి, అట్లీస్ట్ ఫ్రిస్కో ISDకి. మిగిలిన ISD గురించి తెలియదు నాకు, బట్ ఐ థింక్ ఆల్మోస్ట్ సేమ్ టైం ఉంటుందేమో. సో ఇంకా పిల్లలకి ఒక వన్ వీక్ స్కూల్ ఉంది, దాని తర్వాత కష్టాలు స్టార్ట్. మనకి ఇంట్లో కూసబెట్టుకోవాలి మూడు నెలలు, ఇక వెరైటీ వెరైటీ ఎత్తుకోండి, నెత్తి తోడుకోవాలను. బికాస్ నేనైతే మూడు నెలలు ఇద్దరితోనే చచ్చిపోతానేమో, చూద్దాం. యు నెవర్ నో. బట్ దానికోసమే మనకి మధ్యలో ఇట్లాంటివి వస్తుంటే మంచిగా ఉండి. జూన్ 7th కి నేనైతే పోతున్న జాతర, మీరు కూడా రండి. నేను ఒక రీల్ చేసినప్పుడు మీరు విషయంలో లేదు, నేను రాను జాతర రమ్మంటే కానీ నేను అది ఉట్టిగా చేసిన రీల్, బికాస్ టు గెట్ యూ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ జాతర పోతున్నాం. జాతర అంటే ఇక మళ్ళీ అన్ని కొనుక్కునేది ఉంటుంది కాబట్టి, మంచి వెండర్ స్టాల్స్, మంచి వెరైటీ వెరైటీ తినడానికి ఉంటాయి కాబట్టి, ఫుడ్ బూత్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఈస్ ఆల్సో లైక్ యునో అవార్డ్ సెరమనీస్ హ్యాపెనింగ్, అండ్ దేర్ ఈస్ ఆల్సో అవర్ గేమ్ విన్నర్స్, అండ్ యూనో లాట్ ఆఫ్ గివ్ అవేస్ కూడా ఉన్నాయి. సో మిస్ కాకండి ఫ్రిస్కో ఫ్లయర్ సెంటర్ లా జూన్ 7th కి. అండ్ ఇంకొక హైలైట్, బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే శ్రీ సీతారామ కళ్యాణం. ఇవి మనకి లిటరలీ అక్కడ నుంచి భద్రాచలం నుంచి వస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ బి గ్రేట్. అండ్ దానికంటే కూడా అంటే అది ద టాప్ అనుకోండి, బట్ అది అయిపోయిన తర్వాత దాన్ని మన దేవుళ్ళని వెల్కమ్ చేయడానికి కూడా అండ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ యాజ్ ద మెగా కోలాటం. మీరు వేరే షో ఏంటుంటే యూ విల్ నో దట్ యునో శ్రీకాంత్ ఈస్ లీడింగ్ దాట్. సో ప్లీజ్ డూ, మాకు జూమ్ సెషన్స్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ టూ గ్రేట్, especially Sudesh, who is actually a very good choreographer. He is training a free Zoom class. సో మంచిగా కోలాటం నేర్పిస్తున్నాను కాబట్టి నేర్చుకోండి, బాడీని మూవ్ చేయండి బై, బాడీని మూవ్ చేస్తేనే మంచిగా ఫిట్ ఉంటారు. సో ఇట్స్ అనదర్ రీజన్ ఫర్ యూ టు జస్ట్ యునో హ్యావ్ సమ్ మోర్ ఫన్. కోలాటము మెగా కోలాటం, అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. యూ జస్ట్ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ దెన్ యూ కెన్ షో అప్స్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ కదా. ఇక ఇన్ని ఉన్నప్పుడు రాకపోతే ఎట్లా చెప్పు, మళ్ళీ బోర్ కొట్టేస్తారు మీకు. సో రండి, హ్యావ్ ఫన్, విన్ ప్రైజెస్ అండ్ జస్ట్ గెట్ ఎ వెరీ గుడ్ డే అవుట్ ఆఫ్ ఇట్. ఏమంటారు కదా, దాట్ ఈస్ ఎ గుడ్ థింగ్, రైట్? ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ముచ్చట్లు అంటే లైక్ ఏమన్నా అనౌన్స్మెంట్లు చేయాలన్నా అంటే, వాళ్ళు మీరు ఇంతకు ముందు విన్నారు రాజేశ్వరి గారు చెప్పినట్టు, దేర్ ఈస్ ఆల్సో అ శారీ అంటే ఒక పాపప్ షో లాగా. లాస్ట్ వీక్ మేము పోయిన ఒక పాపప్ షోకి మంచిగా ఉండే, ఐ గాట్ సమ్ రియలీ బ్యూటిఫుల్ శారీస్. అట్లా ఇంకా ఎవరికన్నా కావాలి అంటే ఈ వీక్ ఇర్వింగ్ లో ఉంది. సో గో అండ్ నైస్లీ గెట్ యువర్ శారీస్ అవుట్ అండ్ సెకండ్ స్కిన్ వాళ్ళది. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ 16th and 17th, బట్ ఇట్ ఈస్ ఇన్ ఇర్వింగ్. సో వెళ్ళి మా రేడియో సర్వీ వెబ్సైట్ వెళ్తే యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఐ హర్డ్ దట్ దేర్ కలెక్షన్ ఇస్ రియలీ గుడ్, సో యూ షుడ్ గో చెక్ ఇట్ అవుట్. నేను ఉంటలేను అన్ఫార్చునేట్లీ వీకెండ్ లా, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ చెక్. మీరు అప్పటిలోపు ఒక మంచి పార్టీ నేషన్ అండి, తర్వాత ముచ్చిపెట్టుకుందాం.
1: ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తిమింది.
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందే.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయడం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

Welcome back, listeners. Mere Indunaru Doom Dhamaka with me, Anutoni. అదని మన బాస్ చెప్పినట్టు లైఫ్ లో స్ట్రెస్ ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు, మంచిగా రిలాక్స్ కావాలి. ఒక్కటి కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. ఓ ఇక మొత్తం ఇక స్ట్రెస్ పడిపోయి లైఫ్ అంతా ఎండిపోయింది అన్నట్టు ఉండొద్దు. సో దాట్ వాజ్ చాలా చాలా సాంగ్ ఫ్రమ్ మన శంకర్ దాదా ఎంబీబీఎస్. అలా శంకర్ దాదా జిందాబాద్, ఆ వాక్ సూపర్ ఉంటుంది కదా, నాకైతే మస్తు అనిపిస్తుంది. అంటే నేను హార్డ్ కోర్ చిరు ఫ్యాన్ కాబట్టి ఇక పార్షియల్ ఉంటా, బట్ స్టిల్ హిందీ ఎంబీబీఎస్ చూసిన వాళ్ళకి జస్టిఫై అవుతుందా లేదా అనుకున్న వాళ్ళకి ఈ మూవీని మంచి జస్టిఫై చేసిన అనిపిస్తుంది. నాకు మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే సినిమా చూసుకుంటే, ఎస్పెషల్లీ మన చిరు మేనరిజమ్స్ వాక్ కానీ సూపర్ ఉంటుంది. ఇక ఆ టాపిక్ స్టార్ట్ చేసినట్టు ఇక నేను ఒక గంట కూడా సరిపోదానికి 40 గంటలు మాట్లాడమన్నా మాట్లాడుతుంది మన చిరు గురించి. ఇంతకు ముందు మనము పాట వింటున్నప్పుడు నేను ఒక కాల్ వచ్చినప్పుడు జస్ట్ ఇట్లనే ఏదో మాట్లాడుకుంటా, ఏ చాయ్ మురుకులు అని ఇట్లా మాట్లాడుతుంటే సడన్ గా నాకు మేనరిజం ఒకటి ఐ జస్ట్ వాస్ యు నో కైండ్ ఆఫ్ గెటింగ్ అండ్ హియరింగ్ ఇట్. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఐ వాంట్ టు నో మీరు మీ అమ్మమ్మ తాత కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీరన్నా బాగా వాడే ఏదైనా మేనరిజం ఉందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ ఎప్పుడు అంటుండే, అంటే నేనంత పాపులర్, సో ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఇంగళం పెడతావే నువ్వు, ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఇంగళం పెడతావే నువ్వు, అంటే దాని మీనింగ్ ఏందో తర్వాత చెప్తా. బట్ ఆ సామెత ఏంటంటే ఏదైనా చెప్పింది అనుకో ఇది చేయని, నేను ఐ వాజ్ లైక్ చెప్పేస్తాను ఇప్పుడే, ఐ వాజ్ లైక్ నో నేను ఈ పాట ఇప్పుడు ఇది చెయ్యా, ఇప్పుడు నేను తర్వాత చేస్తా, లేదు చెప్పిన పని చేయకుండా మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఇది ఎందుకు చేయాలి, నేను వేరే పని చేస్తా అట్లా. సో మీకు అట్లా ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఒక మాట దట్ యూ యూజ్ అ లాట్ ఆఫ్ ఏంటి, ఒక సామెత ఉండొచ్చు, ఒక మంచి సామెత ఉండొచ్చు, లేకపోతే ఈ పని చేయొద్దు ఈ టైంలో అట్లా, ఏదైనా ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ క్యారీడ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ ఆర్ యూ జస్ట్ స్టిల్ ఫాలో టుడే, యు నో యూ డోంట్ రియలీ నో ద రీజన్ బట్ యూ జస్ట్ లైక్ ఇట్ బికాస్ యూ ఆర్ టోల్డ్ నాట్ టు డూ ఇట్ ఆర్ టోల్డ్ టు డూ ఇట్, అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. My number is 972-636-1966. And ఇదే మధ్యలో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపించింది. సో ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరన్నా రియల్లీ స్మార్ట్ పీపుల్ ఉంటే కాల్ చేసి చెప్పండి. క్వశ్చన్ ఏం తెలుసా, వాట్ డూ యూ కాల్ ఎ పర్సన్ హూ షేక్స్ ద మూన్? మళ్ళొకసారి అడుగుతా, వాట్ డూ యూ కాల్ ఎ పర్సన్ హూ షేక్స్ ద మూన్? పెట్టండి, ఫుల్ బ్రెయిన్ పెట్టండి, ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అప్పట్లో ఒక మంచి పాట పోయి ఇనేషనండి. ఓకే, ఇవాళ ఎందుకు ఫుల్ ఇట్లా జోష్ జోష్ పాటలు పెట్టాలి అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ లైక్ హిప్ సాంగ్స్. ఎంజాయ్

0: That's what it is. Life is thoda hip, thoda hop. భయమని చెప్పిండా అట్లా కొంచెము కొంచెం మూవ్ అవుతుండాలి, రిలాక్స్ అవుతుండాలి. ఉట్టి గుసుంటే ఏమొస్తుంది భయ్, ఏం రాదు, పొట్టు వస్తుంది తప్ప. దాట్ వాజ్ నైస్ బ్యూటిఫుల్ సాంగ్. మన జూనియర్ ఎన్టీఆర్ పాట అది. మా అప్పుడు సన్నగైనాక వచ్చిన వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ సాంగ్స్ లో అదూర్స్ మూవీలోంచి. అసలు శివ శంభో సాంగ్ అదే. చాలా మంది డివైడెడ్ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ బిఫోర్ ద చబీ వన్ అండ్ నౌ ద ఫిట్ వన్. బట్ ఇప్పుడు ఇంకా కొత్త సినిమా కూడా వస్తుంది కదా, సో వీ హావ్ టు సీ హౌ ఇట్ డస్. ఐ లైక్ బోత్ వర్షన్స్. నాకు రాఖీ కూడా ఇష్టమే, బట్ డాన్స్ అయితే మా అమ్మ చింపేశారులే. నాకు వెన్ వీ వర్ లిజనింగ్ టు ద కాల్స్ టు ద సాంగ్, నాకు కాల్స్ వచ్చినాయి ఆఫ్ ఎయిర్. సో నాకు వన్ ఆఫ్ ద మేనరిజమ్స్ వాట్ డిడ్ యూ లైక్ అంటే లైట్ లో యారో అని చెప్పిండు. యాక్చువల్లీ దట్ ఈస్ సో ట్రూ కదా, లైట్ లో యారో. ఇట్స్ సో ఈజీ అండ్ ఇట్స్ సో యాక్చువల్లీ మీనింగ్ఫుల్. మనవులు అన్నిటికీ ఓ చిక్కుంటారు, ఇక్కుంటారు, ఇవన్నీ అవసరమా? కొంచెం రిలాక్స్ ఉండి ఆ టాపిక్ ని కొంచెం ఇట్లా స్ట్రెస్ తోని లేకుండా కొంచెం రిలాక్స్ గా వింటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ క్యాన్ గో రైట్ విత్ యూ, యునో. That's what I keep telling people, you know, don't stress on things that are not as important. Today it may seem like, oh my God, it's the end of the world. Tomorrow it may like, oh, was that a thing? Varamainanga nee gurtundadu evaru gurtundadu. So dan kosam anta stress avasarama, especially in the busy life la, you know, time dorikinappude nenu cheppanu kada, em lekapothe manchi pettukoni chai daadandi, pakkolani nilavandi. Aa chai endi, ichi chai odutledaa ante enduku iyala chai daadal anipistundi naaku. Maybe sayantram ayinanka daavutanemo. But one of the good things about being in Dallas, meeku ee store lokku vena kuda literally chai all the time untadi. Chai gaakapothe coffee, lekapothe filter coffee, mana variety variety coffee lu unnai. So I think that's a good thing, one of the good things of being in Dallas. So nenu adigina question ki naaku answer lu vachesnai, but nenu ippude answer cheppa malla cheppanga antu ee the answer antaru. But nenu adigina question was kind of a little funny too. What do you call a person who shakes the moon? I got the correct answers. ఇందు ఓన్లీ గైస్ కాల్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు, లేడీస్ కాల్ చేసినప్పుడు రాంగ్ గెస్ చేసినారు. సో ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్ సర్ప్రైజింగ్లీ ఆల్ ద గైస్ గెస్ ఇట్ కరెక్ట్లీ. బట్ దట్ వాజ్ ద క్వశ్చన్. బట్ మీకు మేనరిజమ్స్, యు నో, ఇఫ్ యూ నో ఎనీ మేనరిజమ్స్ లైక్ దాట్ యూ హ్యావ్ టు టెల్ అస్. నేను చెప్తున్నాను ఇంతకుముందు, నాకైతే ఐ హర్డ్ సో మెనీ థింగ్స్ అల్సా. లైక్ మా నాయన అంటుండే ఇట్లా ఏదో మాట్లాడుకున్నా నెత్తి మీద చేయబెట్టుకుని, ఏదో ఇట్లా కాన్వర్సేషన్ అంటే ఇప్పుడు ఏం పోయే కాలం వచ్చింది, నెత్తి మీద చేయబెట్టుకున్నావు, ఏం కష్టం వచ్చింది నీకంతా అంటుండే. అంటే నేనంత ఆలోచించి కూడా ఆలోచించకపోతుండే దట్ వాజ్ సచ్ ఎ బిగ్ థింగ్ అని. బట్ అపారెంట్లీ అంట ఇట్లా నెత్తి మీద చేయి పెట్టుకుంటే కష్టాలన్నీ నీకే వచ్చేస్తాయి, లేకపోతే రేకపోతే వస్తాయి అని వాళ్ళ బిలీఫ్. సో ఎప్పుడు ఇట్లా చేయి పెట్టినా కూడా ఇట్లా వచ్చి ఇట్లా తీసేస్తుండే. మా మామ కూడా లేస్తుండే, లైక్ యూనో, నెత్తి మీద చేది, యూనో, సమ్ సింపుల్ థింగ్స్. బట్ ద ఎండ్ రిజల్ట్ వాజ్ స్టిల్ ద సేమ్. డోంట్ స్ట్రెస్ ఇట్, యూనో. మీకు అట్లాంటివి ఏమన్నా చిన్న మేనరిజమ్స్ గానీ, లేకపోతే వాట్ ఎవర్ యూ ఫాలో స్టిల్ టుడే. సో నేను ఇప్పుడు కూడా తెలుసా ఇట్లా చేయి పెట్టుకుంటా, బట్ సడన్ గా గుర్తొస్తే తీసేస్తా. ఓ నెత్తి మీద చేయబెట్టుకోదన్నారు కదా అప్పుడు అని. ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్, ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ మేక్స్ యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ దట్ యు నో యువర్ మెమరీ జాగ్స్ దట్ ఓకే అరే ఐసకైకో బోలే రే, ఐసక్యూనే బోలే రే, అట్లా అనిపిస్తారు కదా. సో ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్. మీకు అట్లాంటివి ఏమైనా ఉంటే ఐ వాంట్ టు నో, అండ్ యూ కెన్ ఈవెన్ టెల్ టు ద హోల్ డాలస్ ఆన్ ఎయిర్. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ వాంట్ టు షేర్, ప్లీజ్ కాల్ మీ 9726361966. అబ్బా అయిపోతుంది, అబ్బా టైం ఇవ్వాలి జల్దీ జల్దీ. ఇంకొక కమర్షియల్ పోదాం. కమర్షియల్ అయిపోయి రాగానే ఇక లిటిల్ బిట్ ఆఫ్ వరల్డ్ న్యూస్ చెప్తా, ఎందుకంటే మనం ఇక కవర్ చేయాలి కదా మన రౌండప్ లా. అండ్ దాని తర్వాత వీ విల్ టాక్ అబౌట్ మై ఆన్సర్. అప్పుడు అనుకుంటారు ఓ ఇంతేనా అని, బట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. లెట్ అస్ సీ హౌ మెనీ పీపుల్ కెన్ గెస్ ఇట్ కరెక్ట్. ఇఫ్ యూ నో యువర్ మేనరిజమ్స్ యూ నీడ్ టు కాల్ మీ 9726361966. అండ్ మీరేంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. ఓకే లెట్స్ గో టు కమర్షియల్ అండ్ కమ్ రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. Or call 469-269-6476.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ ఆర్జే అనుతోని. ఇక నాకు క్వశ్చన్ కి చాలా ఆన్సర్స్ వచ్చేసినాయి, బట్ నేను అనుకున్నంత టఫ్ కాదనిపించింది. బట్ నేను అనుకున్న కొంచెం ఇట్లా ఫనీ ఫనీ సిల్లీ సిల్లీ ఆన్సర్స్ వస్తాయి అనుకున్నా. అట్లా ఓన్లీ ఇద్దరు లేడీసే చెప్పినారు, బికాస్ ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. నేను ఏం అడిగిన క్వశ్చన్ మీకు, వాట్ మూవ్స్, who is the person that can shake the moon? కర అందరు అబ్బాయిలు ఫస్ట్ అబ్బాయి ఫోన్ చేసి చెప్పంగా నేను ఏమడిగిన, ఇది మీ పేరా అని అడిగిన. సో ఆన్సర్ చెప్పేస్తున్నా, వాట్ డూ యూ కాల్ అ పర్సన్ హూ షేక్స్ ద మూన్? ఓ కూసండి, ఆన్సర్ ఇస్ చంద్రశేఖర్. థూ థూ అనుకుంటున్నారా? నాకేం ప్రాబ్లం లేదు, దుట్టుకుంటా నేను. ఎందుకంటే నేనే సరైన, బట్ అయితే నేనంటే గెస్ కొట్టరు అనుకున్నా, షేక్స్పియర్ అంటారు అనుకున్నా, ఏదో ఒక క్వాలిటీ వెరైటీ గెస్ కొడతారు. కొంతమంది ఈశ్వర్ అన్నారు. వెల్, ఈశ్వర్ ఎందుకు అని అంటే చాలా ఆలోచించారు, ఫిలాసాఫికల్ గా ఆలోచించారు. చంద్రుడు నీ పైన పెట్టుకుంటాడు, సో షేక్ చేస్తాడు కాబట్టి మొత్తం వరల్డ్ అని అంట. మా నేను అంత పెద్దగా ఆలోచించలేదు, అది మన ధీరజ్ పని. నేను చాలా సింపుల్ గా ఆలోచించి చెప్పిన దట్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సింపుల్. సంబడి హు షేక్స్ ద మూన్, చంద్రశేఖర్, షేక్ షేక్ షేక్ చంద్ర అంతే. సో యా కొంచెం యునో, సో లైక్ కులిపోయి జోక్ అనుకుంటారా? బట్ హే, ఐ గాట్ ప్లెంటీ ఆఫ్ కాల్స్, సో దాట్స్ గుడ్. పీపుల్ ఆర్ లిస్నింగ్, సో దాట్స్ ఎ గుడ్ థింగ్. మరి ఇంతకీ మేనరిజమ్స్ గురించి మాట్లాడుతున్నాము, మేనరిజమ్స్ లా మీకు నచ్చిన ఏమైనా మేనరిజమ్స్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ది అదర్ లిజనర్స్ ఆల్సో, యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ గో ఆన్ ఎయిర్ అండ్ టెల్ దెమ్ what are your mannerisms, okay? Meer call cheyalse number 972-636-1966. Iga student round up chesamo, oka muchetlo em nadustunnayi antara, mana as usual nadustunnayi global politics la aithe. ఇప్పుడు ఈ మధ్య యుఎస్ కి చైనా కి టెన్షన్ నడుస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టారిఫ్స్ కూడా కానీ, ఈ మనోళ్ళు గమ్మును కూసారు కదా, తైవాన్ గురించి టెన్షన్ నడుస్తుంది. సో ఈ డిప్లొమసీలు అన్ని ఉన్నట్టే ఉంటున్నాయి కానీ, బట్ అగైన్ there is still a lot of chaos around. We want it to subside down. Russia-Ukraine conflict, Middle East ceasefire discussion, even the global, like literally, they are focuses, but it should be different. You know, countries shouldn't fight like that. Now, and this is my opinion, that you can you not use it for a better, you know, you have such a big stage of countries talking to countries, can you not make it better? But we are way lower in the chain. And they are very high gabati. Let us hope that they learn it and the politics becomes a little bit more than fighting between countries and all the prices going up. So that is like currently going on. There is a lot of uncertainty. We want just things to settle down. And mana Trump sir kuda jara taggi koncham manchiga andartoni diplomatic ga settle ayipothe koncham, you know, mana gas prices kuda taggali, tariff lu taggali, we go back to normal. That is what we want, right? స్పోర్ట్స్ కోసరా ఇప్పుడు ఐ థింక్ ద న్యూ ట్రెండ్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ టువర్డ్స్ ద 2026 ఫీఫా వరల్డ్ కప్. ఎవరికైనా టికెట్లు దొరికితే అదృష్టవంతులు కాల్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో హౌ డిడ్ యూ గెట్ ద టికెట్స్, బికాస్ ఎక్స్ట్రీమ్ మన డాలస్ లో కూడా ఉంది, బట్ టికెట్స్ ఆర్ లైక్ రిడిక్యులస్లీ ఎక్స్పెన్సివ్. అది కూడా ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ ఎవరికి ఎప్పుడు ఓపెన్ అయి దొరికినరో కొనుక్కున్నారో తెలియదు కానీ, బట్ నేనేమిన్నా అంటే మన స్పెషల్ ఇట్లా మధ్యలో ఇది ఉంటాయి కదా వరల్డ్ కప్ కి, వాట్ యు సే, ఎంటర్టైన్మెంట్. సో పెద్ద పెద్ద పీపుల్ లైక్ యునో దే ఆర్ సేయింగ్ దట్ షకీరా మేబీ పర్ఫార్మింగ్, మెడోనా మేబీ పర్ఫార్మింగ్, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ కన్ఫర్మ్ న్యూస్ ఎట్, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎవరెవరు వస్తారు అని, యునో. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా ఇండియాలో చెప్పాలి అంటే, లాస్ట్ వీక్ చెప్పిన గుర్తుందా దట్ మేబీ దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ హీల్ గెట్ ద మ్యాజిక్ నంబర్ అని. సో గెస్ వాట్, తమిళనాడులో దే నౌ హ్యావ్ దేర్ సీఎం. మన విజయ్ ఈస్ బికమ్ ద సీఎం ఆఫ్ తమిళనాడు. సో That is great. Huh? Oka 2 years mundu party pettindu and then he completely took over the whole seats with like a storm laga. But ippudu crucial part endi ante, what is he going to do? How is he going to change the politics or change the surroundings in em chestadu mana Tamil Nadu kannadi zoodale? Because again, you know, there is a lot of change. Vijay aipindu, West Bengal la shift ayindi, Kerala is making a lot of headlines, right? So I feel like there are a lot of things happening differently, which is a good thing. You know, young blood is always good. And inkoti nenu, which I was very upset, nenu ante ippudu neat papers untayi kada, entha mandi pillalu entha kashtapadi avutaru. The whole neat 2026 paper got leaked, you know, online la, and extreme resign cheyal adi antaru. But deeper probe tarvata sangati. But can you imagine that people, kids enta kashtapadi avutaru, and when they hear something like this, that, you know, people just leaked it online, it is such a sad thing. So I hope konjam they do a better job at it, and, you know, people do a better job at you know, these kind of exams. I don't remember. Meekem anna news cover cheyalanipiste call me and let me know. Mee degara kuda undochu ekkuva munchetlu nakante. Number is, studio number is 972-636-1966. అంత లోపల ఒక మంచి పాట వినేసి వచ్చేస్తాం. ఇది కొంచెం లిటిల్ ఓల్డ్ సాంగ్, బట్ గోయింగ్ విత్ ద సేమ్ వైబ్ ఆఫ్ దోస్ ఊపు కొంచెం బీట్ ఉన్న పాటలు. సో ఈ మంచి మంచి ఫన్ సాంగ్ ఎంజాయ్ చేసిరండి ఫ్రమ్ ఆనందం మూవీ.

Welcome back, listeners. Minute Naru Doom Damaka with me, RJ Anutoni. అది ఎంత బాగుంది కదా పాట, సడన్ గా ఇట్లా ఓల్డ్ మెమరీస్, కాలేజ్ డేస్ గుర్తొచ్చేసినాయా. దాట్ సాంగ్ వాజ్ ఫ్రమ్ మూవీ ఆనందం. సినిమాలో ఆ హీరో మళ్ళా ఎక్కువ సినిమాలో రాలేదు, బట్ వచ్చిన సినిమాలలో మాత్రం అసలు ఇట్ హీ వాజ్ వెరీ వెరీ ఫర్ వెరీ లైక్ మంచి చేసిండు అనిపించింది ఈ మూవీలో అయితే. అండ్ దాని తర్వాత ఇక అదర్ పీపుల్ కైండ్ ఆఫ్ లైక్ హీరో మళ్ళీ కొంతమంది కొన్ని మూవీస్ హిట్ అయిన తర్వాత అంత హిట్ మళ్ళా కారు కదా. I think he was like one of those guys, but you know, ee movie lo matram every song was a super duper hit anipisadu naaku. Adi, so that was from Anandam movie. Iga ee week mana Frisco lo em jarugutunnayi ante, well actually marchipoyanu cheppadamu, graduation is happening, right? All the seniors, especially, you know, congratulations to all the seniors that are being graduated. Andar especially high school aipoyi, this is a very big year for them because vallu they go to colleges, very stressful time nadustadi vallaki to get into the colleges, to pick the college, what college they want, and then finally admission process ainanka they go into their ఇష్టము ఉన్న కాలేజ్ లో వస్తే దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవుతారు, దే గో టు అనదర్ కాలేజ్, ద సెకండ్ బెస్ట్ కాలేజ్. బట్ వాట్ ఐ టెల్ యూ ఈస్ యు నో, టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. విచ్ ఎవర్ కాలేజ్ యూ చూస్ యూ ఎండ్ అప్, దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ విల్ స్టాప్ యూ గ్రోయింగ్. దట్ ఈస్ జస్ట్ వన్ స్టెప్పింగ్ స్టోన్. దాని నుంచి మీరు మాస్టర్స్ కానీ లేకపోతే జాబ్ కానీ రియల్ వరల్డ్ కి వెళ్ళడము లేకపోతే ఆంటర్ప్రినర్ అవుతారో, హూ నోస్, యు నో, యూ కుడ్ బి ద నెక్స్ట్ ఈలన్ మస్క్. యు నో, dream big antar nenaithe, you know, whatever you want to do, dream big. You never know what you can do until you try, so you have to try first, you know. Aa shell la undi nen itlane unta, nen intane chestha, nen gaali ginte chadukuntan ankoddu. Go, spread your wings. Dallas la unte Dallas lane college lo varan kuda rule ledu. The whole world is yours. You can get anywhere, and you know, you just have to work hard. You know, Ivy League school ki povalante chaala kashtam, but not everybody would go end up in an Ivy League, but that's also okay. And talking about that, you know, there is a lot of graduation parties happening. Even I am invited for some, so that will be nice. One of our niece is graduating, so ee week my cousin's daughter, she's like, you know, Nitya is graduating and going to pre-med. You know, that I think is very noble. Konjam kashtapadale, but I admire the kids who go into pre-med. Ante vero lo unna takku admiration kadu, but they are willing to put that hard work for 8 years, 10 years, you know, that shows a lot of commitment. And I feel like teachers and doctors are like really noble professions, nursing also included. I have immense respect for those careers. So congratulations, Nitya, for your graduation. And I also want to have a shout out for my another niece, Sahasra. She just got into the National Junior Honor Society. Congrats, Sahasra Pojapalli. And it's such a nice thing, you know, middle school kuda you are selected into an honor society, and it gives them a sense of, like, you know, responsibility. They are supposed to be part of a society. So this is what I tell the parents to their kids: start young. You know, middle school ane kaadu, high school daaka wait cheyalsina avasaram ledu, college degree kosame kaadu. You have to start them young. Tell them, go be part of everything, try everything. You know, you never know what they like, what they click. Try to encourage them to participate in everything. Oh, winner avalsina avasaram ledu annitla, but participate chestunte they will know whatever they like. You will be surprised, even they will be surprised. So I always say, go try everything. Nen maala kuda cheptha, there is no limit. Meek edi try cheyalante adi try cheyandi, within your means, within your interests. But if you think that is your career path, that is your calling, who knows, maybe that is where you'll end up and you'll help the rest of the world, right? Bah, anu anu anu gyanam vachesina. But this is on a very big note, and I take very pride with what I do too, because I came with literally nothing. You know, college ki I was one of the first girls in my family that came with lot of struggle, like, you know, maa ye pelli chestha ante no nu pelli cheyadu nin paaripotha intlo kelli nu pelli chestha ante ani cheppi masters jeniki vachi, and it was all, you know, it was all a struggle, you know. That is something that I take pride, and I tell my kids that if I do get a chance, even you, why not you? Now meek a blanket undi, your parents are here, right? So I am telling everybody that go explore the world. The world is yours. A big shout out to all the graduates who graduated this year and are going into real world for their colleges or wherever they are going. And all the high school graduates, malli school life raadu,
సో అందుకని యు ఆర్ లైక్ యూనో లిటిల్ బిట్ సాడ్ బట్ డోంట్ వరీ. ఎందుకు తెలుసా, మీరు కాలేజ్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అది మాత్రం గ్యారంటీ ఇస్తా. ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్, మేక్ గుడ్ ఫ్రెండ్షిప్స్, ఫ్రెండ్షిప్స్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా చూసుకోండి అండ్ ఆల్వేస్ బి కేర్ఫుల్ లైక్ ఐ సెడ్ యునో, మేక్ మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్స్. ఆన్ దాట్ నోట్ లెట్స్ గో హియర్ అ నైస్ సాంగ్ అండ్ దెన్ ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ ముచ్చట్లు. ఓకే, లెట్స్ గో.

வெல்கம் பேக் லிஸ்னர்ஸ். மாந்த எதை பாட்டா, கொஞ்சம் ஓல்டு சாங் பட் மகேஷ் பாபா சிலைமன்ன்றா అతడు మూవీలో పాట మీరినది అండ్ దాట్ వాస్ పిలిచిన రానంటావా. అసలు వన్ ఆఫ్ ద ట్రెండ్ సెటర్స్ అనిపిస్తాయి కదా, పోకిరి గాని అతడు గాని, అసలు సూపర్ సూపర్ కాంబినేషన్. అండ్ ఇక మహేష్ బాబు త్రిష అయితే ఆ మూవీలో వాళ్ళ కాంబినేషన్ సూపర్ ఉండే. వర్షం తర్వాత లైక్ ఇవి లైక్ వన్ ఆఫ్ దోస్ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్స్ అనిపిస్తుంది నాకు. వెరీ వెరీ నైస్ మూవీస్. ఇంకా త్రిష అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, యూ నో పీపుల్ ఆల్ నో అబౌట్ ద కాంట్రవర్సీ. మేబీ త్రిష విజయ పెళ్లి అవుతుందేమో, బట్ ఒకవేళగిన పెళ్లి అయితే యూనో దట్ ఈస్ యాక్చువల్లీ, నేను ఐ వాజ్ రీడింగ్ సమ్మర్, ఐ డూ లాట్ ఆఫ్ రీడింగ్, బట్ దట్స్ యాక్చువల్లీ ట్రూ అండ్ తెలుసా. హీ విల్ బి ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ హూ యాక్చువల్లీ గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ టేకింగ్ ది ఆఫీస్. How cool is that? Well, there are debates. It's a controversial thing which we don't know. And again, we don't want to indulge into a lot of controversies. But we don't know what went there. But right now, it was like, you know, Vijay's parents came for the ceremony, but his own kids didn't show up. But we rest them to whatever it is. But we just hope that he will perform really good politics, like good politics. We want clean politics, helping the society. Endukante no inni promises chesnu, like no corruption, you know. So let us see, let us hope, because again he doesn't need money, right? So atla money in case kunedi gaakunda, let us hope that he can do his things. That was Trisha, right? And naaku intalane oka request vachindi. This is also an old song, but it is one of those sweet songs. So ee paata ineshi, we'll go into a commercial. I think this song will take us into a commercial. Commercial ainaka malli we will come back for the last half hour. Dandartha wind up la meek jepta nenu what is happening in during this jatara and all the games. But until then, go listen to this beautiful song and come back.

0: ఫ్రెండ్స్ ఏంటి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Malimari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
6: Happy 4th birthday Radio Surabhi and team andar ke guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prati oka listener ke guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate cheskovalani korukuntu. Me India RJ Madhu Shravanti.
7: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. మనం మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసినాము. టుడే వాజ్ ఎ వెరీ నైస్ రిలాక్సింగ్.

వద్దులే చెప్పిన. ఎనీవే మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసినాము, మనం మంచి పాట వినేసిపోయినాం కదా. దాట్ వాజ్ ఫ్రమ్ నువ్వే కావాలి సాంగ్. అసలు అది ఐ థింక్ అసలు ఈ కాలేజ్ మూవీస్ లైక్ చిన్న లవ్ స్టోరీస్ స్టార్ట్ చేసిండ్రు అంటేనే దాట్ ఈజ్ నువ్వే కావాలి మూవీ. అసలు తరుణ్ రిచా అంత బ్యూటిఫుల్ ఉంటారు కదా, అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ లైక్ సూపర్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్ అనిపిస్తుంది నాకు. But that was pretty much our talking about weekly muchetlu vetesthamu mana cricket match ante iga mana sunrisers aithe inga oka rendu moodu rojulu daaka match ledu kabatti it's a little bit wait time manaki, but other matches chusetollaki there's a lot of fun to continue. And we talked about the news. Fashion gurinchi cheppala kada nenu ee week ninna monna actually there was a Cannes film festival in France. అది యాక్చువల్లీ ఎందుకంత పాపులర్ అయింది మనకి ఇండియన్ వాళ్ళకి అంటే ఐశ్వర్య రాయ్ షీ కమ్స్ ఇట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ అవుట్ సైడ్ అండ్ షీ హ్యాస్ దిస్ హ్యూజ్ డ్రెస్సెస్ దట్ యునో అండ్ ఎవ్రీ ఇయర్ ఏం వేసుకుంటుందని. బట్ ఈ ఇయర్ సర్ప్రైజింగ్లీ షీ వాజ్ నాట్ ఇన్ ఇట్. సో మరి అది ఏమైంది తెలియదు, కానీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఎస్పెషలీ ఆలియా భట్ డ్రెస్సెస్ అయితే సూపర్ ఉండే, వెరీ పీచీ ప్రిన్సెస్. ఇంకా మన కొంతమంది ఇండియన్ మెడ్గాల లెక్క కాదు కానీ బట్ ఊర్వశి రౌటిల్యా వీళ్ళందరూ కొంతమంది ఈ ఊర్వశి రౌటిల్యా ఎవరంటున్నారు దబ్బిడి దిబ్బిడి సాంగ్ వచ్చింది చూడు ఆమెనే. సో కొంతమంది వెళ్ళిండ్రు, బట్ ఇట్స్ అ ఫిల్మ్ ఫెస్టివల్ దట్ హ్యాపెన్స్ ఇన్ అట్ కాన్స్. కాన్స్ ఇస్ ఇన్ ఫ్రాన్స్. బట్ ఐ హో ఇట్స్ ఇయర్లీ ఈవెంట్ అనమాట. సో ఎవరన్నా వావ్ అట్లా ఆసమ్ గౌన్స్ గానీ ప్రామ్ గానీ లేకపోతే జస్ట్ హౌ బ్యూటిఫుల్ ఆల్ దీస్ యాక్ట్రెసెస్ డ్రెస్అప్ అంటే చూడొచ్చు, రెడ్ కార్పెట్ లాగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇట్స్ ఫన్ టు వాచ్. ఐ సీ ఇట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ, బ్యూటిఫుల్ పీసెస్ ఆఫ్ డ్రెస్. బట్ ఈసారి నాకు ఇంకోటి ఏం అబ్జర్వ్ అయిందో తెలుసా, మెన్స్ ఫ్యాషన్ హ్యాస్ స్టెప్డ్ అప్ బిగ్ టైమ్. యునో మనోళ్ళు అంటే ఇది మన మన మనోళ్ళు అయితే కంపల్సరీ వినాలబ్బా. ఎందుకు తెలుసా, నేను ఇది చాలా చూస్తున్నా. అది ఏదన్నా మంచి బర్త్డే పార్టీయే గానీ, గ్రాడ్యుయేషన్ పార్టీయే గానీ, లేకపోతే ఒక కాక్టెయిల్ పార్టీ గానీ, నీమా అదే జీన్స్ వేసుకొస్తా అంటారు, అదే టగ్డ్ బటన్ షర్ట్ వేసుకొస్తా అంటారు, లేకపోతే ఒక టీషర్ట్ వేసుకొస్తా అంటారు, లేకపోతే ఓ లేదు భయ్ మెహర్బాన్ చేస్తున్నాం అరే క్యా మా కిగిర్ కిర్ అన్నట్టు ఒక బ్లేజర్ వేసుకొస్తారు. అరే అక్కడనే ఎండు కాదు, అరే డూ అ లిటిల్ బిట్ మోర్ యునో యాంపప్ లిటిల్ బిట్ యునో కొంచెం వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేస్తే మంచి ఫిట్ బాడీ వస్తుంది, ఒక జా లైన్ వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ రియలీ నైస్. వై నాట్, నాట్ ఫర్ యువర్ వైఫ్, ఫర్ ఎనీబడి, లుక్ ఫర్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. లైక్ మంచిగా అనిపిస్తుంది, షార్ప్ గా తయారవ్వాలంటారు నేను. అండ్ కాన్స్ లో ఇవ్వాలి ఈసారి నేను చూసిన, లైక్ దిస్ నైస్ స్కార్ఫ్ వేసుకుని దాని పైనుంచి జాకెట్ వేసుకుని టైలరింగ్ గానీ బ్యూటిఫుల్ మెన్స్ అవుట్ ఫిట్స్ కనిపించినాయి నాకు. అంటే అంత మీరు అయ్యో డిజైనర్ తెచ్చుకోమంటలేను, బట్ మీకు మంచిగా డ్రెస్ అప్పే లిటిల్ బెట్ యూనో, మీ పార్టీలు అయినప్పుడు కానీ లేకపోతే ఇండియన్ వేర్ అయినా కానీ, మన పెళ్లి పోయినా పెళ్లి వేర్ అందరు సగం మంది టీషర్ట్లు వేసుకొచ్చారు. అరే రెగ్యులర్ డేకి స్పెషల్ డేకి ఏదైనా డిఫరెన్స్ ఉండాలా, కొంచెం డ్రెస్ అప్ గైస్, కమ్ ఆన్, యూనో యూ డిజర్వ్ ఇట్ టు. ఎప్పుడు పెళ్ళామే సొమ్ములు కొనుక్కోవాలి, మీరు కూడా తయారు కాదు, మీరు కూడా మంచి జ్యువెలరీ అండి. యూనో ది విజయ్ దేవర్ కొండ చూడండి, ఎంత మంచి బ్రేస్లెట్లు వేసాడు. అండ్ నాట్ జస్ట్ పెళ్లిలో కాదు, ఆయన మొన్న బర్త్డే అయినా గానీ ఆర్ ఈవెన్ ఇఫ్ ఈస్ అవుట్ సైడ్, ఐ రియలీ లైక్ దట్ గైస్ స్టెప్పింగ్ అప్ ది ఫ్యాషన్ కోటా రియల్లీ బిగ్ అనిపిస్తుంది ఫర్ ద గైస్. సో ఐ థింక్ ఎప్పుడు పొట్ట బట్ట ఇవే మాట్లాడతారు ఏడిపిస్తారు అని అనుకుంటారు అని కాదు, ఇక మనకి పొట్ట తగ్గించుకునేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి వర్క్అవుట్, ఈట్ రైట్, ఈట్ క్లీన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రెస్ nicely, you know, go splurge yourself, buy a nice outfit for summer, why not? That is what I'm saying. So not just the women, even the guys needs to step up. I haven't seen like this nice sharp dressing lately and I am disappointed. So give me reason to talk about owning mona vaina asal mast tayarayindro ane daaka please. మేబి జాతరలో కూడా మంచి తయారయ్యారండి, హూ నోస్. ఓ జాతర అంటే గుర్తు వచ్చింది, జాతర ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ జూన్ 7th. ఇప్పుడే ట్యూడిన్ అవుతున్న వాళ్ళకి వీఆర్ టెలింగ్ యూ వన్ మోర్ టైమ్, ఇట్స్ హ్యాపెనింగ్. రేడియో సురభి జాతర ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ జూన్ 7th at Frisco Flyers. This is all under one roof. It's an indoor event and ippudaka nen last idi just ippude start galedu, almost more than 1 month nunchi nen every week man dantla I am having my participants, my listeners perform in a nice very beautiful game. గేమ్ మనకు అయిపోయింది. సో అయిపోయినందుకు ఆల్ ద విన్నర్స్ కి వి కాల్డ్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్ మీటింగ్ టుమారో అట్ అవర్

Welcome back, listeners. Mere dinaru doom dhamaka with me, Maspilami, RJ Anutoni. Apata konjam slow ayipoyindi middle la andukani aapishna. But that is also a very good song from Jayam movie lo. నితిన్ అండ్ సదా వాళ్ళు చేసిన మూవీ. ఇంట్లో నాకు ఇంకో పాట రాను రాను పాట చాలా ఇష్టం. బట్ దాట్ వాజ్ లైక్ అనదర్ సాఫ్ట్ సాంగ్. ఇక మళ్ళా అను అను సాఫ్ట్ అమ్మా మళ్ళీ సాఫ్ట్ సాంగ్స్ చేసినాయి అనిపిస్తుంది. కాబట్టి ఇక లాస్ట్ 15 మినిట్స్ మనం మళ్ళీ మనం జోష్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా వి కవర్డ్ ఎవ్రీథింగ్. బట్ నేను ఇప్పుడే రియలైజ్ అయినా ఐ డెంట్ టెల్ యూ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీస్. యూనో ఏ మూవీస్ నడుస్తున్నాయి, ఏ మూవీస్ పోవచ్చు. ఇక 1 వీక్ అయితే ఎట్లాగో కిడ్స్ అందరికి స్కూల్ అయిపోతాయి కాబట్టి ఇక అప్పుడు హోప్ఫుల్లీ విల్ హ్యావ్ మోర్ మూవీస్. పెద్ద ఈజ్ రిలీజింగ్ జూన్ 1st వీక్ కాబట్టి దాట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. బట్ నేను మొన్న ట్యూస్డే రోజు ఐ వెంట్ టు సీ డెవిల్ వేర్స్ ప్రాడా. సో సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అయితే సెకండ్ పార్ట్ నాకైతే నచ్చలేదు. నేను గర్ల్ గ్యాంగ్ తో పోయినా కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మూవీ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ ద మూవీ వాజ్ ఓకే. అండ్ డెవిల్ వేర్స్ ప్రాడా ఇస్ మోర్ లైక్ యునో మెరిల్ స్ట్రీప్. అసలు షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ అనిపిస్తుంది నాకు. బట్ ఆమెని అండర్ యూజ్ చేసుకున్నారు ఈ మూవీకి. 20 ఇయర్స్ ముందు 2006 లో వచ్చింది మూవీ ఫస్ట్ పార్ట్. 20 ఇయర్స్ తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేసిండ్రు. ఒక్క యాక్టర్ కూడా అందులో ఉన్న మెయిన్ 4 క్యారెక్టర్స్ అసలు ఏజ్ అయినట్టు లేరు. దాట్ ఈస్ వాట్ ఐ లైక్ యూనో. దే హ్యావ్ కెప్ట్ దెమ్ సెల్స్ ఫిట్ అండ్ దే ఆల్ ప్రిటీ మచ్ లుక్ లైక్ ఏజ్డ్, నాట్ ఏజ్డ్ డే. బట్ మూవీ అంత కాస్ట్ లేదు, మీరు నెట్ఫ్లిక్స్ వచ్చినప్పుడు చూసేయచ్చు. ఓ నెట్ఫ్లిక్స్ అంటే గుర్తు వచ్చింది ఈ వీక్. మొన్న అయితే కొన్ని కొత్త రిలీజెస్ వచ్చేసినాయి ఆల్రెడీ. డక్కైట్ వచ్చింది, మీరు చూసినా లేదు? నాకు అంతగా నచ్చలే. ఐ మీన్ దాట్స్ మై ఒపీనియన్. బట్ అగైన్ కొంచెం బోర్ అనిపించింది నాకు. బట్ నచ్చిన వాళ్ళకి దాట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ దెన్ కొత్తవి వస్తున్నాయి అండ్ నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ మళ్ళీ వచ్చేసింది. ఎందుకు అంటే దురందర్ ఈజ్ రిలీజింగ్ టుమారో ఆన్ నెట్ఫ్లిక్స్. ఎస్, వచ్చేస్తుంది దురందర్ ద రివెంజ్. మీరు నాకు అప్పుడు కాల్ చేసింది కదా, నేను చూడలేకపోయినా లేకపోతే నాకు హిందీ ఐ కాంట్ గెట్ ద హోల్ మెసేజ్. అందరు చెప్తున్నా పోయి నెట్ఫ్లిక్స్ లో చూడండి ఇప్పుడు, అండ్ సబ్ టైటిల్స్ పెట్టుకోండి చూడండి. వాళ్ళు చూసేట ఏం చేయండి, కావాలంటే పోయి పార్ట్ 1 చూడండి, దాని తర్వాత పార్ట్ 2 చూడండి. 8 అవర్స్ ఆఫ్ దురందర్ ఇస్ స్టిల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ లేదు, వీ స్టిల్ వాంట్ సీ ద రివెంజ్ దురందర్ అంటే మాత్రం టుమారో ఈజ్ యువర్ ఛాన్స్. ఇట్ ఈజ్ దేర్ పొజిషన్. నేను ఎంత ఎక్సైట్ అయిపోతారో దురందర్ గురించి మాట్లాడితే, దాట్స్ లైక్ మై బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ మోర్ క్రైమ్ థ్రిల్లర్. ఐ వాస్ బీన్ వెయిటింగ్ ఫర్ కర్తవ్య ఫ్రమ్ మన సైఫ్ అలీ ఖాన్ రిలీజ్ అవుతుంది. దేర్ ఇస్ సమ్ క్రైమ్ యాక్షన్స్ ఆర్ కమింగ్. I want to see those movies. Theater lo aithe I heard that Michael movie is good. Michael Jackson Life Story with Dishiru. Nen inka chudaledu, even though I am a big Michael Jackson fan. I think ad inka theater lo unte maybe kids school aipena ga iskopotha. But I think you should also go see, because kids ki if they don't know about Michael Jackson and what a great performer he was, you know, his valanna koduke chesindi Jermaine Jackson al koduku is playing Michael Jackson's role. So I think it will be a great movie for understanding how the pop culture, especially hip hop, and how Michael Jackson changed the world. You know, there was a pre Michael Jackson era, post Michael Jackson era too. He is like one of the reasons why music became so hit. So inga మిగిలిన మూవీస్ అయితే నాకు అంత ఎక్కువ తెలియదు. లైక్ ఆర్ ప్లేయింగ్ అనేది దర్ ఆర్ స్టిల్ ఎ బిగ్ హిట్ అనేది అయితే తెలియదు. బట్ ఓటీటీలో వచ్చేటివి మాత్రం దేర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ మనకి. సో గో వాచ్ ఆల్ దోస్. బట్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ దురందర్. ఇక అన్ను దురందర్ గురించి మాట్లాడి దురందర్ పాట వేయకపోతే ఏ మజా వస్తుంది చెప్పండి. చలో బై జావ్ ఎంజాయ్ కరో ఏ గానా సును. ఆరి ఆరి ఈస్ కమింగ్ ఫ్రమ్ దురందర్. లెట్స్ గో.

Welcome back, listeners. Mere Dinaru Doom Dhamaka with me, RJ Anutoni. So that was Dhurandhar the Revenge. Indication Apata Ante, that movie is releasing on Netflix tomorrow and one of the biggest OTT releases and Bisunaku. So if you haven't seen it in theater, go watch it. If you have seen it in theater, go watch it again because I am telling you, it will be worth your time. 4 గంటలు ఇట్లా అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అది. బట్ ఇక ర్యాప్అప్ చేసే టైం అయింది. మేబీ 2 మోర్ సాంగ్స్ వస్తాయి. సో ఒక సాంగ్ ఇది చేయండి, దాని తర్వాత నేను గుడ్ బై చెప్పే టైం కూడా వచ్చేస్తుంది. బట్ టుడే వాజ్ ఎ వెరీ ఫన్ ఈవినింగ్. ఐ ఫీల్ లైక్ యు నో ఐ కైండ్ ఆఫ్ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ లైక్ దట్. ఐ ఆల్వేస్ లవ్ టు టాక్ టు పీపుల్. బట్ వీ హ్యాడ్ మోర్ ఫన్ చిట్ చాటింగ్ ఆల్సో. సో ఈ పార్టీ నుంచి వచ్చిన తర్వాత వీ విల్ బిడ్ గుడ్ బైస్.

Welcome back, listeners. Main intunde ipadaka Doom the Maka with me, RJ Anutoni. Only on Radio Surabhi 107.9 FM HD3, Dallas Low, me number one radio station, the OG radio station, and the first Telugu station 24/7. సో మనము అను అన్ఫార్చునేట్లీ బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఐ నో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, నేనైతే ఫుల్ రిలాక్స్ అయ్యి చెప్పాను కదా, టుడే వాజ్ మోర్ అబౌట్ అన్వైండింగ్, క్యాచింగ్ అప్ ఈవెన్ విత్ ద ముచ్చట్లు, గెటింగ్ ఇన్ టు నో అదర్ పీపుల్ హౌ దే ఫీల్. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యావింగ్ ఎ గుడ్ కాన్వర్సేషన్స్ అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ కాన్వర్సేషన్స్ టుడే. సో ఐ థ్యాంక్ ఆల్ మై లిసనర్స్ హూ కాల్ మీ టుడే అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ దెమ్ హూ ఆర్ సెలబ్రేటింగ్ టుడే దేర్ బర్త్డేస్ ఆర్ దిస్ వీక్. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ birthday through the week, and all the graduates who are graduating, I wish them a very happy graduation and a lot of success for your future. So go conquer the world, mana manola manola peru full roshan cheyandi. I want to see a president, or you know, like I said, an Elon Musk laga mana mana something something, okay, mana Bhaskar, whatever, you know, anything, you know, we want our guys to go get into the world. So in my terms, as usual, I'm ready to wrap it up. I always tell you, remember, you came with nothing, you will leave with nothing. E concept brain la peteskonri, then your life journey will be very smooth. Na life philosophy ade, ippudu nenu chaala kashtapadi kuda I am there where I feel like you want to enjoy every moment, every moment. Have a beautiful life, dance through your life and relax, chill maro yaar, life ko utna tension mat do, thoda thoda jiyo zindagi jiyo, khush raho, khush rakho sabko. Yeah, on that note, again, like I said, iga anu ochi jatra guri cheppi anu trademark last song ekapothe etla cheppandi. So I am signing off. Have a great weekend. This weekend is going to be like really nice weather also. సో ఎక్స్పోర్ ఉంటే ఎక్స్పోర్ కొనరి, లేకపోతే పార్టీ ఉంటే గ్రాడ్యుయేషన్ పార్టీ కొనరి, ఏం లేకపోతే ఇంట్లో కూర్చొని మంచిగా వండుకొని అనరి, లేకపోతే ఆర్డర్ చేసుకోనరి. యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అగైన్ రిమెంబర్, నో స్ట్రెస్, రిలాక్స్, డూ వర్క్అవుట్ అండ్ బీ హ్యాపీ. ఆన్ దాట్ నోట్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. దిస్ ఇస్ యువర్ అను సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్ అండ్ ఐ విల్ బి బ్యాక్ నెక్స్ట్ థర్స్డే. అంటిల్ దెన్ ఎంజాయ్ యువర్ వీకెండ్. లెట్స్ గో. ఈ పాట ఏనండి, ఈ పాట కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ this is my trademark song for one of my Boralu favorite. Then it goes by Dilam Balam, Dilam Balam. Enjoy it.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
2: అన్ని పెట్టుకున్నాను, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: కూరగాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద సాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగర్శి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urutruvistu, eppudu aanandaparustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

హాయ్, దిస్ ఈస్ ఆర్ పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: King and Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
7: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com
8: mera tumhara hamara pyar sabka favorite india bazaar
9: gata 24 gelna nunchi india bazaar manandarki kavalsina vastulanni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda
3: సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాయ్. థ్యాంక్ యూ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీర స్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. అనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Day 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modil pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. రేడియో శ్రీ నాలుగు సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ్ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.

ನನ್ನ ಹೆಸರು ರಾಜೇಶ್ ರೀ. 7 ವರ್ಷ ನಾಲ್ಕು ಸಂವತ್ಸರ ಬಿಗ್ಬಿನ ಪೂರ್ತಿ ಚೇಸಿನ ಸಂದರ್ಭಂಗಾ నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇప్పుడు

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandho entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthru istu, eppudu ananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

കന്നലാവേശം സുരാജേശ്വരി ഏഴ് ദിവസം നാളെ విభిన్న పూర్తి చేసిన సందర్భంగా మీకు మీడియం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: రేడియో సురభి రీవిజిట్. వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
7: చాలా పగటబందీ ప్లాన్ చేశారండి. ఇవన్నీ
6: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు. ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎంఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to name contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ @admin@radiosurabhi.com.
6: హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support at mypursu.com.
10: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే సాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అర్థమన్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబియాని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
3: రేడియో సురభి రీవిజిట్.
4: డెంటింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇన్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrocers.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.

కందల రేషన్స్ రాజేశ్వరి రేడియో శిలపై 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
5: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల మయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
6: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
7: I asked you to come to our place,
8: Indian cuisine.
9: Thank you for being in our journey.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your camera?

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-021.
6: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jalpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutruvistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
1: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: Hi, I am R.C. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani. But what the frequency to osnaru? Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi revisit.
4: Are monna morning manu velli breakfast chesam kada. Aritike bajji lottalu esukuntu tinno. Poorthi shakahara restaurant. Adyar Anand Bhavan.
5: Shiva, ఇలాంటి చాయ్ అంటే చౌరస్తానే ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514 అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
6: అందరికీ నమస్కారం నేను మీ విఎన్ ఆదిత్య రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి ఆర్జేడుగా ఉన్న వాళ్ళు టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిరిస్తాము రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం థ్యాంక్ యూ

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశ్రీ ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు

0: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలి.
1: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 4 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly special. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ ది రిటైల్ గ్లోబ్ హోమ్
9: దట్ షల్ వాట్ అసిస్టెన్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోడ్ వాట్ ఇట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ ది రిటైల్ గ్లోబ్ హోమ్
9: దట్ షల్ వాట్ అసిస్టెన్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోడ్ వాట్ ఇట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi. సురభి జాతర. మీరు విన్నది కరెక్టే. ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ రిటైల్ గ్లోబ్ హోమ్.
9: దట్ షల్ వాట్ అసిస్టెన్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రూల్ వాట్ ఇట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Ma amma ki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
7: Avevo blinds techukunnam kani endalu paapoyi champestunnayi.
8: Check out Retail Globe Home.
9: That shall what assistance to understand the right and wrong, what's a place in your life.
5: Thank you for being in our journey.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు, ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు, జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
9: చంపేస్తున్నాయి.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు, ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు, జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
9: చంపేస్తున్నాయి.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. VFC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ రిటైల్ గ్లో ప్రో
9: హెడ్షెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోడ్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ రిటైల్ గ్లో ప్రో
9: హెడ్షెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోడ్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్,
11: డెజర్ట్స్. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avivo blinds techukunnam kani endalu paapoyi champestunnayi.
8: Check out Retail Global.
9: Touch our lot of systems to understand the right and wrong. What's a place in your life?
5: Thank you for being in our journey.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
11: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avivo blinds techukunnam kani endalu paapoyi champestunnayi.
8: Check out Retail Global.
9: Touch our lot of systems to understand the right and wrong. What's a place in your life?
5: Thank you for being in our journey.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
11: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avivo blinds techukunnam kani endalu paapoyi champestunnayi.
8: Check out Retail Global.
9: Touch our lot of systems to understand the right and wrong. What's a place in your life?
5: Thank you for being in our journey.
1: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventine register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి
9: చంపేస్తున్నాయి.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం, కానీ ఎండలు పాపోయి
9: చంపేస్తున్నాయి.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు, ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
6: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ రిటైల్ గ్లోబల్
9: టెక్స్టైల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రూల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, same desk, same routine. మీ entrepreneurial journey మొదలుపెట్టండి ఇండియా బజార్ తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ, సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
5: Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటి పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరాటా.
9: ఎందు బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway, or full service.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ మల్లెమారి ఫార్మ్స్ విజిట్ vvfactech.com or call 848-244-0213
2: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
2: అక్క లైవ్ దోస లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి లెట్ తీసుకో
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి
7: చెక్ అవుట్ రిటైల్ గ్లో హోమ్
8: దట్ షెల్ వాటర్ సిస్టమ్స్ యు అండర్స్టాండ్ ద రైట్ రూల్ వాట్ ఎ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్
9: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సుర్భి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సుర్భి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
4: Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: Radio Surabhi Revisit.
6: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
7: roju edo okati kottaga tinalanipiste head to desi bites.
8: I asked you to come to our place.
9: Our place, Indian cuisine.
10: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Radio Surabhi Revisit.
5: Hey, monna morning manu ili breakfast chesam kada, adatike bajji lotta leskuntu tinna poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
6: Shiva, Iran chai ante chaurasthane, the first ever desi drive through in America. Chaurastha.
4: Thank you for

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience.

Good morning, everyone. Happy Friday. Happy Friday. This is Giri Ramaraju on Friday morning, DFW Morning Vibes lo unnamu. And yeah, so we are into the Friday. TGIF. Thank God it's Friday, Andra. So, meeku kavalsina paatalu lekunte wishes unna sare studio call cheyandi 972-636-1966. All right, without any further ado, nenu ee roju ఒక మంచి మెలోడియస్ డ్రైవ్ లో మిమ్మల్ని తీసుకుపోదామని డిసైడ్ చేసుకుని వచ్చాను అన్నమాట. లెట్స్ ప్లే దిస్ మెలోడియస్ సాంగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ ఫ్రైడే ఆల్.

మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో ఎస్పి చరణ్ అండ్ సునీత ఉపద్రష్ట గారు పాడిన పాట మనం విన్నాము. గుడుంబశంకర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మంచి మెలోడియస్ సాంగ్ అండి. అండ్ నాకు గుడుంబశంకర్ ఆల్బమ్ లో ఇష్టమైన పాట అనమాట. మీ అందరి కోసం ఫ్రైడే మార్నింగ్ మెలోడియస్ డ్రైవ్ లో ఉన్నాం కాబట్టి ఒక మంచి మెలోడీ తోటి స్టార్ట్ చేశాను. శ్రోతలు వింటున్నారు 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. మైక్లెస్ మెలోడీస్ అని చెప్పి రేడియో సురభి ఇస్ బ్రింగింగ్ అవుట్ ఏ మ్యాజికల్ ప్రోగ్రామ్ టునైట్. ఈ రోజు సాయంకాలం 7:30 నుంచి 10 దాకా స్వదేశీలో జరగబోతుంది, క్యాసిల్ హిల్స్ ఇన్ లూయిస్విల్ టెక్సస్. సో లెట్స్ జస్ట్ కమ్ దేర్ అండ్ హ్యావ్ దిస్ జామింగ్ సెషన్. జామింగ్ అనేది ఈ మధ్య కాలంలో, ఇటీవలి మధ్య కాలంలో ఫేమస్ అవుతున్న ఆర్ ఏమంటారు వైరల్ అవుతున్న మంచి కాన్సెప్ట్ అనమాట. బేసిక్ గా ఇట్స్ నాట్ ఏ కరియోకీ ఆర్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏ సింగింగ్ యునో కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ టుగెదర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ జస్ట్ యునో పార్టిసిపేట్ ఇన్ ద కంబైన్డ్ సింగింగ్ అనమాట. ఒక పాట స్టార్ట్ అవుతుంది, ఆ పాట నుంచి అలా అలా అలా ఏ పాటకి వెళ్లిపోతుందో ఎవరికి తెలియదు, బట్ మనందరం అలా పాడుకుంటూ మంచి వైబ్ లో ఉండిపోతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ జామింగ్ సెషన్. అలాంటివి భజన్ జామింగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ ఈ రోజు మనం జరుపుకోబోతున్నది దిస్ ఈస్ జస్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ అనమాట, మూవీ రిలేటెడ్ సాంగ్స్. సో అందరు వచ్చేసేయండి. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ టుడే ఈవినింగ్ 7:30 అట్ స్వదేశీ క్యాజిల్ హిల్స్ ఇన్ లూయిస్విల్ టెక్సస్. సో వీఆర్ ఆల్ ఇన్వైటింగ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ జామింగ్ సెషన్. మైక్లెస్ మెలోడీస్ రేడియో సురభి ప్రజెంట్స్ మైక్లెస్ మెలోడీస్ టుడే ఈవినింగ్ 7:30 టు 10 o'clock ఇన్ ద ఈవినింగ్ అనమాట. అది విషయం. ఆల్ రైట్, సో నెక్స్ట్ సాంగ్ వినేద్దాం. ఈ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, 972-636-1966. వన్స్ అగైన్ ఎస్పి చరణ్ ఆన్ ద మేల్ ప్లేబ్యాక్ సింగింగ్.

అహెడ్ ఆఫ్ టైమ్ మ్యూజిక్ అన్నమాట. అహెడ్ ఆఫ్ టైమ్ అంటే ఈ పాట వెనుక మీరు వింటుంటే సాక్సోఫోన్ వస్తుంటది మధ్యలో. దేవిశ్రీ ప్రసాద్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఈ వర్షం సాక్షిగా పాట వింటుంటే వెనుక సాక్సోఫోన్ ఇట్లా అలా ప్లే అవుతుందన్నమాట. సో 22 ఇయర్స్ అండి వర్షం సినిమా రిలీజ్ అయ్యి. కెన్ యూ బిలీవ్ ఇట్, వర్షం సినిమా రిలీజ్ అయ్యి 22 ఇయర్స్. మన రాజాసాబ్ అప్పటి నుంచి మరి ఇప్పటిదాకా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పి ఒక చిన్న టాక్ ఉందన్నమాట మన రాజాసాబ్ రెబల్ సాబ్ వాట్ ఎవర్ సాబ్ ప్రభాస్ గారు అండ్ త్రిష నటించిన ఆ సినిమా నుంచి వర్షం మూవీ నుంచి మనం విన్న ఆ పాట. ఈ పాట ప్లే అవుతున్న మధ్యలో మన ఆత్మీయ శ్రోత రేవతి గారు కాల్ చేశారు, మరొక సుమంగళి పాట రిక్వెస్ట్ చేశారండి. వైదవే నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తూ సుమంగళి పాట, సుమంగళి గారు పాడిన ఏదైనా వేరే ఇంకొక ఏదైనా పాట రిక్వెస్ట్ చేశారు. అండ్ వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేదే పాట ఖడ్గం చిత్రం నుంచి ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి రేవతి గారు, మీకోసం మన శ్రోతలందరి కోసం కూడా లెట్స్ ప్లే దిస్ సాంగ్.

0: ఆల్ రైట్. ఖడ్గం చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. నాతో పాటు ఇప్పుడు అవినాష్ గారు కూడా ఉన్నారు. అవినాష్, గుడ్ మార్నింగ్.
1: అసలు 97 నువ్వులు ఉన్నాయండి ఈ పాటలో.
0: 97
1: నువ్వులు ఉన్నాయంట. నేను అండి ఫ్రెండ్స్ అప్పట్లో లెక్క పెట్టమని చెప్పేవాళ్ళు.
0: వావ్, ఓకే, 97 నువ్వులు ఉన్నాయంటరా. ఇంకొకసారి
1: ఇంట్లో నువ్వులు ఉన్నాయో తెలియదు కానీ పాటలో నువ్వులు ఉన్నాయి.
0: పాటలో మాత్రం 97 నువ్వులు ఉన్నాయంటారు. నువ్వులతో పాటు నవ్వులు కూడా ఉన్నాయి, బికాజ్ ఆ పాట పాడింది సుమంగళి గారు. సూపర్ సూపర్. సో ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ ఫ్రైడే సో ఫార్?
1: ఫ్రైడే ఇస్ రియలీ రియలీ హెక్టిక్ అండి. అంటే ఒక పక్కనేమో మినిస్టర్లందరూ ఈ రోజే బయటకు అన్ని మీటింగ్ వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్టిప్యులేటెడ్ టైం కన్నా ఒక 10 మినిట్స్ ఎక్కువ ట్రాఫిక్ వెయిటింగ్ అవ్వడం, వెయిట్ చేయాల్సి రావడం, ఇట్లా ఇట్లా జరుగుతుంది అనమాట.
0: అంటే జనరల్ గా మినిస్టర్స్ ఫ్రైడే దాకా బయటికి రారా?
1: అంటే అందులో నీ కాన్వాయ్లు ఉంటాయి కదా.
0: అదే,
1: ఐ డోంట్ నో మరి ఎంతమంది పిఎం మోదీ గారు చెప్పిన ఆ కాల్ తీసుకుని కాన్వాయ్ సైజులు తగ్గిస్తున్నారో తెలియదు కానీ, బట్ వీళ్ళు వస్తున్నారని చెప్పి ముందు ఆపే ఆ 15-20 మినిట్స్ ఉంటుంది చూసారా వీఐపీ కల్చర్, అది మాత్రం చాలా గట్టిగా పడింది.
0: అబ్బో, సో లుక్స్ లైక్ యు నో హెక్టిక్ ఫ్రైడే ఇన్ హైదరాబాద్ ఇవాళ. ఆల్ రైట్. సో ఇంకేం నడుస్తుంది, ఏంటి అంటే మూవీ విశేషాలు చెప్పండి, సినిమా ముచ్చట్లు. మా ఇంటి బంగారం గురించి మాట్లాడారు నిన్న.
1: ఏంటండి
0: మా ఇంటి బంగారం సినిమా గురించి ఈరోజు రిలీజ్ అవుతుంది, అది ఉన్నదా ఏదన్నా?
1: ఈ రోజు రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోన్ అయ్యింది, జూన్ వెళ్ళింది అని చెప్పి చెప్పనమాట.
0: ఓ ఓకే,
1: జూన్ వెళ్ళింది. లేకపోతే అన్ని కుదురుంటే పాటికి సంబంధం దగ్గర ఫ్యాన్స్ అందరికి యూనో మంచి టైం అయ్యింది. అది
0: అసలు కరెక్ట్ టైమింగ్ ఇది. ఇప్పుడు సినిమాలు పెద్దగా కూడా ఏం లేవు కదా, ఈ టైంలో రిలీజ్ చేస్తుంటే మంచి హిట్ అయ్యేదేమో ఆ సినిమా.
1: నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ ఏనండి, అంటే
0: అర్థమైంది అంతలే, వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ లేకుంటే అసలు ఏ సినిమా కూడా రిలీజ్ కాదు, అది జగం ఎరిగిన సత్యం.
1: ఆ రిప్రజెంటేషన్ తీసుకోలేక ఇంకా వాళ్ళు ఆగారు అనమాట.
0: అది ఆ నలుగురా ఆ ఐదుగురా ఇది వేరే విషయం, కానీ మొత్తానికి అయితే మాత్రం అక్కడి నుంచి దేవుడు వరం అందించాలి, తర్వాత పూజారి కూడా మనం ప్రసాదాలు ఇవ్వాలన్నమాట, అప్పుడే సినిమాలు రిలీజ్ అవుతాయి ఇండియాలో. సూపర్. ఆల్ రైట్. సో నెక్స్ట్ పాట మనం వినేద్దాం, మిరపకాయ చిత్రం నుంచి. ఏమంటారు?
1: అసలు ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ రిలేషన్ ఉంది, మనం ఈ పాట అయిపోయింది అనమాట.
0: తప్పకుండా, మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట విందాము. ఈ పాట విన్నాక ప్రాబబ్లీ మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అవినాష్ ఈ పాట గురించి మరిన్ని విశేషాలు అందిస్తారు. హ్యాపీ ఫ్రైడే ఎవ్రీవన్.
1: హ్యాపీ ఫ్రైడే.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: హాయ్
2: నేను మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సుర్భి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో సుర్భి
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సుర్భి 107.9 FM HD3
4: రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్ ఓకే
5: షూర్ హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ 5K అనుకుంటున్నా బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర
4: టెన్షన్ పడకండి స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్ సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com
6: రేడియో సురభి రీవిజిట్
7: స్కూల్ అనుకోని ఏం లాభం
8: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా
9: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా NDS ఇంక్
10: ఫ్రెష్ క్వాలిటీ కూరలు గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్ myhomegrocers.com
11: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ
12: కార్యక్రమంలోకి పునఃస్వాగతం అండ్ మనతో పాటు ఉన్నారు అవినాష్
13: దేవ్ధనార్దన్ అవినాష్
12: ఆల్ రైట్ సో రెండు విషయాలు ఒకటి మనం మిరపకాయ పాట గురించి మాట్లాడదాం రెండోది మన భారత ప్రధానమంత్రి యుఏఈ పర్యటించారంట ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయన విమానానికి ఎస్కార్ట్ వచ్చింది ఒకటి యుఏఈ వాళ్ళ ఫైటర్ జెట్ ఒకటి వచ్చింది అనమాట ఎస్కార్ట్
13: చాలా బాగుందండి చూసారా
12: ఓకే
13: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి అంటే ఐ డోంట్ నో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పెట్రోల్ డీజిల్ ధరలు మాట్లాడడానికి వెళ్తున్నారో రెండు మీకు తెలియదు కానీ
12: ఆబ్వియస్లీ
13: బట్ బ్యూటిఫుల్ విజువల్
12: యా సో as soon as the you know presidential convoy entered into the UAE airspace వెంటనే వెనక నుంచి అలా వచ్చేసాయి అనమాట ఎస్కార్ట్ అలా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది నేను ఆ వీడియో చూడలేదు బట్ చూస్తా మీరు చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో వాచ్ దాట్ బట్ ఆ న్యూస్ ఇప్పుడే నాకు చదువుతుంటే ఐ మీన్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వావ్
13: మోదీ గారు ఏదైనా సరే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ దట్ డిజిటల్ టీమ్ అనమాట ఫస్ట్ ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన తర్వాత మిగతా పేపర్లు అన్నిటికీ ఇస్తారు అనమాట
12: అవునా ఓకే ఓకే
13: అది బ్యూటిఫుల్ విషయం ఫస్ట్ రీల్ ఆయన అప్లోడ్ చేయగానే ఇట్లా చూసినట్టు అబ్బా వాట్ విజువల్ అనిపించింది
12: అసలు బ్యూటిఫుల్ న్యూస్ చదువుతుంటేనే నాకు అసలు ఐ వాజ్ లైక్ ఫెల్ట్ యు నో దిస్ ఇస్ ద వే దట్ కంట్రీ షుడ్ యు నో ఇన్వైట్ ఆల్ ది డిగ్నిటరీస్ ఎందుకంటే ఐ మీన్ కంట్రీని లీడ్ చేస్తున్న లీడర్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ నో బికాస్ మీరు అన్నట్టు అక్కడున్న పరిస్థితుల మధ్యలో ఆయిల్ ఆ డిస్కషన్స్ అన్ని ఎలాగో ఉంటాయి బట్ ఆబ్వియస్లీ యూనో దే విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద సీజ్ ఫైర్ ఎలా అంటే యుద్ధాన్ని ఎలా ఆపాలి అనేది కూడా మాట్లాడుతూనే ఉంటారు బహుశా
13: ఇన్ఫాక్ట్ అంటే ఇందాక నేను ఈరోజు మార్నింగ్ మీరు ఏం చేశారని అడిగారు కదా సో ఈ మినిస్టర్ కాన్వే ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే ఒక చిన్న వీడియో చేసాం అనమాట వేరే సపోజ్ టు గో టు కాన్క్లేవ్ ఇట్స్ ఫర్ మీడియా కాన్క్లేవ్ ఒక న్యూస్ యాప్ కి సంబంధించి సో అందులో ఒక మినిస్టర్ అంటున్నారు అనమాట ఇప్పుడు మోదీ గారు జనరల్లీ వెన్ హీ ట్రావెల్స్ ఆల్సో సో ఇప్పుడు ఏదైనా ఒక అర్జెంట్ మీటింగ్ ఉందనుకోండి ఇమాజిన్ దిగిన మీటింగ్ 10 o'clock ఉందనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ ఫ్రెష్ అప్ ఇన్ దట్ వాట్ ఎవర్ బోయింగ్ హీ ఫ్లైస్ అండ్ దెన్ హీ ఇమీడియట్లీ గోస్ దేర్ అంటే మధ్యలో మళ్ళీ హోటల్ వెళ్ళడం జెట్ లాగ్ ఇట్లాంటివి ఏం లేకుండా మోస్ట్ ఆఫ్ టైమ్స్ హీ ప్లాన్ సచ్ వే అంట
12: సూపర్ సూపర్ ఎక్సలెంట్ నాకైతే మాత్రం ఈ న్యూస్ కొంచెం బాగా నాస్టాలజిక్ అనిపించిందబ్బా మనకు అలాంటి ఎప్పుడొస్తాయో సందర్భాలు అసలు వస్తాయా రావా మనం మన కారుకు మనమే ఎస్కాటించుకోవాలి ప్రతిరోజు ఏంది తలకాయ నొప్పి
13: అంటే ఒక విధంగా ఒక పాజిటివ్ సైడ్ ఏంటి అని అంటే ఓకే ఫైన్, మన గురించి ఇంకొకళ్ళు అరే ఇంకొకళ్ళు వెయిట్ చేసిన సిచ్యువేషన్ ఉండదు. అండ్ నెగటివ్ విషయం ఏంటంటే అరే మనం మన ఒకళ్ళని హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది మనం అంతే.
12: All right, so great news, and yeah, you know, it's a welcoming thing, because at the end of the day, the head of the countries should require that kind of escort from the you know, the countries they are inviting from them. All right, so tammulu cinema inchi oka paata vindam, manchi paata.
13: So okay, nen guess chestanu idha kada ani cheppi.
12: Okay,
13: cheppandi.
12: నేను లైన్ అప్ చేసింది అది కాదు, కానీ ఖచ్చితంగా మీకోసం ఆ పాట ఇప్పుడు పెడుతున్నా. ఎందుకంటే దాంట్లో మన అది ఐ థింక్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ వాజ్ సంగ్ బై మన రమణ గోగుల గారు అనుకుంటా కదా.
13: అంటే ఎంత కాదనుకున్నా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ కదా, కొంచెం లైట్ గా వింటే బాగుంటుందని.
12: ఎగ్జాక్ట్లీ, సో లెట్స్ లిసన్ టు దట్. అండ్ అందులో బండి స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచే వినేద్దాం. రైట్, తమ్ముడు సినిమా నుంచి మన అవినాష్ కోరిక మేరకి ఈ పాట.
13: ఎస్

0: అది ఎండింగ్ లో ఒక కాయిన్ టాస్ కాయిన్ ఉంటది కదా, కింద పడుతుంది 25 బిల్లా లేకుంటే 50 బిల్లా. అది
1: నాకు ఈ సాంగ్ ఓపెన్ అయ్యే ముందు అంటే గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ నార్మల్ అంటే వేరే ఏదో కాలేజ్ బాయ్స్ అని చెప్పి చూపిస్తారు కదా, చూపించినప్పుడు రమణ గోపుల్ గారిది ఒక వాయిస్ లో సాంగ్ ఉంటుంది. అప్పుడు దాకా ఏదో ఎలివేషన్ లో సూపర్ సాంగ్ అట్లా అనుకుంటే సడన్ గా కట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ నచ్చుకుంటూ వస్తుంటారు ఇలాంటి పాట ప్లే అవుతుంటే, ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ అనుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం.
0: అసలు యునిక్ టింజ్ వాయిస్ అనమాట రమణ గోగుల గారిది. అందు గురించే యూనో ఇప్పటికి కూడా గోదావరి గట్టి పైన సాంగ్ ఇవాళకి కూడా హిట్ అయిందంటే, ఐ మీన్ బికాస్ పీపుల్ లైక్ హిమ్ యాక్చువల్లీ అప్పుడు ఇచ్చిన మ్యూజిక్. And we hope, really, you know, we hope Ramana Gogal are back to the music because he is very busy. He is an entrepreneur here in USA. ఇక్కడ ఒక కంపెనీ రన్ చేస్తారు, దానికి డైరెక్టర్ ఏదో పనిచేస్తున్నట్టున్నారు. బట్ ఇంకో విషయం ఏంటంటే వారు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే కనెక్టికట్ లో మన ఈ ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ కాన్సర్ట్స్ చేస్తారంట ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ లలో. సో
1: ఇలాంటి న్యూస్ ఒకటి చూసానండి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఐ థింక్ షీ స్టేస్ ఇన్ ఫారెన్ ఉంది యుఎస్ లోనే, ఏదో ర్యాండమ్ సాటర్డే నైట్ ఒక ప్లేస్ కి వెళ్ళి షీ వాజ్ విత్ హర్ ఫ్రెండ్స్, సడన్లీ ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డ్రింక్ అని అడుగుతారు కదా. సో పీక్ ఆఫ్ ద మూమెంట్ అరౌండ్ 10:30-11 నైట్ వాళ్ళకి నెక్స్ట్ డ్రింక్ అన్నప్పుడు ఆ డ్రింక్ ఆఫర్ చేసి నెట్ షీర్ అని అంట.
0: సో వాళ్ళకి ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ దేర్ బిజీ యూనో బిజినెస్ లైఫ్, ఇది కొంచెం రిస్పైట్ అనమాట బేసిక్ గా. యూనో 3 అవర్స్ ఏదైతే పర్ఫార్మ్ చేస్తారో సో దే కంప్లీట్లీ ఫర్గెట్ ద

0: అండ్ దే ఎంజాయ్ ద వీకెండ్ ఫ్రైడే అండ్ సాటర్డేస్ ఎస్పెషల్లీ. దెన్ మళ్ళీ మండే త్రూ ఫ్రైడే మళ్ళీ కనిపించారు మనకి. మళ్ళీ కనిపించాలి అంటే మళ్ళీ అక్కడ కనిపించారు, వేరే దగ్గర ఎక్కడో కనెక్టికట్ నుంచి మళ్ళీ ఏ బోస్టన్ లేకుంటే ఆస్ట్రేలియా ఎక్కడో కనిపిస్తారు అనమాట.
1: సేమ్ ఆ సినిమాలో చెప్పినట్టు రష్యన్ డెలిగేట్స్ అరుణాచల్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. మనకి రేడియో స్టార్ట్ అయిన కొత్తలో శ్రీకాంత్ అని మీకు తెలిసే ఉంటుంది కదా, శ్రీకాంత్ జాయిన్ అయ్యారు మన దగ్గర, వర్క్ చేశారు 1 ఇయర్ దాకా చేశారు. రైట్ నో హీఈస్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ థింగ్, హీ వర్క్స్ ఫర్ యునో హార్లీ డేవిడ్సన్, మన బైక్ కంపెనీ ఉంది కదా దానికి పనిచేస్తారు. బట్ వీకెండ్స్ లో మాత్రం డెఫినెట్ గా ఆయనకున్న ఆపర్చునిటీని తన సింగింగ్ టాలెంట్ ని యూజ్ చేసుకుని వేరియస్ ప్లేసెస్ లలో మంచి మంచి కాన్సర్ట్స్ ఇస్తుంటారు శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ లంక.
1: ఓకే, నాకు ఇప్పుడైతే నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే ఛాన్స్ నాకు కావాలి.
0: 100% టేక్ ఓవర్.
1: సో ఇదొక ఈ సాంగ్ ఎందుకు ప్లే చేస్తున్నాను దానికి స్టోరీ నెక్స్ట్ చెప్తాను నేను
0: తప్పకుండా.
1: ఓకే, సో ఐ థింక్ వెతుకుతున్నాను మంచి ఇంట్రెస్టింగ్ పాట. ఇప్పుడు మేము మాట్లాడుకున్న దానికి దీనికి ఒక లింక్ ఉంది, ఐ హోప్ మన లైబ్రరీలో వెంటనే దొరికిస్తే తప్పకుండా పాట ప్లే చేసేసి ఆ సర్ప్రైజ్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను నేను.
0: తప్పకుండా, అండ్ వీ విల్ ప్లే దట్ సాంగ్ అండ్ సినిమా పేరు కూడా చెప్పేసేయండి.
1: సినిమా పేరు ఓం శాంతి.
0: ఓం శాంతి. సో
1: ఐ థింక్ ఇది ఆ పాట అని అనుకుంటున్నాను నేను. ఇట్ అక్యూజ్ చేస్తున్నావు గిరి గారు, ఐఎమ్ డూయింగ్ ఇట్.
0: ఓకే,
1: దొరికేసింది నాకు. ఎస్ ఎస్, హియర్ గోస్ ద ట్రాక్. అయిందో మాట్లాడదాం
0: తప్పకుండా.

0: ఆల్ రైట్ అవినాష్ చెప్పండి, ఈ పాట గురించి విశేషాలు ఏదో చెప్తా అన్నారు.
1: మీకు ఎలా అనిపించింది పాట?
0: ఫస్ట్ టైం వింటాను యాక్చువల్లీ. ఈ పాట వినలేదు, ఓం శాంతి అనే సినిమా నుంచి. ఇది డైరెక్ట్ మాధవన్ గారి స్ట్రైట్ తెలుగు మూవీయా లేకుంటే ఇదేంటిది?
1: దాని గురించి చెప్తున్న స్టోరీ అంటే, స్వప్న దత్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దే స్టార్టెడ్ అండర్ బ్యానర్ కాల్డ్ స్వప్న సినిమా.
0: ఓకే,
1: స్వప్న సినిమాను త్రీ ఏంజల్ స్టూడియోస్, ఐ క్లియర్లీ డోంట్ రిమెంబర్ ఇట్, బట్ బేసిక్ గా సిస్టర్స్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అనమాట.
0: ఓకే,
1: సో అది అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు వెన్ ఐ వాజ్ లైక్ వెరీ స్మాల్, ఓం శాంతి నేను ట్రైలర్ చూసినప్పుడు అప్పట్లో నాకు కొన్ని సినిమాలు చూసి జస్ట్ మీ ట్రైలర్ చూసి సినిమా నేను వెళ్ళాలని చెప్పి ఇంట్లో డబ్బులు వెళ్ళిపోవాడు అనమాట.
0: ఓకే,
1: సో అలా వెళ్ళి సినిమా చూసినప్పుడు మీరు ఇందాక చెప్పిన స్టోరీకి లింక్ అయిన మ్యాటర్ ఏంటంటే, ఇందులో కూడా అమ్మాయి ఫస్ట్ నుంచి ఒక ఆర్జే వాయిస్ విని ఏ పని చేయాలన్నా భయం వేసినప్పుడు ఆర్జేకి ఫోన్ చేస్తుంది అనమాట రేడియోలో.
0: అచ్చా,
1: సో కాజల్ లిజన్స్ టు రేడియో, అందులో ఆర్జే మాధవన్ గారు.
0: ఇంట్రెస్టింగ్.
1: సో లాస్ట్ గా రివీల్ అయ్యే విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఆయన ఆర్జే కానీ అది ఓన్లీ నైట్స్ ఆర్జే, మార్నింగ్ ఆయన పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అని.
0: ఓకే ఓకే,
1: అది
0: అది అంటే సినిమా మరి బయట ఎట్లా అంటే కమర్షియల్ గా ఉన్నా
1: కమర్షియల్లీ కొద్దిగా ఆడలేదండి. అంటే ఐ థింక్ టేకింగ్ వైజ్ ఎక్కడో కొంచెం నాకు సినిమా అప్పుడు చూసినప్పుడే అరే ఇంకొంచెం బాగా తీసుకుండొచ్చు అనిపించింది. బట్ మోర్ ఆర్ లెస్ సినిమా ఏ జోన్ లో ఉంటుందంటే వేదం సినిమాలో ఉంటుంది కొంచెం.
0: అవునా? ఓకే ఓకే,
1: ఒక ఫైవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఫైవ్ డిఫరెంట్ జోన్స్ నుంచి రావడం, ఒక ఒక మళ్ళీ ఒక క్లైమాక్స్ కి రావడం అన్న జోన్ లో ఉంటుంది సినిమా. ఇళయరాజా గారి మ్యూజిక్ దీనికి.
0: ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అండ్ ఇంకోటి వనమాలి గారు రాశారు ఆ పాట. వనమాలి గారి పాటలు బాగుంటాయండి, మంచి యునో ఈస్ ఎ వెరీ గుడ్ లిరిసిస్ట్. అండ్ యూనో మన ఆరెంజ్ మూవీ ఉంది కదా, దాంట్లో అట్లీస్ట్ 3 or 4 సాంగ్స్ రాశారు అనుకుంటా వనమాలి గారు. ఆ ఆల్బమ్ హిట్ కావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ వనమాలి గారు యాక్చువల్లీ.
1: మీరు వనమాలి గారు అంటే ఈ నోస్టాల్జియా సైడ్ లో ఇంకొక పాట వినాలనిపిస్తుంది నాకు.
0: తప్పకుండా విన్నాము, అయితే దానికంటే ముందు నేను ఒక పాట లైన్అప్ చేసా.
1: అయిపోయిన తర్వాత నా కోరికలన్నీ తీర్చుకుంటా.
0: యా, అయితే ఈ పాట ప్లే చేద్దాంలేండి. ప్రీలీడ్ మనం 8 తర్వాత ఆడదాము. సో లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ పాట ప్లే చేస్తే నేను ప్లే చేయలేనని అనుకుంటున్నారా?
1: లేదు.
0: లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఖుషీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. May 16th, inka 17th na, Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru, Second Skin. Where every sari feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno enno. Pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. స్టూడియోలో సమయం 8:03:39. అవినాష్ ఉన్నారా?
6: Yes.
5: ఒక మంచి పాట రిక్వెస్ట్ వచ్చిందండి.
6: ఓకే,
5: దళపతి, మన తలైవ రజనీకాంత్ గారు నటించిన దళపతి సినిమా నుంచి.
6: సాడ్ సాంగ్ అడిగారు, ఎనర్జీ సాంగ్ అడిగారు?
5: మంచి ఎనర్జెటిక్ సాంగ్ అడిగారు. సాడ్ సాంగ్స్ ఫ్రైడే రోజు వాళ్ళు అడిగినా గానీ మనం ప్లే చేయము, అది వేరే విషయం. అన్లెస్ అంటిల్ దే ఆర్ రియల్లీ గోయింగ్ త్రూ ఏ
6: మార్నింగ్ మార్నింగ్ అంటే నాకు కూడా అబ్బా అనిపిస్తుంది.
5: అంటే ఒకట్లే, అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటే పీపుల్స్ మైండ్ సెట్ మనం, అంటే అవతల మైండ్ సెట్ మనం జడ్జ్ చేయలేము కదా. సో మేబీ హీ మైట్ బి గోయింగ్ త్రూ ఆ జానరాలో అడిగి ఉండొచ్చేమో. బట్ యా, యూజువలీ ఫ్రైడే అంటే మనం కొంచెం హ్యాపీ గోలక్కి మోడ్ లో ఉంటాం కాబట్టి 80-90% ఆఫ్ ద టైమ్ వీ విల్ ప్లే దోస్ సాంగ్స్ ఓన్లీ. బట్ ఇఫ్ దే రియలీ రియలీ వాంట్ ఇట్ దెన్ 100% వీ, ఐ మీన్ నేనైతే మాత్రం హెసిటేట్ గాను, ఖచ్చితంగా ప్లే చేస్తా.
6: Yes.
5: All right. సో చెప్పండి, ఇంకేంటి, ఏం నడుస్తుంది ఇండియాలో?
6: ఇండియాలో అంటే ఇదేనండి, ఫస్ట్ అయితే ఇప్పుడు మేజర్ గా ఆయన మోదీ గారు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో అయితే ఇంకా ఆ మాప్ క్రౌడింగ్, ఫ్యూయల్ ఫిల్లింగ్ లాంటివి ఏం జరగట్లేదు. కానీ ఒకటి కొన్ని కొన్ని డిఫరెంట్ సిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్ లో కొంతమంది అట్లా టెన్షన్ పడిపోయి వెళ్ళి పెట్రోల్ ఫ్యూయల్ లాంటివి కట్టి చేసుకున్నారంట.
5: సో అలాంటి మొన్న మనం మాట్లాడుకున్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఎప్పుడన్నా మనకి ప్యానికీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాలు దే విల్ హెడ్ టు గ్రాసరీ స్టోర్స్ ఆర్ యూనో గ్యాస్ పంప్స్ అండ్ ఆల్ దాట్. సో ఆల్ దట్ థింగ్ ఇస్ ప్రెటీ కామన్, మనకి అది మన సిస్టమ్ లో బ్లడ్ లో ఉంటది అనమాట అది.
6: నేను ఇన్ఫాక్ట్ ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా అనమాట. అంటే వాట్ రియల్లీ దే మెంట్ వాట్ వాజ్ దర్ ఇంటెన్షన్ అని అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగినా కూడా వాళ్ళు అంటది అంటే అప్రమత్తంగా ఉండండి అనేది ఇంటెన్షన్. డెఫినెట్లీ పెరిగే ఛాన్సులు ఉన్నాయి, వాట్ ఎవర్ డిస్కస్ అలాంటివి అలాంటివి జరిగే ఛాన్సులు ఉన్నాయి కానీ, బట్ హ్యావింగ్ సెడ్ దట్ యూ కెన్ బి లిటిల్ మోర్. ఇప్పుడు జనరల్లీ కొన్నిసార్లు మనం వీచ్ ఎవరికి వెళ్ళడానికి కూడా ఇండియాలో కార్ తీసుకుని వెళ్తాం, అలాంటి సిచ్యువేషన్ నడిచెళ్ళచ్చు. అలా చిన్న చిన్న యాక్షన్స్ మనం మార్చే కొద్ది ఎంతో కొంత ఫ్యూల్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అని ఇంటెన్షన్ అని చెప్పారు తప్పితే రేపటి నుంచి ఫ్యూల్ బంద్ అయిపోతుంది ఇంక చాలా కష్టమైపోతుంది అన్న జోన్ లో కాదు అన్నట్టు చెప్తున్నారు అన్నమాట.
5: Correct. All right. So, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన లిజనర్ దే వాంటెడ్ టు కీప్ దేర్ నేమ్ ఎనోనిమస్, సో లెట్స్ కీప్ దేర్ నేమ్ ఎనోనిమస్ అండ్ వారు రిక్వెస్ట్ చేసిన పాట మాత్రం మనం వినిపించేద్దాం. ఓకేనా?
6: ఓకే బై, ఎనీ ఛాన్స్ ఆవిడ అజ్ఞాత కాలర్ అని చెప్పారా?
5: నాకు అంటే తను తను పేరు చెప్పలేదు, బట్ దట్ గై హీ వాంటెడ్ ఈ సాంగ్, తనకు చాలా ఇష్టం అంట.
6: రజనీకాంత్ గారు పొద్దున్న తలచేసుకుందాం, ఎనర్జీ ఇచ్చేద్దాం ప్రజలకి.
5: సో పాట ప్లే చేద్దామా, లేకుంటే పాటకు సంబంధించిన ప్రీలియుడ్ అందించి ఎవరైనా గుర్తుపడతారేమో కనుక్కుందామా?
6: కొంచెం ఆట ఆడితే బాగుంటుందండి, పొద్దున్నే గెస్ట్ వర్క్ ఇస్తే బాగుంటుంది.
5: ఇది మంచి, దీని పాటలో బ్రహ్మాండమైన ప్రీలియుడ్ ఉంటుంది. లెట్స్ ప్లే దాట్ అండ్ లెట్స్ ఆస్క్ అవర్ లిజనర్స్ వాట్ సాంగ్ ఇస్ దిస్. ఓకేనా?
6: Yes.
5: Let me play that prelude and let's just ask them. Prelude is coming up. Here it is. ఇది ఏ పాట? సినిమా పేరు నేను ఆల్రెడీ చెప్పేశా, బట్ వాట్ సాంగ్ ఇస్ దిస్? ప్లీజ్ కాల్ ద స్టూడియో 972-636-1966.

విన్నారు కదండి, మరొక్కసారి వినిపిస్తా. ఇది ఏ పాట? సినిమా పేరు ఆల్రెడీ నేను చెప్పేశా. లెట్ మీ జస్ట్ రీప్లే దిస్ ప్రిల్యూడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

0: ఆల్ రైట్, మనకు కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సౌమ్య. హ్యాపీ ఫ్రైడే అండి.
0: హ్యాపీ ఫ్రైడే సౌమ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి, చెప్పండి.
1: అది సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనమ్మ.
0: ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. మీకు దళపతి సినిమా చూసారా?
1: చూసానండి.
0: బాగుంటుంది, మంచి, రజనీకాంత్ గారి కెరీర్ లో బ్యూటిఫుల్ మూవీ అది.
1: ఎక్సలెంట్ మూవీ, అందరి యాక్షన్, ఇళయరాజా గారి పాటలు ఎక్సలెంట్ అండి.
0: రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ దట్ ఆన్సర్ సౌమ్య గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: వి విల్ లిసన్ టు దట్ సాంగ్ ఎట్ లెంత్ రైట్ నౌ ఆఫ్టర్ దిస్ కాల్.
1: ష్యూర్ అండి, బై.
0: థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో దట్ వాజ్ సౌమ్య గారు. అండ్ యా, చెప్పాను కదా అవినాష్, ఈ పాటకి ప్రీల్యూడ్ బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. మధ్యలో కపుల్ ఆఫ్ కాల్స్ కూడా వచ్చాయి, కూడా మిస్ అయ్యాం మనం. వారు మళ్ళీ కాల్ చేసి మనకి
2: మీరు అడిగింది అసలు ఇమీడియట్ గా ఆన్సర్ చేసేసారు అనిపించేది. అట్ ద సేమ్ టైం పాట వినాలా లేదా కన్ఫ్యూజన్ వచ్చేది. సో పాట వినిపించేసి ఆన్సర్ చేద్దాం కావాలండి.
0: తప్పకుండా. అండ్ ఇఫ్ ద కాల్స్ కమ్స్ దెన్ ఐ విల్ టేక్ ఆన్ ఆఫ్ ఎయిర్. దెన్ లెట్స్ లిసన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ దళపతి. సౌమ్య గారు ఆన్సర్ చేశారు కాబట్టి వారికి డెడికేట్ చేస్తూ ఈ పాట. అండ్ ఆఫ్ కోర్స్ మన పాట కోరిన ఆత్మీయ శ్రోతకు కూడా.
2: ఓకే.

0: ఆల్ రైట్, శ్రీకాంత్ గారు ఉన్నారా?
1: Yes, నేను ఉన్నాను. గిరి గారు,
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ ఫ్రైడే టు యూ.
2: శ్రీకాంత్ గారు, మీ ప్రాక్టీస్ ఎక్కడిదాకా వచ్చింది?
1: నా ప్రాక్టీస్ అద్భుతంగా జరుగుతుంది అవినాష్. మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి.
2: ఓకే, నేను వర్చువల్ గా జాయిన్ అవుతానండి.
1: వర్చువల్ గానే జాయిన్? మీ అందరూ కూడా వర్చువల్ గానే జాయిన్ అవుతున్నాం.
2: అవునా?
1: జూమ్ లింక్ ఉంది, జూమ్ లింక్ లో అందరం డాన్స్ చేస్తున్నాము. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మిస్ అయిపోయిన స్టెప్స్ మీరు మిస్ అయితే అనుకోక్కర్ లేకుండా ఆల్రెడీ వీడియోస్ కూడా చేసి పెట్టున్నారు అనమాట.
2: ఓ, గిరి గారు మీరే టీమ్ ని లీడ్ చేస్తున్నారండి?
0: అబ్బో, మనకు నేను
1: యాక్చువల్లీ
0: జనరల్లీ నేను క్రికెట్ టోర్నమెంట్ రన్ చేస్తుంటా, బట్ ఈ సంవత్సరం మనకి గ్రౌండ్ అవైలబిలిటీ లేకపోయేసరికి కొంచెం ప్రాబ్లమాటిక్ ఉందన్నమాట క్రికెట్ టోర్నమెంట్ రన్ చేయడము. ఎందుకంటే డాలస్ లో గ్రౌండ్ దొరకడం అంత ఈజీ కాదు.
2: లాస్ట్ టైం చెప్పారు.
0: యా, సో సీజన్ లో ఎలా ఉంటుందంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోతుంది నీకు క్రికెట్. అమెరికాలో ఎక్కడ కూడా ఫిబ్రవరిలో సీజన్ స్టార్ట్ కాదు, ఓన్లీ డాలస్ లోనే. ఎందుకంటే ఫిబ్రవరి స్టిల్ వింటర్ మంత్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కదా మనకి.
2: నాకు మంచి వార్తాపత్రికలు ఏమి వచ్చింది అనమాట, గ్రౌండ్ దొరకకపోయినా ఈసారి దున్నేయడానికి శ్రీకాంత్ గారు వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి.
0: అది ఆట ఆడడానికి గ్రౌండ్ ఎందుకు లేండి, మంచి మనం ఎక్కడున్నా సరే వీకెన్ ఇంట్లో కూడా ప్లే.
1: ఏం మాట్లాడుతున్నారు గిరి గారు, గ్రౌండ్ కంటే పెద్దది కావాలి, ఆట దగ్గర డాన్స్ చేస్తున్నాం
0: అంతే అంటారా?
1: అంతే మరి అది అక్కడ దుమ్ములు వేస్తుంది అమెరికా కాబట్టి ఇక్కడ దుమ్ములు ఎవరంటే.
0: వెరీ నైస్. ఆనంద్ సినిమా నుంచి ఏ పాట నీకు?
1: నాకు కరెక్ట్ గుర్తురాతుంది, ఫస్ట్ సాంగ్ టక్కన టైటిల్ చెప్తాను మీకు. ఆనంద్ మూవీలో ఏ సాంగ్ అయినా పర్వాలేదు.
0: ఓకే, మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా, రెండే రెండు, దాంట్లో ఆరు పాటలు ఉన్నాయి, మీకు రెండే ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి యమునా తీరం, రెండు నువ్వేనా.
1: నువ్వేనా?
0: ఓకే, పర్ఫెక్ట్.
2: ఓకే ఓకే, గిరి గారు నేను ఒక చిన్న లైన్ చెప్తా. శ్రీకాంత్ గారు ఇలా అడుగుతున్నారు అనమాట, గిరి గారు ఆనంద్ నుంచి ఒక పాట వెళ్ళండి.
0: ఆల్ రైట్, సో వండర్ఫుల్, నైస్ టాకింగ్ టు శ్రీకాంత్ గారు. మీకోసం నువ్వేనా సాంగ్ ఫ్రమ్ ద మూవీ.
1: థ్యాంక్ యూ, బై.

0: ఆల్ రైట్ ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా ఏమంటారు అవినాష్?
1: మామూలు కాఫీ లాంటి సినిమా కాదు. శంకర్ దాదా జిందాబాద్ తో రిలీజ్ చేశారు, ఎంబీబీఎస్ తో రిలీజ్ చేశారండి శంకర్ కమలా గారి సినిమాని. కెన్ యూ జస్ట్ ఇమాజిన్?
0: ఇదా సేమ్ అదే టైం ఫ్రేమ్ లో రిలీజ్ అయిందా?
1: అంటే లిటరల్లీ అంత పెద్ద సినిమా ఉన్నా సరే శేఖర్ కమల గారు ఇట్లాంటి ఫీట్లు చాలా సార్లు చేశారు.
0: అవునా? ఓకే.
1: హ్యాపీ డేస్ కూడా మహేష్ బాబు గారి సినిమా దగ్గరలో ఉన్నప్పుడు రిలీజ్ అయినట్టుంది. ఐ యామ్ నాట్ రాంగ్.
0: ఓకే ఓకే ఆల్ రైట్. సో ఆనంద్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట మరొక్కసారి. మనం లీగ్ లో ఏం నడుస్తుంది, సన్ రైజర్స్ ఏం చేస్తున్నారు హైదరాబాద్?
1: ఏమో సార్, నాకు ఒక మీమ్ ఉంటది అనమాట, గేట్ దగ్గరకు వస్తే దడబడుతుందయ్యా అంటాడు చంద్రబాబు సినిమాలో.
0: నిన్నటికి ఇవాళకి పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు స్టిల్ ఇంకా రెండు గేమ్స్ ఆడాలి. నేను నిన్న ఆడుతున్నారేమో అని అనుకున్నా, బట్ ఐ థింక్ లుక్స్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ దిస్ వీకెండ్. ఈ గేమ్
1: మండే అండి మన మ్యాచ్.
0: మండేనా? ఓకే, దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్.
1: బాయ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పినట్టున్నారు. గ్యాప్
0: క్లియర్ కట్ గా టేబుల్లో కనిపిస్తుంది. గెలిస్తే మాత్రం 16 వస్తాయి, సెకండ్ పొజిషన్ లో పోతారు విత్ పాజిటివ్ నెట్ రన్ రేట్. ఓకే, ఓడిపోతే యునో చెన్నై విల్ గో అప్ విత్ దేర్ పాజిటివ్ రన్ రేట్ అండ్ దెన్ దే విల్ కమ్ టు ద ఎక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6th కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ 6th కి రాలే గానీ 14 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ 5 లో ఉంటారు.
1: ఒకటే ఒకటి కోరుకునేది ఏంటి అని అంటే ఫస్ట్ సైడ్ బ్యాటింగ్ తీసుకుని ఎప్పటిలాగానే పవర్ ప్లే లో గట్టిగా హిట్ చేసి తర్వాత చేసినప్పుడు హోల్డ్ చేసుకుంటే బెస్ట్.
0: గో ఫర్ ఇట్ అంతే. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా వీక్ టీమ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ తోటి కూడా ఆయన ఆడినట్టున్నారు మంచిలో. ఆ గేమ్ ని మరి ఎలా అది ఏదైందో తెలియదు, బట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ గేమ్. బట్ ఇఫ్ దే డోంట్ విన్ అగెన్స్ట్ చెన్నై దెన్ ఐ థింక్ నెంబర్ 5 పొజిషన్ లోకి వచ్చేస్తారు నెక్స్ట్ గేమ్ మండే. నేనైతే ఐ విల్ బి గ్లూయింగ్ టు ద మై ల్యాప్టాప్, ఇక్కడే ఆఫీస్ లో ల్యాప్టాప్ పెట్టుకొని చూస్తా మ్యాచ్.
1: నాకు నాకు అంటే బేసిక్ హైదరాబాద్ ఫ్యాన్స్ కి ఒక ఎలివేషన్ కింద ఒక సాంగ్ వేయాలన్నది నాకు.
0: ఏ పాట? ఒక పాట మనకి రిక్వెస్ట్ సాంగ్ ఒకటి ఉంది, ఆ పాట విన్న తర్వాత మనం మీ అది ప్లే చేసేద్దాం. ఓకేనా?
1: ఓకే, ఆ సాంగ్ పేరు చెప్పేస్తా. డైలాగ్ ఉంటుంది అనమాట, నేను కొడితే డాన్ అవ్వలేదురా, నేను కొట్టే ప్రతి వాడు డానే అన్నట్టు. హైదరాబాద్ టీమ్ ఆడిన ప్రతి టీమ్ పెద్దవాళ్లే గట్టి వాళ్ళతో గెలిచింది, ఇంప్రూవ్ చేస్తూ సలాం రాకీ బాయ్ అని అయితే హ్యాపీ.
0: సలాం రాకీ బాయ్ వేసేద్దాం. అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్, దిస్ ఎ రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ స్పెషల్ లిజనర్, హియర్ ఇట్ ఈస్.

0: అవినాష్,
1: టూరిజం గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడే
0: తప్పకుండా మనకి 90 సెకండ్ల సమయం ఉంది, చెప్పేసేయండి. ఏమి ఇన్ఫర్మేషన్?
1: మాట ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరు టూరిజం డెవలప్ అవ్వాలి, పీక్ వెళ్ళిపోవాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ
0: మీకు 90 సెకండ్లు ఇచ్చా, అమెరికాలో 30 సెకండ్లే ఉంటది.
1: నాకు టైం ఇస్తే కరెక్ట్గా 30 సెకండ్స్ లో బుకింగ్ చేస్తా, ప్రాబ్లమ్
0: లేదు.
1: హిమాచల్ ప్రదేశ్ కి ఒక ఇప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే గార్బేజ్ ప్రాబ్లం వచ్చిందంట.
0: ఓకే,
1: ఎందుకు అంటే మనోళ్ళు మాట్లాడితే కసోల్ ట్రిప్ మాట్లాడితే మనాలి ట్రిప్ ఇట్లా ట్రిపుల్ వేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి లెటర్ చేసి వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళారు ఆ గార్బేజ్ అంతా కలెక్ట్ చేసి ఇంకో ప్లేస్ లో పెట్టలేక వాళ్ళకి ప్రాపర్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట.
0: ఓ మై గాడ్, అది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఎక్కడైతే సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంటే గార్బేజ్ కలెక్షన్ అది ఎక్కడ పెట్టేయాలి, దానికి ఒక ప్రదేశాలు ఉంటాయి అన్నమాట, స్పెషలైజ్డ్ ప్లేసెస్.
1: ఇన్ఫాక్ట్ నిన్న నేను ఒక రీల్లో చూస్తే జర్మనీలో ఎవరో తువ్వాలు బాల్కనీ నుంచి పడిపోయి కింద పడిందంట. వాళ్ళు ఆ తువ్వాలి రిటర్న్ రిటర్న్ వచ్చేటప్పటికి ఆ తువ్వాలి మడత పెట్టి 4 క్లిప్లు కొనిచ్చి రోడ్డు మీద పెట్టేళ్ళారంట.
0: పంపించేసి వెళ్ళిపోయినా, అలా ఉంటుంది మరి. అది సరే, కమర్షియల్ బ్రేక్ కి మనం దగ్గరలో ఉన్నాం. బ్రేక్ తర్వాత ఇలాంటి విశేషాలు అండ్ క్రికెట్ ట్రివియా కూడా మనం అడుగుదాం మన శ్రోతల్ని. నా దగ్గర మంచి ప్రశ్న ఉన్నది ఈరోజు, బట్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి, విల్ బి బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
0: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ అవినాష్, ఇప్పుడు మనం మనకి హౌ ఇస్ ఇట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే ట్రివియా నా దగ్గర ఉంది.
1: మీరు ఈ క్వశ్చన్ అడిగేసిన ప్రతిసారి ఓకే ఫైన్, ఈసారి ఆన్సర్ చెప్తానండి. ఈసారి ఆన్సర్ చెప్తాను డెఫినెట్లీ.
0: ఓకే, ఆల్ రైట్, చూద్దాం. భారతదేశానికి రిప్రజెంట్ చేసిన ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారు ఢిల్లీ నుంచి. ఓకే
1: ఓకే ఓకే,
0: వారిద్దరు లాస్ట్ నేమ్ శర్మ.
1: ఓకే,
0: ఒకరు ఇషాంత్ శర్మ, అందరికి తెలిసిందే. ఇంకొక శర్మ ఎవరు? స్టూడియో కాల్ చేసి చెప్పండి, 972-636-1966. భారతదేశానికి రిప్రజెంట్ చేసిన ఇద్దరు క్రికెటర్స్ ఢిల్లీ నుంచి, లాస్ట్ నేమ్ వచ్చేసి శర్మ. ఒకరు ఇషాంత్ శర్మ, మా అందరికి తెలిసిందే. 100 టెస్ట్ మ్యాచెస్ ఆడారు ఇషాంత్ శర్మ, 104.
1: ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ సీజన్ ఆయన ఆడాడా?
0: ఆయన హీ వాజ్ బ్యాక్ ఇన్ లైక్ 80s అండ్ 90s.
1: కాదు ఇషాంత్ శర్మ ఓకే, ఇంకో అతను అడుగుతున్నా.
0: లేదు ఆడలేదు ఆడలేదు. ఇప్పుడు జరుగుతున్న లీగ్ ఆడలేదు ఆయన. చాలా యూనో హీ వాజ్ ఎస్టర్ ఇయర్ క్రికెటర్ అనమాట. 80s అండ్ 90s ఢిల్లీ నుంచి ఇషాంత్ శర్మ. అండ్ హూ ఇస్ ద అదర్ శర్మ? స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. అలాగే నెక్స్ట్ ఒక పాట లైనప్ చేసా. ఈ పాట ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది విఎన్ ఆదిత్య గారు.
1: కాదండి, నా కోసం పాట ప్లే చేస్తా ఉన్నారు కదా గిరి గారు.
0: అది చేద్దాంలేండి, అది మీరు క్రికెట్ కలైన అయిపోయి అదేదో అడిగారు, అది మనం లైనప్ చేద్దాం తప్పకుండా. అయితే విఎన్ ఆదిత్య గారి పాట ఎందుకు లైనప్ చేశా అంటే, ఈ రోజు యాక్చువల్ ఒక థీమ్ పెట్టుకుని వచ్చా. ఏ థీమ్ అంటే, మొన్న మనం రేడియో సురభి వార్షికోత్సవం జరుపుకున్నాం కదా, ఆ సందర్భంగా మూవీ సెలబ్రిటీస్ మనకి మంచి బైట్స్ ఇచ్చారన్నమాట. వారిలో విఎన్ ఆదిత్య గారు ఒకరు.
1: నేను
0: విన్నారా? అడ్వర్టైజ్మెంట్స్ వింటుంటే మధ్య మధ్యలో వస్తుంటది అది బైట్స్.
1: విన్నానండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రాజశ్రీ గారు, సారీ రాజశ్రీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను దగ్గరుండి విఎన్ ఆదిత్య గారిని ఒకసారి కల్పించారు.
0: రైట్ రైట్. సో వారు కూడా మన స్టూడియోకి వచ్చారు, మనకి మంచి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే వారు ఏం చేశారంటే, ఒక్క నిమిషం, మనకు కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. ఓకేనా?
1: ఐ థింక్ ఆన్సర్ రెడీ అయిపోయింది అనుకుంటా.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
7: నా పేరు కైలాష్ అండి.
0: కైలాష్ గారు హలో అండి.
7: హలో, గుడ్ మార్నింగ్.
0: చెప్పండి సార్.
7: కపిల్ దేవ్ శర్మ.
0: కపిల్ దేవ్ రామ్లాల్ నిఖంజ్ అండి తన ఫుల్ నేమ్, శర్మ కాదు.
7: ఓకే ఓకే.
0: మీరు కపిల్ శర్మ అనుకున్నారా? ఇది
7: కపిల్ దేవ్ శర్మ అనుకున్నాను.
0: కాదు, ఆన్సర్ చెప్పేస్తా నేనే, మీరు ఎలా కాల్ చేస్తారు కాబట్టి. ఇట్ వాజ్ అజయ్ శర్మ. గుర్తున్నారా అజయ్ శర్మ? హీ ప్లేడ్ వెరీ వెల్ డొమెస్టిక్ క్రికెట్ లో. అజయ్ శర్మ చేసిన రన్స్ చాలా తక్కువ మంది చేశారు, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో సర్వైవ్ కాలేకపోయాడు తను. ఇషాంత్ శర్మ, నో వరీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గెస్. ఓకే, థ్యాంక్స్ అండి.
1: ఆయన ఏదో నిజంగా ఎఫ్ఓన్ లో కార్ నడుపుతున్న వైపున్నాయి పక్కన కార్ సౌండ్.
0: మరి ఇది డ్రైవ్ టైమ్, డ్రైవ్ టైమ్ ఈజ్ అవర్ లిజినెస్ టైమ్ కదా. ఆబ్వియస్లీ ప్రతి అందరూ డ్రైవ్ లోనే ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ట్రివియాస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, అండ్ తప్పకుండా యూనో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అది సో బేసిక్ గా మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇద్దరు శర్మలు రిటర్న్ చేశారు. వన్ ఈజ్ ఇషాంత్ శర్మ, మనందరికి తెలిసిందే. ది అదర్ వన్ ఈజ్ అజయ్ శర్మ.
1: అజయ్ శర్మ,
0: అజయ్ శర్మ అని మనకి డొమెస్టిక్ క్రికెట్ లో అసలు కొన్ని కొన్ని వేల పరుగులు చేశాడు ఆయన. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వచ్చేసరికి పరుగులు ఎత్తించలేకపోయాడు అనమాట. ఎందుకంటే దానికి డిఫరెన్స్ ఉంటుంది. డొమెస్టిక్ క్రికెట్ లో మనం ఫేస్ చేసే బౌలర్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండరు ఆ వికెట్స్ కూడా.
1: ఓకే,
0: సో అందుగురించి మన ఇండియన్ వికెట్స్ లో వాళ్ళు రన్ స్కోర్ చేస్తారు, కానీ వెన్ దే గో టు ఓవర్సీస్ ఆర్ వెన్ దే ఫేస్ లైక్ బ్రెట్లీ ఆర్ యూనో ఏమంటారు మిచెల్ జాన్సన్ ఇట్లాంటి వాళ్ళని ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం టఫ్ టైం ఎదుర్కొంటారు అనమాట. అలాంటి క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. మార్క్ రామ్ ప్రకాష్ అని ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంగ్లాండ్.
1: ఓకే, మీరు మీరు శర్మ అనగానే నేను ఒక క్రికెటర్ ఢిల్లీ నుంచి ఏమో అనుకుని ఆన్సర్ చెప్పేద్దాం అనుకున్నాను.
0: ఓకే, ఎనీవే, సో అది అక్కడికి అయిపోయింది. అండ్ నేను నాన్న సినిమా మనం మళ్ళీ వీఆర్ బ్యాక్ టు విఎన్ ఆదిత్య గారు. బయట ఇచ్చారు బట్ వారు సాంగ్ రిక్వెస్ట్ చేయడం మర్చిపోయారు అనుకుంటా. సో వారు దర్శకత్వం వహించిన సినిమా నుంచి ఒక పాట ఇప్పుడు నేను ప్లే
1: చేస్తున్నాను.
0: ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటకి ఐ థింక్ చిత్ర గారికి స్టేట్ నంది అవార్డు రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ మనం సెలబ్రేట్ చేసుకుందాం నేనున్నాను చిత్రం నుంచి దిస్ బ్యూటిఫుల్ సాంగ్. మన శ్రోతలందరి కోసం హియర్ ఇట్ ఈస్.

0: రాధికా హృదయ రాగాంజలి, ఈ పాదముల వ్రాలు కుసుమాంజలి ఏముంటది దాంట్లో అవినాష్?
1: నాకు నాకు నేను అంటే ఈ పాట పట్టుకుని చూసి తరించగలిగాను. లిరిక్స్ మాత్రం గుర్తురావండి నాకు.
0: గమకాలు మామూలుగా ఉన్నావు అనమాట ఈ సాంగ్ లో. సో అవార్డు విన్నింగ్ సాంగ్ ఉండాలి, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదన్నమాట. నాకు చాలా ఇష్టమైన పాట. విఎన్ ఆదిత్య గారు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను స్టూడియోలో లేను, బట్ కాల్ చేసి వారిని ప్రత్యేకంగా వారికి ఇష్టమైన పాట ఈ సినిమాలో ఏది అంటే ఈ పాట చెప్పారు.
1: అండ్ అయినా గట్స్ ఉండాలండి, లిటరలీ ఒకప్పుడు కేఎస్ నాథ్ గారి లాగా ఒక స్టార్ హీరోతో పెట్టి అట్లాంటి ఒక సాంగ్ పెట్టి 5 మినిట్స్ ఆ సీక్వెన్స్ పెట్టడానికి
0: కరెక్ట్,
1: అసలు మామూలు విషయం కాదు.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అండ్ మరి మీరు నెక్స్ట్ సాంగ్ ఏదో లైన్అప్ చేస్తారు, ఏం పాట అది?
1: ఎస్, హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికి ఎస్, ఇప్పటిదాకా కొన్ని మనం గెలిచిన ప్రతి ఒక్కళ్ళు డానే మనం ఎవరి మీద గెలిచాము అని అంటూ ఇంకో 2 మ్యాచ్లు గెలిచేయండి, ప్లే ఆఫ్స్ వెళ్ళిపోదాం అని అంటూ పాటేస్తున్నాం. సలాం రాకీ బాయ్ ఫ్రమ్ KGF.
0: Here it is.

ఆఫ్రికా నుంచి వచ్చే బంగారం నేరుగా కోస్ట్ గార్డ్స్ ద్వారా ముంబై పోర్ట్ లో అన్లోడ్ అయ్యేది. అక్కడి నుంచి పోలీస్ బందోబస్తుతో ఈ బంగారం గ్రే కలర్డ్ మార్క్ ట్రక్స్ లో రాఖీకి పంపించడం జరిగేది. ఆ సీల్డ్ బాక్సెస్ రాఖీ ప్రమేయం లేకుండా ఓపెన్ అయ్యేవి కావు. ఆ బాక్సెస్ ని రాఖీ చెక్ చేసి సీక్రెట్ గా ఇతర ప్రాంతాలకి గూడ్స్ ట్రైన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. రాఖీ అనుమతి లేకుండా ముంబైలో ఎవరూ నిర్ణయం తీసుకునేవారు కాదు.

0: లాస్ట్ లో వచ్చేది ఏంటది, శంఖమా ఏదో ఊదినట్టున్నాడు మన
1: శంఖం? ఈగల్ సౌండ్ యాక్చువల్లీ.
0: ఓ ఈగల్, ఓకే.
1: అంటే ఒకప్పుడు మనం ఆరెంజ్ ఆర్మీలో కూడా వెనకాల గద్ద ఉంటుంది కదా, అందుకే అలా.
0: అదే అదే. ఈ సినిమాకి క్రెడిట్స్ చూస్తున్నా వినాష్, మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి రవి బస్రూర్ అంట, మీకు ఏమైనా ఐడియా ఉందా?
1: రవి బస్రూర్ అంటే నాకు ఫస్ట్ ప్రశాంత్ గారి నీల్ గారి సినిమాలతోనే పరిచయం ఉంది. ఆయన కూడా సలార్ కి ఆయన చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ నిఖిల్ గారి సినిమా చేస్తున్నారు, డ్రాగన్ కి ఆయన.
0: వావ్. సో బేసికలీ ఇప్పుడు ఈ వచ్చే ఇప్పుడు ఇప్పుడు డెఫినెట్లీ ప్రశాంత్ నీల్ తోటి కాంబినేషన్ లో రవి గారు మ్యూజిక్ డైరెక్షన్ ఉంటుంది మోస్ట్ మూవీస్ లో.
1: అంతే అంటే ఆయన కూడా రాజమౌళి గారి లాగా ఒక టీమ్ మెయింటైన్
0: చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఐ థింక్ హీ కొలాబరేటెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద ప్రశాంత్ నీల్ మూవీస్ ఫర్ షూర్.
1: అవును. అండ్ ఇన్ఫాక్ట్ నేను బీజిఎంస్ బీజిఎంస్ కి చాలా మంది తెలుగు యువత ఫ్యాన్స్ ఉన్నారు అనమాట.
0: అదేలేండి, అంతేలేండి, మీరంతా మీరు జెన్జీస్ అండి. మేము మాదే ఉంది, మేము మిలీనియం కాక మిలీనియల్స్ కాక జెన్జీలం కాక ఎటు కాకుండా అయిపోయినాం.
1: మీరు అలా అంటారు, మిలీనియల్స్ కూడా వదిలేసి మెల్లగా. సర్లేండి, మూడు బాగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఒక కీరవాణి గారు కావాలనిపిస్తుంది, మణి శర్మ గారు కావాలనిపిస్తుందండి. సో ఆ విషయంలో అందరు ఒకటే ఒకటే లైన్ లో ఉంటాం.
0: అంతే. ఆల్ రైట్, నాకు మాత్రం ఇప్పుడు ఆర్డి బర్మన్ సాంగ్ వినాలనిపిస్తుంది అబ్బా. ఇది నా ప్లే లిస్ట్ లో నుంచి.
1: హిందీ పాట?
0: హిందీగా తెలుగే, హిందీ హిందీ పాట. రెండు సినిమాలు చేశారు, ఒకటి ఇప్పుడు నేను ప్లే చేసేది. ప్రీలీడ్ అందిస్తా ఆ పాట, ఏ పాట అడుగుదాం జనాల్ని శ్రోతల్ని. సో లెట్స్ ప్లే. ఈ పాట అడిగితే చెప్పలేరేమో, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ సాంగ్ గానీ ఆర్డి బర్మన్ గారు ఇదే సినిమాకి అందించిన ఇంకొక సాంగ్ కి సంబంధించి నేను ప్రీలీడ్ అందిస్తా. అది ఏ పాట తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 9726361966. లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్. ఇది ఏ పాట, ఏ సినిమా?

0: అంతవరకే. ఇప్పుడు తెలుసా ఇది ఏ పాటన మీకు?
1: నేను చిన్న హింట్ ఇస్తాను ఆడియన్స్ కి కావాలంటే, నేను ఆల్రెడీ చూస్తాను ఇక్కడ.
0: ఓకే సో ఇవ్వకండి, మళ్ళొకసారి నేను ప్రిల్యూడ్ ప్లే చేస్తున్నా, ఎందుకంటే మనకి ఆన్ ఎయిర్ లో వెళ్తున్నప్పుడు 30-15-20 seconds లాగ్ ఉంటుంది, సో వాళ్ళు కూడా వినాలి కదా, మరొకసారి వినిపిద్దాం.
1: ఓకే
0: ఆల్ రైట్, కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
2: హలో అండి గిరి గారు, నేను చందన.
0: గుడ్ మార్నింగ్ చందన గారు, హౌ ఈస్ యువర్ ఫ్రైడే సో ఫార్?
2: సో ఫార్ సో గుడ్ అండి.
0: వెరీ నైస్ వెరీ నైస్, చెప్పండి మేడం.
2: అది వచ్చేసి అంతం మూవీలో నీలమ్మ చెప్పింది నాతో.
0: సూపర్ అండి, వండర్ఫుల్ గెస్. సినిమా చూసారా? ఈ సినిమా
2: సినిమా చూడటానికి ట్రై చేస్తాను కానీ ఎప్పుడు కుదరలేదు.
0: అండర్ రేటెడ్
2: మూవీ అని చెప్తారు,
0: వెరీ అండర్ రేటెడ్ మూవీ. అప్పట్లో హీడ్ అంటే జనాలకి ఎక్కలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అయితే బాగా చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మరి
2: సీన్ లో చదవాల్సి వచ్చింది, ఫస్ట్ సీన్ లోనే క్లబ్ లో ఏదో పాట సీన్ ఉంటుంది అనుకుంటా.
0: రైట్ రైట్ రైట్.
2: ఇంకొస్తే ఇంకా తర్వాత
0: అదే అదే ఈ సినిమా తర్వాత ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు గోవిందా గోవిందా కూడా తీశారు. ఇంకా ఈ రెండు సినిమాల తర్వాత తన తెలుగులో సినిమాలు నేను తీయలేను, నా వల్ల కాదు అని చెప్పి కొంత బ్రేక్ తీసుకున్నారు అన్నమాట. అదేలేండి, కరెక్ట్ చెప్పారు, ఇప్పుడే అర్థం కావట్లేదు, ఎప్పుడే వరకు అర్థం అవుతుంటారా? చాలా సింపుల్
2: అయిపోయింది.
0: రైట్ రైట్ రైట్, వండర్ఫుల్ అండి, బ్యూటిఫుల్. అండ్ ఆ సాంగ్ నాకు ఇష్టమైన పాట, అండ్ మీరు ఎలాగో గెస్ చేశారు కాబట్టి ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం. ఓకేనా? షూర్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఆల్ రైట్ అవినాష్, ఇప్పుడు విన్నారు కదా అదే పాట,
1: అసలు
0: చూడకుండా చెప్పాలి, చూసి చెప్తే.
1: అంటే నాకు నేను పేరు ఆవిడ చెప్పింది కదా, ఆవిడ పాడుతున్నట్టు గుర్తొచ్చిన ఇదేనా కదా అని అనుకుంటున్నా. సరే ఓకే, ఈ విషయంలో మనం వీక్ అంటే
0: ఆర్.డి. రెండు సినిమాలకు తెలుగు సినిమాలకు సంగీతం అందించారు, ఒకటి చిన్ని కృష్ణుడు, రెండు అంతం. చిన్ని కృష్ణుడు సినిమాలో నటించింది ఎవరంటే కృష్ణ గారు అబ్బాయి, మన రమేష్ బాబు గారు.
1: రమేష్ గారా?
0: ఎస్.
1: ఓకే, సో అంతం మూవీ నుంచి అంతం నేను ఒక సాంగ్.
0: ఎస్, లెట్స్ లిసన్ టు దిస్. నీ నవ్వు చెప్పింది నాలో. థ్యాంక్ యూ సో మచ్ చందన గారు, మీకోసం మన శ్రోతలందరి కోసం కూడా హియర్ ఇట్ ఇస్.

0: చాలా పొడవైన పాట అవినాష్. లుక్స్ లైక్ అవినాష్ వెంట్ ఆన్ ఎ బ్రేక్, బట్ మనం కూడా బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. మనకి హర్ష గారు ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ కాల్ చేసి ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్న నేను 9:00 టాప్ ఆఫ్ ది అవర్ లో అడుగుతాను. క్రికెట్ కు సంబంధించిన ట్రివియా. స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ when we rest

0: the community. The community supports us.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కిరణి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఉత్తప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అలెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. అలెమారి ఫార్మ్, visit vvfagtech.com or call 848-244-0213.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ just one stop shop. From fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ నాతో పాటు ఉన్నారు అవినాష్. ఉన్నారా?
5: ఎస్ దే ధనార్దన్ అవినాష్ ఉన్నాడు.
4: ఆల్ రైట్, మనం టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాం. అయితే మన ఆత్మీయ శ్రోత ఒకరు కాల్ చేసి మన శ్రోతల్ని ఒక క్రికెట్ ట్రివియా అడగండి సార్, ఆన్సర్ ఏమన్నా దొరుకుతుందేమో సమాధానం అని చెప్పి అడిగారు. అడిగేద్దామా?
5: అడిగండి.
4: 2011లో మనం వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఉంది కదా, భారత్ జట్టు, 50 ఓవర్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్. దాంట్లో రిప్రజెంట్ చేసిన ఒక ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఒక ఫ్రాంచైజీకి బౌలింగ్ కోచ్. ఆ ఫాస్ట్ బౌలర్ నేమ్ ఏంటి? ఎవరికైనా తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966. ప్రశ్న మరోసారి, 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఐసీసీ మెన్స్ 50 ఓవర్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్స్ ఇండియా టీమిండియా ఏదైతే ఉందో దాంట్లో రిప్రజెంట్ చేసిన ఒక ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీస్ లీగ్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీస్ కి మెయిన్ బౌలింగ్ కోచ్ అనమాట. తన పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. తెలుసా మీకు ఆన్సర్?
5: నా ఫేవరెట్ బౌలర్ నేను తనే అనుకుంటున్నాను.
4: హానెస్ట్లీ స్పీకింగ్ నేను అది ఆన్సర్ చేయలేకపోయాను మన శ్రోత కాల్ చేసి చెప్పినప్పుడు. సో మీకు తెలుసు అనుకుంటా, లెట్స్ సీ హూ ఇస్ దట్. సో అది ప్రశ్న అలానే ఉంటుంది. అండ్ ఒక పాట లైన్అప్ చేశానండి, ఏ పాట చెప్పాలనా
5: చెప్పండి.
4: అమెరికాలో 2 వాషింగ్టన్స్ ఉన్నాయి.
5: ఓకే,
4: ఒకటి వాషింగ్టన్ డీసీ, ఇంకొకటి సియాటిల్ వాషింగ్టన్. మీరు ఇండియాలో వాషింగ్టన్ సుందర్ ని కూడా కలిపేయండి, దాన్నే ఉంది. పులిహోర కలిపేద్దాం. సో ఆ వాషింగ్టన్ కి సంబంధించిన ఒక పాట ఇప్పుడు మనం ప్లే చేద్దాం, గ్రీక్ వీరుడు సినిమా నుంచి. ఓకేనా?
5: ఎస్, చాలా బాగుంటుంది పాట, మామూలు ఉండదు,
4: చాలా బాగుంటుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. లెట్స్ ప్లే దిస్ సాంగ్.

పిల్లని చూశాగా. ఆల్ రైట్, గ్రీక్ వీరుడు సినిమా నుంచి మనం విన్న ఆ పాట ఉన్నారా? ఆల్ రైట్, సో గ్రీక్ వీరుడు సినిమా నుంచి మనం విన్న పాట అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగు నిస్తం. అండ్ రేడియో సురభి జాతర గురించి మనం మాట్లాడుకుందాం. రేడియో సురభి జాతర ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ June 7, 2026. మేము ఎప్పటి నుంచో అనౌన్స్ చేస్తున్నట్టుగా ఫ్రిస్కో ఫ్లయర్స్ లో వీఆర్ ఆల్ గేరింగ్ అప్ ఫర్ కళ్యాణం, సీతారామ కళ్యాణం యాజ్ వెల్ యాజ్ కోలాటం అనమాట. కోలాటానికి ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలైపోయింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ అండ్ సీతారామ కళ్యాణం మనకి స్వయంగా భద్రాచలం నుంచి విగ్రహాలు రాబోతున్నాయండి ఇండియా నుంచి. అండ్ అదే కాకుండా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డెలిషియస్ ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ అఫ్ కోర్స్ యునో రేడియో జాకీ అవార్డ్స్ విల్ ఆల్సో బి దేర్. And this is going to be a dazzling event with fashion show as well as startup street, which is a very very unique concept. Startups, evariki interest ledandi startups ante, definitely it's a very unique concept. Startup street anokati undabothundi, akkada special booths untayi and evaraithe startups interest unnaro akkadiki

చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్, దెర్ విల్ బి ఎ బిగ్ సర్ప్రైజ్ ఎట్ ద ఎండ్. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు జూన్ 7, 2026 జాతరకి ఫ్రిస్క్ ఫ్లయర్స్ కు వస్తే మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. హరిహరన్ గారు పాడిన పాట ఆవిడ మా ఆవిడే అనే సినిమా నుంచి వినేద్దాం.

0: రైట్ ఆవిడ మా ఆవిడే అనే సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఈ టైటిల్ చాలా కాంట్రవర్సీ అవినాష్ ఏమంటారు? ఇలాంటి టైటిల్స్ పెడితే ఎలా చెప్పండి? సినిమా సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీకి మీరు చాలా చాలా దగ్గరగా పనిచేస్తుంటారు, ఇలాంటి టైటిల్స్ పెడితే ఎలా?
1: ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానీ పెట్టుంటే టాప్ లేచిపోయేది. బట్ బాలీవుడ్ వాళ్ళు ఇంకా అలాంటి సినిమాలు ఇస్తున్నారు, పతి పత్ని ఓ అని ఇట్లాంటి టైటిల్ పెడుతున్నారు.
0: కరెక్ట్. ఓ టూ కూడా వచ్చింది ఏదో, పతి పత్ని ఓ ధోను.
1: ఆయుష్మాన్ ఖురానా అనేది ఒక సినిమా ఉంది ఇప్పుడు, వామికాను ఒక అమ్మాయి హీరోయిన్, సారా అలీ ఖాన్ మన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ అనమాట.
0: వెరీ నైస్ వెరీ నైస్. సో అది కమర్షియల్ వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకు ఉంటాయి, జస్ట్ క్యాజువల్.
1: సారా అలీ ఖాన్ మన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ అనమాట.
0: వెరీ నైస్ వెరీ నైస్. సో అది కమర్షియల్ వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకు ఉంటాయి, జస్ట్ క్యాజువల్ గా మనం మాట్లాడుతున్నాం. గానీ మనకి ఆఫ్ ఎయిర్ లో స్పెషల్ ఫోన్ రిక్వెస్ట్ ఒకటి వచ్చింది అవినాష్. ఐశ్వర్య గారు కాల్ చేశారు. ఐశ్వర్య గారు కాల్ చేసి వారి ఫ్రెండ్ విద్య గారు 17వ తారీఖు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఇంకొక ఫ్రెండ్ రంజని గారు 18వ తారీఖు అండ్ 19వ తారీఖు రంజని గారు అమ్మాయి శ్రద్ధ గారు వారు గ్రాడ్యుయేట్ అవుతున్నారు అనమాట. సో ఒక్క ఫోన్ కాల్ లో 3 స్పెషల్ రిక్వెస్ట్ చూడండి ఎట్లుంటుందో మరి.
1: ఓకే, అది మే 18-19 అంటే మండే ట్యూస్డే కాల్ చేయొచ్చు కదండి. సరే ఓకే, సండే అంటే ఓకే మనం ఉండం కాబట్టి.
0: కాలర్ వస్తున్నారు చూద్దాం, వారు ఏమన్నా ఆన్సర్ చేస్తారేమో.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్, రేడియో సురభి అండి, మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ డాక్టర్. సుభాష్ అండి.
0: సుభాష్ గారు,
2: నేను జహీర్ ఖాన్ గురించి అడిగింది.
0: జహీర్ ఖాన్ కాదండి, అవినాష్ చెప్పండి.
1: థ్యాంక్స్ అండి.
2: అంటే జహీర్ ఖాన్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ బౌలర్ ఇన్ 2011. అండ్ ఆశిష్ నెహ్రా కూడా ఉన్నాడు, బట్ ఆశిష్ నెహ్రా ఐ డోంట్ రిమెంబర్ వెదర్ హీ ప్లేడ్ 2011 ఆర్ నాట్.
0: కాదు అవినాష్, మీకు తెలుసు ఆన్సర్? నాకు తెలియదు, అంటే నాకు వచ్చేసింది సమాధానం ఆల్రెడీ ఆఫ్ ఎయిర్ లో. సో
1: జహీర్ ఖాన్ ఇప్పుడు ఆయన ముంబై టీమ్ కి చేస్తున్నారు కదా.
0: ఆయన ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్, నేను అన్నది హెడ్ కోచ్, బౌలింగ్ హెడ్ కోచ్. జహీర్ ఖాన్ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కదా. సో ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్. మునాఫ్ పటేల్ 2011 లో ఇండియాకి వరల్డ్ కప్ టీమ్ కి రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫ్రాంచైజెస్ కి హీస్ ద యూనో హెడ్ కోచ్ అనమాట, బౌలింగ్ హెడ్ కోచ్.
1: బౌలింగ్ హెడ్ కోచ్ అంటే జహీర్ ఖాన్ గారు కూడా చేస్తారు కదా ముంబైకి. ఈజ్ నాట్ డూయింగ్ నో,
0: ఐ డోంట్ థింక్ సో. హీస్ యూనో ఐ థింక్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఏదో ఉంది జహీర్ ఖాన్ పొజిషన్, బౌలింగ్ కోచ్ కాదనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్, ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్, ఇన్ఫాక్ట్ బౌలింగ్ కోచ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ కోచ్ టైటన్స్ కి అండ్ గుజరాత్ కి. అండ్ యునో ఇదేమో మునాఫ్ పటేల్ చాలా తక్కువ మందికి తెలుసు, 2006 నుంచి 11 వరకు ఇండియా ఆడారు. అది యాజ్ ఎన్ ఆనర్ అంటే 2011 లో రిప్రజెంట్ చేసిన అందరు క్రికెటర్స్ కి ఒక ఆనర్ గా ఐపీఎల్ లో మన ఇది లీగ్ లో ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసారనమాట. బేసిక్ గా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ లో ఉంటారు ఆ టీమ్ ఇది ఉన్నోళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు, థ్యాంక్స్ అండి.
1: అయ్యో నేను జహీర్ ఖాన్ అనుకుని చాలా ఎక్సైట్ అయ్యానండి.
0: సరే, జహీర్ ఖాన్ ఇస్ డెఫినెట్లీ బౌలింగ్ కోచ్ కంటే కొంచెం పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. అండ్ నేను యా, సో అది ఆ ప్రశ్నకు సమాధానం. నేనేం చెప్తున్నా అంటే ఐశ్వర్య గారు మనకు కాల్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారండి. 17వ తారీఖు విద్యా గారు, 18వ రంజని గారు, 19వ రంజని గారు అమ్మాయి శ్రద్ధ గారు షీఈస్ గ్రాడ్యుయేటింగ్ అనమాట. వారికి అందరికి కంబైన్డ్ గా ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఒక పాట అడిగారు. ఎవరి పాట అని అంటే మన మాధవన్ గారి పాట.
1: ఓకే ఓకే, నైస్.
0: ఆర్ మాధవన్ గారు ఇప్పుడు మనకి రీసెంట్

0: ఇక్కడే ఉన్నారు యుఎస్ లో. నాకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది మొన్న అటెండ్ కమ్మని, బట్ ఐ డిడ్ంట్ గో అన్నమాట. అంటే వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఆ రోజు నేను బిజీ ఉండి పోలేదు కానీ, బట్ యా ఆర్ మాధవన్ గారి రిక్ పాట ఒకటి కోరారు కాబట్టి, అది కూడా రెట్రో సాంగ్, చాలా బ్యూటిఫుల్ సినిమా నుంచి అడిగారు, చలి సినిమా నుంచి. అబ్బా ఏం గెస్ చేశారబ్బా, అదే పాట లైనప్ చేశా. వెన్నెల సోన నిన్ను చేరగరానా, నీ కలపే కవిత కీర్తనలై ఆడించేనా. బాగుంటుంది ఆ పాట. అండ్ వన్స్ అగైన్ ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ రేడియో సురభి అండి. మీ ముగ్గురి ఫ్రెండ్స్ కి డెడికేట్ చేస్తూ, మీకు కూడా డెడికేట్ చేస్తూ, మన శ్రోతలందరి కోసం కూడా వెన్నెల సోన సాంగ్ ఫ్రమ్ ద మూవీ చలి. చలి సినిమాని తమిళ్లో ఏమంటారు అవినాష్ చెప్పండి, మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కాబట్టి. అంటే ట్రాన్స్లేషన్ కాదు, తమిళ్లో చలి సినిమా పేరేంటి?
1: ఏమో అందమైన అమ్మాయి తమిళ్ అయితే అడగి అని పిలుస్తారని తెలుసు.
0: చలి సినిమాని తమిళ్లో, యాక్చువల్లీ తమిళ్ మాతృక అది, మిన్నలే అనే తమిళ్ మాతృక. చలి మనకి డబ్డ్
1: వెర్షన్,
0: మిన్నలే ఇస్ ద తమిళ్ వెర్షన్. అండ్ చలి సినిమా నుంచి ఐశ్వర్య గారి కోసం, వారి ఫ్రెండ్స్ అందరి కోసం కూడా ఈ పాట.
1: ఎస్

0: మాధవన్ గారికి ఫ్యాన్స్ ఉండకుంటే ఎలా అండి చెప్పండి?
1: మాధవన్ గారి ఫ్యాన్స్, ఇన్ఫాక్ట్ జంది అమ్మాయి కూడా ఫ్యాన్స్ అండి ఆయనకి.
0: అదే నాకు అదే సర్ప్రైజ్. మంచిగా ఆయన తెల్లగడ్డం తెల్ల జుట్టు వేసుకుని ఉన్నా సరే జంజీ వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు ఆయనకి ఇప్పటికి కూడా.
1: అంటే ఒక ఒక ఆఫ్ టాపిక్ గానీ, హౌ హీస్ యాక్చువల్లీ మెయింటైనింగ్ అని ఆయన ఒక యూట్యూబ్ వీడియోలో దాంట్లో చెప్పారు అన్నమాట.
0: ఓకే, అది ఆఫ్ టాపిక్ ఎందుకైతే ఆన్ టాపిక్.
1: అంటే బేసిక్ గా ఆయన ఏమన్నారంటే, మనం చాలా మటుకు ఫుడ్ చాలా తొందరలో తింటాము. మన ఫుడ్ ఫుడ్ యాక్చువల్లీ
0: బ్రేక్ నుంచి వచ్చినాక మాట్లాడదాం. మనం కమర్షియల్ బ్రేక్ లోకి హెడ్ అవుతున్నాం. బ్రేక్ నుంచి వచ్చాక మీరే ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా?
1: ష్యూర్ అండి, బ్రేక్స్ తో పండుగ చేసుకుందాం.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకేనా వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: రేడియో సురభి రీవిజిట్.
8: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
9: Chalo pagadbandi ga plan chesukondi ivanni.
8: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
10: Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Teen Mar Indian Cafe.
11: Thank you for being in our journey.
12: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత

0: ఇండియా బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ఎ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్. మనం ఫ్రైడే మార్నింగ్ మామూలుగా లేదు అవినాష్, రచ్చ రచ్చ చేస్తున్నాం పొద్దు నుంచి. ఎగ్జాక్ట్లీ, అక్కడి నుంచి వస్తుంది క్వశ్చన్లు కూడా కాదు. అండ్ ఇందాక హర్ష గారు యూకే నుంచి కాల్ చేస్తూ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక మంచి పాట అడిగారు. నేనైతే వినలే, విరాట్ కోహ్లీ ద కింగ్ రిటర్న్స్ అనే పాట మీరు విన్నారా?
2: విన్నానండి.
1: నేను కూడా వినలే ఈ పాట. యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుందండి. ఈ పాట ఒకసారి నా కోసం ప్లే చేయండి, మన శ్రోతలందరికీ కూడా వినిపించండి అన్నారు. అండ్ ఈ పాట తప్పకుండా. అండ్ ఇందాక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది కంక్లూడ్ చేయండి.
2: యా నాకు మాధవన్ గారు ఇచ్చిన స్పీచ్ చాలా ఫేవరెట్ అనమాట. ఇన్ఫాక్ట్ దాని తర్వాత ఐ ద వే ఐఎమ్ ఈటింగ్ ఆర్ ద వే ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ చాలా ముందుకు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో సెలబ్రిటీస్ అందరూ ఆబ్వియస్లీ సినిమా సినిమాకి గ్యాప్ మధ్యలో ఒక వెల్నెస్ ప్లేస్ కి ఎక్కడ చోటుకి వెళ్ళి వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం సార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇట్స్ ఆన్ ప్రాసెస్ ఫర్ మోస్ట్ ఆఫ్ సెలబ్రిటీస్.
1: ఎగ్జాక్ట్.
2: బట్ మాధవన్ గారు వాజ్ వోకల్ అబౌట్ ఇట్, సేయింగ్ దట్ ఆస్ట్రేలియాలో నేను ఒక వెల్నెస్ కి సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఇవన్నీ తీసుకోవడమే కాకుండా మీరు ఫుడ్ తినేటప్పుడు పూర్తి ఫోకస్ ఆ ఫుడ్ మీద పెట్టి, అది ఆల్మోస్ట్ వెన్ యూర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ బాడీ కాల్ ఇన్ గోయింగ్ ఇట్ బాడీ, మీ మౌత్ నుంచి బాడీలోకి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ 30 to 35 times చూ చేసి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ గో లైక్ వాటర్ అన్నారంట.
1: When
2: he says drink food, that is the issue. And when he says chew water, ఆ వాటర్ కూడా మనం టక్టక్ ఒకసారి ఎత్తామంటే బాటిల్ అంతా వేస్తాం.
1: అవును, జనరల్లీ.
2: సో అలా కాకుండా ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ కొంచెం చూ చేసి వాటర్ తాగితే ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ అట. సో అందుకే డ్రింక్ ఫుడ్ అండ్ చూ వాటర్ అని చెప్తారండి.
1: ఓ మై గాడ్. చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను ఒకటి ఈ మధ్య కాలంలో. ఆయన ఇడ్లీ విత్ స్పెషల్ మద్రాస్ సాంబార్ గురించి మాట్లాడారు. సాంబార్ తినాలంటే ఇడ్లీ తోటి మద్రాస్ లో మాత్రమే తినాలని మనకు సజెషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సజెషన్ ఇస్తుంటే తీసుకోకుండా ఎలా ఉంటామండి చెప్పండి?
2: తమిళనాడు ఫుడ్ ఈజ్ అమేజింగ్ అండి, అందులో మొదలు పెట్టడానికి లేదు. అసలు
1: కిక్కిరిసి పోతున్నాయి ఇక్కడ తమిళనాడు రెస్టారెంట్స్ డాలస్ లో, తెలుసా? కిక్కిరిసి పోతాయి అన్నమాట లంచ్ టైమ్. తలపాకట్ట బిర్యానీ, మటన్ పాయ, వాళ్ళ స్టైల్లో ఉంటాయి అవన్నీ.
2: మొన్న నేను లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఒకడు ఈ రోడ్ లో అమ్మన్ మెస్ అని చెప్పి ప్లేస్ కి తీసుకెళ్ళాడండి చెన్నైలో.
1: రైట్.
2: అసలు అక్కడ ఫుడ్ ఉంది, అరిటాకేసి వాళ్ళు ఫుడ్ పెడుతుంటే
1: చాలా బాగుంటుంది. అది ఈ సాంగ్ వినేద్దాం, ఇంకా తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాండి. ఓకేనా? ఈ పాట హర్ష గారు మనకి యూకే నుంచి కాల్ చేసి కోరారు, ఈ పాట విందాం. హర్ష గారు మీకోసం ఈ పాట.

0: ద కింగ్ రిటర్న్స్ అనే పాట.
1: ఇది చేసాడు ఖచ్చితంగా ఎక్కడో చోట మూల ఏ వాడాడేమో అనిపించింది నాకు వింటే.
0: డెఫినెట్లీ.

0: his contribution to Team India.
1: ఓకే
0: సాంగ్ లిరిక్స్ లో అక్కడ కూడా ఫ్రాంచైజీని మెన్షన్ చేయలేదు, టీమిండియా కాంట్రిబ్యూషన్ మాత్రమే అది మెన్షన్ చేశారన్నమాట, ద కింగ్ రిటర్న్స్ అని.
1: ఇన్ అ వే ఇట్ ఈస్ వెరీ మచ్ యునో అప్రోప్రియేట్. ఎందుకు అని అంటే ఇప్పుడు బెంగళూరుకి ఏదైతే చేశాడో ప్రతిసారి కష్టపడతాడు, చివరి దాకా వెళ్తే ఒక డిసప్పాయింట్మెంట్ వేసే కనిపిస్తుంది, చూసి మన గుండె తగ్గిపోతూ ఉంటుంది లిటరల్లీ.
0: అదే అంటే ఎట్లా చూసుకున్నా ఇప్పుడు రిటర్న్స్ మొన్న సెంచరీ కొట్టింది కదా.
1: అంటే అంటే చూసారా గ్రేట్ పీపుల్ కి గ్రేట్ విక్టరీస్ వస్తాయని చెప్పడానికి 18th ఇయర్ ఆఫ్ లీగ్లో 18th నెంబర్ కి వాళ్ళ పోర్టల్ రాసుకుంటుంది.
0: ఎగ్జాక్ట్లీ. సో అట్లా అలా ఉంది. అంతే, లాస్ట్ ఇయర్ కొట్టేశారు, మరి ఈ ఇయర్ కూడా ఇప్పుడు టాప్ లోనే ఉన్నారు కాబట్టి
1: ప్లీజ్ ప్లీజ్ ఈ ఇయర్ మాకు వదిలేరు ప్లీజ్ హైదరాబాద్ ప్లీజ్.
0: అసలు హైదరాబాద్ వదిలేయడం కాదు, వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్లు గెలిస్తాయి ఫస్ట్.
1: ముందున్న రెండు గెలిచాక
0: ముందున్న ఒకటి ఫస్ట్ యూనో వన్ గేమ్ ఎట్ ఎ టైమ్ ఫస్ట్ గేమ్ గెలిస్తే అప్పుడు కొంచెం ఇక కొంచెం ఊపిరి పీల్చుకుంటాం అలాంటి వాళ్ళం కొద్దిగా.
1: లేకపోతే మహేష్ మీద నిద్రపోతుంది.
0: లేకుంటే నేను కావ్య మారి ఇంటి దగ్గర పోయి అమ్మా నాకు ఇడ్లీ పెట్టమ్మా ఈ క్రికెట్ ఇవన్నీ
1: కొంచెం ఇడ్లీ కొంచెం సాంప్రదాయమ్మా అని చెప్పదమ్మా,
0: మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం తిని వెళ్ళిపోతాయి ఈ క్రికెట్ లో ఇవన్నీ మాకెందుకు చెప్పండి అని చెప్పి కావ్య మారి అన్ని బతులాడుకుంటా. అనే లైటర్ నోట్, ఫ్రైడే కాబట్టి కొంచెం అందరినీ ఉత్సాహపరుద్దాం అని చెప్పి నేను అవినాష్ ఇలా కొంచెం లైటర్ నోట్ లో పెడుతున్నాం. అంతేంట్రా?
1: అంతేనండి అంతే. మీరు కావ్య గారు పేరు ఎత్తారు కాబట్టి ఒక రజనీకాంత్ గారు పాడేద్దామా?
0: తప్పకుండా. ఏ పాట పెడదాం చెప్పండి.
1: పేట మూవీ నుంచి ఊలాల అని ఒక సాంగ్ ఉంటుందండి.
0: ఊలాల, ఓకే
1: ఓకే. మీకు యాక్చువల్లీ ఫిలాసఫీ నచ్చితే ఈ సాంగ్ కి ఒక పాత ప్యారలల్ సాంగ్ కూడా ఉంది రజనీకాంత్ గారి మూవీ నుంచి, అది కూడా ప్లే చేద్దాం.
0: ఓకే, సో లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫస్ట్ అండ్ దెన్ మనము యూనో ప్యారలల్ సాంగ్ మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. పేట సినిమా నుంచి
2: మీతో వస్తాను ఈరోజు హాస్టల్ వాళ్ళందరికీ దీపావళి.

0: పేటై తమిళ్లో కదా పేటై. హలో అవినాష్ ఉన్నారా? ఆల్ రైట్, పేట సినిమా నుంచి ఎస్. సో ఈ పాటలో లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మాండలిన్ ఉంది అండ్ దాని తర్వాత ఎలక్ట్రానిక్ ఏమంటారు హార్మోనియం ఉంది, బట్ మేజర్ గా డామినేట్ చేసేది ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ నాలుగు ఏంటి
1: అనుకుంటున్నాను నేను,
0: ఏంటది?
1: ఓ, ఒక ట్రంపెట్ అనుకుంటున్నా.
0: ఎస్ ఎస్ డెఫినెట్లీ, ట్రంపెట్ ఈస్ వన్ థింగ్, విండ్ ఇన్స్ట్రుమెంట్, దాని తర్వాత ట్రాంబోన్ అని ఇంకోటి, అండ్ ఫ్రెంచ్ హార్న్ అదొకటి ఇంకోటి, అండ్ ఆల్సో ఫ్యూగల్ హార్న్. ఈ నాలుగు డామినేట్ చేస్తుంటాయి అన్నమాట. అసలు లేదు, సున్నా. విజయ్ దేవరకొండ డైలాగ్ ఉంటది కదా, యాంగర్ మేనేజ్మెంట్ లో సున్నా, అట్లానే మ్యూజిక్ మేనేజ్మెంట్ లో మనం సున్నా. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది కదా మన సినిమా నుంచి,
1: యాంగర్ మేనేజ్మెంట్ లో సున్నా
0: సున్నా. ఇతను కాలేజ్ టాపర్, మెడిసిన్ టాపర్, కానీ యాంగర్ మేనేజ్మెంట్ లో సున్నా టైప్ లో నేను మ్యూజిక్ లో సున్నా. ఇక్కడ ఏంటంటే క్రెడిట్స్ కనిపిస్తాయి మనకి కింద, సాంగ్ విన్నాక క్రెడిట్స్ చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట ఏ ఇన్స్ట్రుమెంట్ ఎంత డామినేట్ చేస్తుంది అని. సో దట్స్ హౌ ఐ ట్రై టు లెర్న్ అట్లీస్ట్ యూనో వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అనేది అట్లా.
1: సాంగ్ విని మన మెడిసిన్స్ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం, బట్ ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడటం అంటే ఇంకొక లేయర్ ఎక్కడొచ్చాడు విన్న వాడికి మంచిగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అనమాట.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ, నేనేదో జస్ట్ క్యాజువల్ గా అంటున్నా గానీ డెఫినెట్లీ మనకి యూనో మ్యూజిక్ నేర్చుకోకుండా గానీ శ్రోతలకు అందించేటప్పుడు ఇన్ఫర్మేషన్ కొంచెం డిఫరెంట్ వేలో అందిస్తే కొంచెం యూనో అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే పేటై సాంగ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అవర్ లిజనర్స్ విల్ లిజన్ వన్ మోర్ టైమ్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆల్సో. ఇది నేను విన్నాను ఈ పాట, బట్ రెండు మూడు సార్లు విన్నా గానీ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ దృష్టిలో పెట్టుకుని హెడ్ సెట్ పెట్టుకుని విన్న తర్వాత అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది మళ్ళీ.
1: ఇప్పుడు ఈ పాటకి ప్యారల్ ఏంటో ఒకటి చెప్తా, అది అది విన్నాక మీరు మీరు ఓకే అంటే ప్లే చేద్దాం. ఒక లాస్ట్ సాంగ్ అయినా ఓకే,
0: పర్లేదు పెట్టేద్దాం, లాస్ట్ సాంగ్ పెట్టేద్దాం, ఇప్పుడు పెడదాం, పెట్టండి పర్లేదు.
1: సో నరసింహ మూవీలో కిక్కు ఎక్కేలే అనే సాంగ్ ఉంటుంది సార్,
0: కరెక్ట్ అండి.
1: రజనీకాంత్ గారి ఫ్యాన్స్, వింటేజ్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కి ఆ వైబ్ తీసుకురావడానికి ఇంకొంచెం ఊపుతో ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాట కాబట్టి ఎనర్జీ ఇచ్చి అదే మీటర్ లో సాంగ్ చేయించారేమో నా ఫీలింగ్.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ మీటర్ లో ఉంటున్న పాట నరసింహ సినిమా నుంచి ఇప్పుడు మనం శ్రోతలకు కూడా వినిపిద్దాం. హియర్ ఇట్ ఈస్.
1: ఎస్

అలానే ఉంది కదా ఎండింగ్. ఆల్ రైట్, అవినాష్ ఆల్రెడీ సైన్డ్ ఆఫ్, సో నేను కూడా సైన్ ఆఫ్ చేస్తున్నాను స్టూడియో నుంచి. అండ్ ఐ హోప్ యూ గైస్ హావ్ ఎంజాయ్డ్ టుడేస్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్, ఈరోజు ఫ్రైడే మార్నింగ్ వైబ్స్ లో. అండ్ ఎండింగ్ చేసే ముందు మనకి అంజనా గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు, వారు నెక్స్ట్ కార్యక్రమం అందిస్తారు. సో ఎంజాయ్ యువర్ ఫ్రైడేస్, బికాస్ ఫ్రైడే ఈజ్ ఎ వీకెండ్. ఇఫ్ థర్స్డే ఇస్ ఎ ప్రీకెండ్, ఫ్రైడే ఈజ్ ఎ వీకెండ్. అందుగురించి రేడియో సురభి కార్యక్రమాన్ని అలా అలా ఎంజాయ్ చేస్తూ మీరు మమ్మల్ని ఎప్పట్లాగానే ఆదరించి, ఈ రోజు సాయంత్రం జామింగ్ సెషన్ ఉంది కదా, మన మ్యూజికల్ జామింగ్ సెషన్ కి అటెండ్ అయిపోండి, స్వదేశీలో జరుగుతుంది. అండ్ యూ గెట్ ఇన్ టు ద వీకెండ్ వైబ్స్. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అండ్ విత్ దిస్ సాంగ్. ఈ సాంగ్ నాకు నేనే డెడికేట్ చేసుకుంటున్నాను, ఇటీవల మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక మంచి ఫోక్ సాంగ్. సైనింగ్ ఆఫ్ గిరి అలాంగ్ విత్ అవినాష్.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints
1: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీ సంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 అర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201. They say a way to persist.

0: is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నూరూరు ఇంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. indiatodayusa.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

గుడ్ మార్నింగ్ లిజనర్స్, మా శ్రోతలందరికీ శుభ శుక్రవారం. శుక్రవారం ఉదయం 10 గంటల 8 నిమిషాలు అయిపోయింది. ఫ్రైడే మార్నింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అవర్ ఫిల్మీ ఫ్రైడేస్. మీకోసం ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమాన్ని అందించడానికి వచ్చేసాను నేను మీ రేడియో నేస్తం అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యర్ ఆచే అంజనా. శ్రోతలందరికీ మరొక్కసారి కార్యక్రమానికి స్వాగతం. పొద్దున్న నుంచి మీ ఫ్రైడే ధూమ్ ధామ్ గా జరుగుతోంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు ఆర్జేస్ మన అవినాష్ గారు మరి గిరి గారు కలిపి మరి ఒక ధూమ్ ధామ్ షో చేశారు. సో ఆ ఎనర్జీ ఇంకా కంటిన్యూ అవుతోంది. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు. లెట్ ఇట్ కీప్ కమింగ్. మనకి ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్నాను ఐశ్వర్య గారి గురించి. ఐశ్వర్య గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. ఆవిడ ఆన్ దేర్ షో ఇందాక షేర్ చేసుకున్నారు. మరొక్కసారి మనకి ఈ షోకి కాల్ చేసి బెస్ట్ విషెస్, బర్త్డే విషెస్ మన రేడియో సురభికి, రేడియో సురభి శ్రోతలందరికీ తెలియజేశారు. ఆవిడకి ఆన్ ఎయిర్ లో అందరి తరఫున స్పెషల్ థ్యాంక్ యూ. ఎస్, మనము 4 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహించేసుకుని మరింత సక్సెస్ఫుల్ గా 5th ఇయర్ ని స్టార్ట్ కూడా చేసేసాం. రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీటెడ్. మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం మనం రేడియో తరఫున నిర్వహిస్తూనే ఉంటాం. కాబట్టి ఇవాళ కూడా ఒక స్పెషల్ కార్యక్రమం ఉంది. ఇవాళ ఈవినింగ్ కూడా మనము ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం. లెట్స్ టాక్ మోర్ అబౌట్ ఇట్. మన షోలో చాలా టైం ఉంది. నేను చక్కగా బోల్డ్ అని పాట లైనప్ చేశాను. సో ముందుగా ఏం చేద్దాం, మీ రిక్వెస్ట్ సాంగ్స్, మీరేమన్నా వినాలనుకున్నా, ఏదైనా విషయం నాతో షేర్ చేయాలనుకున్నా, దిస్ ఇస్ ద టైమ్. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే అండ్ హ్యాపీ వీకెండ్. వచ్చేస్తోంది ఇదిగో మన షో. అయ్యే లోపల వీకెండ్ లోకి ఇలా అడుగు పెట్టేస్తాం మనం.

అదండి, ఇది రాజు గాని సవాల్ అది సినిమా టైటిల్ అదనమాట. ఈ మూవీ నుంచి ఈ పాట వినిపించడం జరిగింది. అయితే నేనేం చేస్తానంటే కొన్ని 80s 90s నుంచి కూడా పాటని యాడ్ చేయాలనుకుంటున్నాను ఇవాళ మన సెగ్మెంట్ లో. డెఫినెట్ గా మీకంటూ ఒక స్పెషల్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. ఈ రోజు ఈ పాట విందాం అని మీరు అనుకోవాలి, కానీ చేయాల్సింది ఏంటి, సింప్లీ కాలర్స్ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మరి ఇవాళ ఈవినింగ్ వాట్స్ ప్రోగ్రామ్, ఇవాళ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అంటే వచ్చేయండి అందరం కలిసి మ్యూజిక్ ని ఎంజాయ్ చేద్దాం. మ్యూజిక్ లవర్స్ గెట్ రెడీ ఫర్ ఎ నాస్టాల్జిక్ ట్రిప్. ఈ ట్రిప్ ఎక్కడ ఏంటి అంటే రేడియో సురభి మైక్లస్ మెలడీస్ అందిస్తున్నారు ఎ కోజీ జామింగ్ సెషన్. మ్యూజిక్, మెమరీస్, మ్యాజికల్ వైబ్స్ కమ్ టుగెదర్ ఎవ్రీథింగ్ టుడే May 15th ఫ్రైడే ఫ్రమ్ 7:30 PM టు 10 PM. ఎక్కడ? స్వదేశీ క్యాసల్ హిల్స్ డ్రైవ్ లూయిస్విల్లే. ఇక్కడ వచ్చేసి నో స్టేజ్ ప్రెషర్, హ్యాపీగా కూల్ గా మీకు నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్స్ ని మీరు పాడుకోవచ్చు. కాంపిటీషన్ లేదు, జస్ట్ ప్యూర్ మ్యూజిక్ అండ్ లవ్ ఫర్ మ్యూజిక్. మీ చుట్టూ మీ మ్యూజిక్ ని వినే గుడ్ పీపుల్ అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్. సరే, మరి దీనికి ఏం చేయాలి? జస్ట్ రావాలంటే ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్, స్నాక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ద వెన్యూ. సో గ్యాదర్ మీ గ్యాంగ్ తెచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీస్ ని, మీ ఈవినింగ్ మీ ఎవరితో కలిసి మీరు ఇది ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వారందరితో కలిసి మీరు వచ్చేయండి. సెలబ్రేట్ దిస్ ఈవినింగ్ ఫిల్డ్ విత్ లాఫ్టర్, మెలడీస్ అండ్ మ్యూజిక్.

0: జోరు ఇదే అండి సినిమా పేరు. ఈ మూవీ నుంచి నేను ఈ పాట వినిపించేశాను. సరే మరి ఇవాళ ఈవినింగ్ ఇట్స్ కవర్డ్, మీరు ఆల్రెడీ మీ సాంగ్స్ ని ప్రిపేర్ చేసుకున్నారు అనుకుంటున్నారు, మీరైతే మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేచ్చు. మరి రేపెల్లుండి పరిస్థితి ఏంటి, May 16th ఇంకా 17th మనకి హైదరాబాద్ నుంచి ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వచ్చేస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ సెకండ్ స్కిన్. మీకోసం తీసుకొస్తున్నారు ఈ స్టన్నింగ్ కలెక్షన్. ఈ కలెక్షన్ లో ఏమేమి ఉన్నాయి, సిల్క్స్, బనారస్, కంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్ని కలెక్షన్స్ ని మీరు 16th and 17th చూడవచ్చు. పండగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్స్, ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ May 16th and 17th ఫ్రమ్ 12 PM to 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108 Irving. For previews and collections, simply visit secondskin.usa or Instagram with the same number. మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలంటే కాల్ చేయవలసిన నెంబర్ 9728295201. సరే మరి గ్రాడ్యుయేషన్ పార్టీస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అనుకుంటాను ఇట్ విల్ స్టార్ట్. నాకు తెలిసి హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో సందడే సందడండి. డెఫినెట్ గా ఇంటెల్లి పాది దే వాంట్ టు గో అండ్ సపోర్ట్ దేర్ కిడ్స్ అండ్ అది ఒక పెద్ద ఫీలింగ్. ముందనే కదా ఎలిమెంటరీలో ఇలా చేర్పించాము, ఇప్పుడే కదా ఫస్ట్ స్టాండర్డ్ లో ఫస్ట్ స్టెప్ వేశారు, అప్పుడే గ్రాడ్యుయేషన్ కి వచ్చేసారా అంటారు ప్రతి తల్లిదండ్రి. అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ కదా. అయితే నాకు మొన్న న్యూస్ లో ఒక వన్ ఆఫ్ ద థింగ్స్ నేను విన్నాను, మన డాలస్ లో వన్ ఆఫ్ ద హై స్కూల్ ఇలాంటి ఐ థింక్ గ్రాడ్ పార్టీ ఆర్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్, హై స్కూల్ కి రిలేటెడ్ గా ఈవెంట్స్ కి వెళ్ళటానికి ఒక కుర్రవాడు, ఒక అబ్బాయి, హై స్కూల్ పాస్ అవుట్ అవుతున్న అబ్బాయి ఎవరిని తీసుకెళ్లారు తెలుసా, వాళ్లతోటి వాళ్ళ సంబంధించిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, బయట వాళ్ళని అలా కాకుండా ప్రాపర్ గా సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ నాయనమ్మని తీసుకెళ్లాడట. సో స్వీట్ కదా, నాకు భలే బాగా నచ్చింది న్యూస్ విన్నప్పటి నుంచి. అనుకున్నాను ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ తప్పకుండా మనము గ్రాండ్ పేరెంట్స్ కి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా వీలైతే తీసుకెళ్తే. అండ్ మామూలుగా తీసుకెళ్ళటం కాదు, ఆడియన్స్ లో పెట్టి అది అందరం చేస్తాం. వాట్ హీ డిడ్, లెట్స్ టాక్ మోర్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్.
1: హాయ్, నేను మీ ఆర్సి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. రేడియో Surabhi revisit.
4: Pallu chuvvu antunna.
3: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadandiga plan chesukondi ivanni.
3: Spice rate undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Be more Indian cafe. Thank you for being in our journey.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com. Radhika, next week my office event ki, please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం ఇలా స్టార్ట్ చేసామో లేదా

0: సో అలా షో వెళ్ళిపోతుంది. అండ్ లైన్స్ ఆర్ ఓపెన్, మీరు గనక రిక్వెస్ట్ సాంగ్ అడగాలన్నా, నేను మాట్లాడే ఏ మ్యాటర్ లో అయినా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇద్దుకో, నేను కూడా ఇలా అనుకుంటున్నాను అంజనా, లెట్స్ డిస్కస్ మోర్ అన్నారే అనుకోండి, నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను. లేదా సింపుల్ గా నా వర్షన్ ఇది, ఇది కూడా యాడ్ చేసేసుకో అని అనుకోండి, ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను మీ కాల్స్. బట్ దేనికైనా మీరు చేయవలసిన పని ఏంటి, కాల్ చేయడం. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, నేను ఇందాక బ్రేక్ వెళ్ళటానికి ముందుగా చెప్పాను కదా, ఈ హై స్కూల్ సీనియర్ ఇతను చేసిన దీనికి హీ బికెమ్ వైరల్ అఫ్ కోర్స్. ఈ హై స్కూల్ సీనియర్ అట్ వెస్ట్ వుడ్ స్కూల్ ఇన్ డాలస్ వెంట్ వైరల్ ఫర్ టేకింగ్ హిస్ టూ గ్రాండ్ మదర్స్ బా అండ్ మా, అంటే నాయనమ్మని ఇటు అమ్మమ్మని, మదర్స్ మదర్ అండ్ ఫాదర్స్ మదర్ ఇద్దరిని కూడా హీ టుక్ దెమ్ యాజ్ హిస్ డేట్స్ టు ప్రామ్ రాదర్ దాన్ ట్రెడిషనల్ డేట్ ఏదైనా ఉందో అలా కాకుండా వీళ్ళని వినూత్నంగా తీసుకెళ్లడం ద్వారా హీ బికేమ్ సో వెరీ పాపులర్. ఇన్ఫాక్ట్ స్కూల్ సిబ్బంది కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు దే గేవ్ అంటే ఇలాంటిది ఉండాలి అనేసి ఒక సపోర్టింగ్ గా ఆయన గురించి, ఆ అబ్బాయి గురించి మాట్లాడారు, వాళ్ళ మదర్ మాట్లాడారు, ఇవన్నీ న్యూస్ లో రావడంతో ఇట్ గాట్ మై అటెన్షన్. అండ్ వెంటనే నా దగ్గర ఏదున్నా వెంటనే మీ వరకు తీసుకొస్తారు కదా. అయితే ఇతని పేరు రియాన్, ఇతను ఇండియన్ ఆరిజిన్. అయితే ఇతను చేసింది ఏంటి అంటే గనక వాళ్ళని తీసుకెళ్లాడు. These grandmothers got their first prom and veeru veskunna dress enti ante prom experience kiki. I think I have a caller, I'll take them. Hello.
1: Hello.
0: Aithe I'll see that nen complete chestanu idi. So ee occasion ki aa grandmothers ela dress up ayyaru మీరు గెస్ట్ చేయండి. దే డ్రెస్డ్ అప్ ఇన్ ట్రెడిషనల్ సారీస్, వారికి నచ్చిన విధంగా వారి కంఫర్ట్ ప్రకారం దే చోస్ టు వేర్ బ్లాక్ కలర్ సారీస్. మెటీరియల్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్, మీరు టైప్ చేసి చూడొచ్చు. వాళ్ళ గురించి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సరదాగా గ్రాండ్ మదర్స్ ఇద్దరు అండ్ అబ్బాయి వాళ్ళు చేపట్టుకుని వెళ్తుంటే ఇట్ వాస్ సో క్యూట్, నాకైతే అదనిపించింది. అండ్ కంఫర్ట్ ఇస్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ. మీరు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నా, ఎటువంటి అకేషన్ కి వెళ్తున్నా, డిగ్నిఫైడ్ అండ్ కంఫర్టబుల్ వేర్ అండ్ అప్రోప్రియేట్ వేర్ అండ్ దట్స్ మోర్ దాన్ వాట్ యూ కెన్ క్యారీ యువర్ ఓన్ స్టైల్ కదా. దట్స్ వాట్ ఈవెన్ గ్రాండ్ మామ్స్ ప్రూవ్డ్ దేర్ అనిపించింది అనమాట. సో ఇలాంటి వాళ్ళని తప్పకుండా అప్రిషియేట్ చేద్దాం. మీ చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉన్నా, మీరు ఇలాంటి ఎక్కడన్నా మీరు ప్రెసెంట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, లేదా ఈ విషయంగా సరదాగా ఉంది అంజనా అని అనుకున్నా, నాకు కాల్ చేసి షేర్ చేయండి. రియల్ ఫ్యామిలీ స్టార్స్ అండి వీళ్ళు. సో ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి పాట కూడా వేసేస్తాను.

అదండి. సో మనకైతే బోలెడి బోలెడన్ని జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేషన్ అనండి, స్కూల్స్ ఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ ఓవర్. మనకి లోకల్ గా డల్స్ లో అయితే ఈ మే మంత్ తోటి స్కూల్స్ అయిపోయి మనకి వి విల్ హెడ్ ఇన్ టు సమ్మర్ బ్రేక్. మరి సమ్మర్ అనగానే ఏంటి సంగతులు బోలెడన్ని? అసలు ప్లానింగే ప్లానింగ్ అండి. సమ్మర్ కోసం అంటేనే ప్లానింగ్ చేయాలి. ఎంతో ముందుగా చేస్తుంటే ఒక రెండు మూడు నెలల ముందు నుంచి మీరు కనుక ప్లాన్ చేస్తుంటేనే మంచిగా యు కెన్ హ్యావ్ లైక్ నో గుడ్ డీల్స్ వెతుక్కుని మంచి వెకేషన్ ని ఎంజాయ్ చేయవచ్చు. సరే, మరి ప్లానింగ్ అనగానే నాకు గుర్తుకొచ్చారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. Planning summer travel or visiting the USA? Make sure you're covered with SNR insurance for medical emergencies, trip cancellations and more. So you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage doesn't have to. Lost job or insurance? SNR insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Antunaru SNR insurance adandi. So ilanti insurance bharosa aithe manaki tappakunda kavali. Deento paatuga mari ivaal em chestunnamo anedi maatladukunnam kada. Mari actually Hareli vari new branch Prosper lo open ayindi telusa? ఆ బిగ్ న్యూస్ అందరికీ తెలుసు. హరేలి ఫ్రెష్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ ఇట్స్ ఫుడ్ స్టోర్స్ విత్ ఎ స్పెషల్ సాఫ్ట్ లాంచ్ హ్యాపెనింగ్ ఆన్ May 15th, దట్ ఈస్ టుడే. గెట్ రెడీ ఫర్ ఫ్రెష్ వెజిటబుల్స్, అథెంటిక్ ఫ్లేవర్స్, క్వాలిటీ గ్రాసరీస్ అండ్ ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్స్ ఆన్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. విజిట్ బ్రాండ్ న్యూ హరేలి ఫ్రెష్ మార్కెట్ అట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్, ప్రాస్పర్, టెక్సాస్ 75078. మార్క్ యూర్ క్యాలెండర్స్, ఇవాళేనండి, పెద్ద ఆలస్యం చేయకండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో యాజ్ యూజువల్ గో అండ్ ఎంజాయ్. డోంట్ మిస్ ద ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ అండ్ దట్ విల్ హ్యాపన్ టుడే డ్యూరింగ్ ద సాఫ్ట్ ఓపెనింగ్ సెలబ్రేషన్ టుడే May 15th. మరో పాట వస్తాను. ఇది ఏ మూవీ నుంచి ఎంతమంది గుర్తుపడతారో చూస్తాను. ఇది ఏ సినిమాకి సంబంధమైన పాట.

సో మనం ఫిల్మీ ఫ్రైడేస్ లో వెళ్దాం, కంటెంట్ లోకి వెళ్దాము. యాక్చువల్లీ ఇటీవల జరిగిన కొన్ని కొన్ని అనౌన్స్మెంట్స్ రిలేటెడ్ గా నేను ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో మన ఫిల్మీ సెలబ్రిటీస్ వారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఉండబోతుంది అనే ఊహాగానాలతో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను, దాంట్లోకి వెళ్దాము. బట్ బిఫోర్ దాట్ మనకు ఒక కమర్షియల్ బ్రేక్ ఈ చేరలో ఉన్నాం కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ షేరింగ్ టైం అనేసి నేను మాట్లాడుతున్నాను మదిరా అండ్ మసాలా గురించి. ఈ మెమోరియల్ డే మండే రోజున మదిరా అండ్ మసాలా ఎర్వింగ్ ఈస్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమాంగ్ అస్. Join us on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers. Idi just for veterans andi. Ikkada enjoy a special 15% discount or when you dine with 4 or more guests, receive a free appetizer and dessert on the house. Adanamata. Or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. Lunch services from 11:30 a.m. to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. Madira and Masala, located at 1900 Marketplace Boulevard in Irving. Aithe ikkada special entante meeku for your notice, please carry a valid military ID or proof of service to avail this offer. Adanamata. Then మనము ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం రేడియో సురభి జాతర అండ్ జాతరలో ఆర్జే అవార్డ్స్ గురించి మరీ మరీ నొక్కి ఒక్కడించి. ఇదిగో మన ఇవాళ సెగ్మెంట్ లో ఒక 2-3 సార్లుగా చెప్దాం అనుకుంటున్నాను, బికాస్ మనకి ఈ ఓటింగ్స్ క్లోజ్ అయిపోతే అతి త్వరలో. సో మీరు కనుక ఆర్జేస్ కి అవార్డ్ ఆర్జే అవార్డ్స్ కి మీ ఆర్జేని నామినేట్ చేస్తే, అంటే నామినేట్ అయ్యున్న ఆర్జేని అవార్డ్ విన్నర్ చేయాలి అంటే ఏం చేయాలి, మీరు వెళ్లి మన రేడియో సురభి .com/RSJ ఈ పేజ్ లో ఈ అన్ని కేటగిరీస్ రెడీగా ఉన్నాయండి. వెండర్ బూత్స్ అవనండి, ఆర్జే అవార్డ్స్ అవనండి, కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్ అవనండి, ఫ్యాషన్ షో గురించి అయినా అన్ని దగ్గర అన్ని ఒక ఐకాన్స్ అక్కడ ఉంటాయన్నమాట. మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఆర్జే అవార్డ్స్, అక్కడ ఇట్ విల్ టేక్ యూ టు డిఫరెంట్ ఆర్జేస్, ఏ కేటగిరీలో ఎవరున్నారు, మీకు నచ్చిన ఆర్జేస్ కి మీరు ఓట్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ కోర్స్ అంజనా ఆర్జే, అంజనా ఆర్జే. సో నాకు ఓట్ చేశారో లేదో మీరు నాకు కాల్ చేసి కూడా చెప్పండి. ఎట్ ద ఎండ్ ఇఫ్ యూ గో అక్కడ యూ కెన్ హ్యావ్ స్టార్ ఆర్జే అవార్డ్, అది కూడా మీ ఫేవరెట్ ఆర్జేకి మీరు ఇవ్వచ్చు. ఎస్, మీరు చేయవలసిందల్లా యాజ్ అన్ అప్రిసియేషన్ డూ ఓట్ ఫర్ ఆర్జేస్ ఆర్జే అవార్డ్స్ అదనమాట. సో కమర్షియల్ బ్రేక్ తర్వాత లెట్స్ హెడ్ ఇన్ ఫిల్మీ ఫ్రైడేస్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నారా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: Yes.
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with it

0: Services Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go Hareli Hareli bringing the taste of home closer to you.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మన ఫిల్మీ ముచ్చట్లు ఎక్కువగా ఫిల్మ్ బేస్డ్ సెగ్మెంట్ ఈ 11 AM నుంచి చేసుకుంటాం. కాబట్టి 11:03 అయిపోయింది స్టూడియోలో టైం. అండ్ నేను ఇవాళ మాట్లాడాలనుకునే విషయం ఏంటి అంటే, ఇటీవల ఇండియాకి సంబంధించి మోడీ గారు ఒక కీలకమైన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ 7 to 9 అందులో రికమెండేషన్స్ ఆయన మొత్తం అందరూ భారతీయుల్ని అడిగారనమాట. ఇండియాలో అందరికి ఇది ఇలా ఉంటే బెటర్. ఇన్ఫాక్ట్ ఇట్ గోస్ ఫర్ ఎవ్రీబడీ ఐ సపోజ్. అందులో సగానికి పైగా ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించాలి, అన్ని కంట్రీస్ లో చేస్తున్నారు కూడా. అయితే ఇందులో భాగంగా నాకు ఈ ఫిల్మ్ ఫెటర్నిటీకి సెలబ్రిటీస్ కి సామాన్యంగా లింక్ అయ్యే విషయాలు ఏంటి అంటే ఒక 2-3 ఉన్నాయి. అవి నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం వంట నూనె వాడకం తగ్గించాలి అనే విషయానికి వచ్చేస్తే గనక, ఆఫ్ కోర్స్ ఈ సెలబ్రిటీస్ ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా కాషియస్ ఈటింగ్ చేస్తారండి. టూ మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్స్, టూ మెనీ అసలు ఆయిల్స్ ఏ వాడకపోవచ్చు వాళ్ళు. అంటే చాలా నేచురల్ ఆర్గానిక్ నేచురల్ ప్రోడక్ట్స్ వాడి, ఇన్ఫాక్ట్ వెరీ లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన ఆయిల్స్ ఏ వాడతారేమో అని నా అభిప్రాయం. లైక్ కోకోనట్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, పల్లి నూనెలు ఇలాంటివన్నీ కోల్డ్ ప్రెస్డ్ ప్రత్యేకంగా చేయించుకుని వారి వాడు వాడతారు. ఇంకా టూ మచ్ ప్రాసెస్డ్ అండ్ ఏమో అంటారు చూడండి, అటువంటి ఆయిల్స్ వాళ్ళు వాడరేమో, శుభ్రంగా నేతిని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎంతో మంది ఇన్ఫాక్ట్ అని నా అభిప్రాయం. సో ఆ విధంగా అయితే వాళ్ళకి మనము వెరీ గుడ్ అని ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇందులో చేయవలసింది ఏం లేదు, బట్ డెఫినెట్ గా దే కెన్ ప్రమోట్ హెల్త్ పరంగాను ప్రస్తుత పరిస్థితుల పరంగాను దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఆయిల్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నీడ్ ఆఫ్ ద డే అని చెప్పి. సో మరి వాట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ అంటే మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈలోగా మీకు కూడా ఈ రిలేషన్ లో ఈ అనౌన్స్మెంట్స్, ఈ సంగతులు, ఈ రిలేషన్ లో సినిమా వాళ్ళకి ఏం సంబంధం, ఏది ఉంటుంది ఏది ఉండదు, ఇలా ఏదో ఒకటి అభిప్రాయం ఉంటుంది కదా. జస్ట్ నేను థాట్ ఇలా ఫ్లోట్ చేశాను కాబట్టి లెట్ అస్ డిస్కస్ మోర్. మీరు ఏం చేయాలి, మీ థాట్స్ ని మాతో షేర్ చేసుకోవాలి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్.

Yes. సో సెలబ్రిటీస్, అది ఫిల్మ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏదైనా ఒకటి చేశారు అంటే అది సామాన్యుల మీద ఇంపాక్ట్ తప్పకుండా చూపిస్తుంది. ఎస్పెషలీ అంటారు కదా, కొన్ని పొజిషన్స్ దే కమ్ విత్ రెస్పాన్సిబిలిటీ షోల్డర్స్ మీద ఆల్రెడీ వచ్చేస్తుంది అది వితౌట్ ఈవెన్ సేయింగ్ ఇట్ గోస్. సో వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ దే టాక్ పబ్లిక్ లో, వాళ్ళు వచ్చి మాట్లాడే విధానం అవ్వచ్చు, ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ చాయిసెస్ కూడా యు ఫీల్ లైక్ అయ్యో వాళ్ళు పబ్లిక్ ని ఉద్దేశించా, వాళ్ళ కోసం వాళ్ళు బతకాలా అన్న రేంజ్ వరకు అయిపోతూ ఉంటుంది. అది ఒక ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, బట్ జనరల్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వారు వచ్చి వారు మాట్లాడేది, వాళ్ళు రిప్రజెంట్ చేసేది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోలు అవ్వచ్చు, మనకి రామ్ చరణ్ గారు అవ్వచ్చు, మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, వీరందరూ సామాన్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు స్పందిస్తూ పోస్టులు పెడుతూ వాళ్ళు ఆడియన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ కి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ ప్రతిసారి అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ ఈ హాలిడే టైమ్స్. ఎస్, ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం హాలిడేలో వెకేషన్ ప్లానింగ్ ట్రిప్స్ గురించి. మోడీ గారు ఇటీవల మరీ రిక్వెస్ట్ పెట్టారు అందరికీ, డోంట్ ప్లాన్ టూ మచ్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా ట్రిప్స్ అనేసి, ఎస్పెషలీ ఇన్ఫాక్ట్ కట్ చేయమని కూడా అడిగారు ఆయన. ఫర్ వన్ ఇయర్ లెట్ అస్ నాట్ డూ అని. మనకి చూస్తేనేమో సెలబ్రిటీస్ అవనివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వండి, ఈవెన్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఎవరైనా సరే, ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ యూ ట్రావెల్ ఇంటర్నేషనల్లీ అన్న రేంజ్ ని వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. సమ్ టైమ్స్ ఫ్యాన్స్ కాపీ చేస్తారు ఈ సెలబ్రిటీస్ గనక ఎక్కడన్నా వెళ్లారు వాళ్ళు, ఎస్పెషలీ మాల్దీవ్స్ ట్రిప్స్ నుంచి వాళ్ళకి ఈ వెకేషన్ అక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇన్స్పిరేషన్, మనం కూడా అక్కడికి వెళ్ళాలి, ఇలాంటి పోజ్ పెట్టి అలాంటి క్లిప్ లో అలా దగ్గర ఇలాంటి పిక్ తీసుకోవాలి. ఆబాబా, ఎన్ని ఉంటాయంటే ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అండి, మరి దే హ్యావ్ దేర్ ఓన్ ఫీలింగ్స్. సో అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ వెకేషన్స్ నౌ అబౌట్ జస్ట్ రిలాక్సేషన్ ఆర్ దే సోషల్ మీడియా ప్రూఫ్? అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేస్తారు ఈ సెలబ్రిటీస్ నాకు చూడాలనుంది. సామాన్యం ఏమవుతుందంటే వీళ్ళకి ట్రావెల్ బికమ్స్ అ స్టేటస్ సింబల్ అండ్ వీళ్ళకి చాలా మంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, అంటే ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అవన్నీ, టూర్స్ వాళ్ళు అవనివ్వండి, వీళ్ళని పిలుస్తారు సెలబ్రిటీస్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిచి రిసార్ట్స్ టూరిజం బ్రాండ్స్ వీళ్ళందరూ ఒక ట్రావెల్ ప్రమోషన్ కోసం వీళ్ళకి పిలిచి అన్ని ఆఫర్స్ ఇస్తారు, దే గో దే.

ఎంజాయ్ దిస్ లగ్జరీ లైఫ్ స్టైల్. అండ్ అక్కడ వాళ్ళు అఫ్ కోర్స్ లోకల్ గా ఉన్న వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ దే ప్రమోట్ అండ్ దే పోస్ట్ ఇట్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ పీపుల్ గెట్ టు నో ఇట్. అండ్ వాట్ అబౌట్ కరెంట్ సిచ్యువేషన్? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మన స్టార్స్ అందరూ విత్ ఇన్ ఇండియా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అంటారా? అప్పుడు ఇంకేంటి సంగతులు? మనకి మనం సెలబ్రిటీస్ చాలా క్లోజ్ గా వచ్చేస్తారు కదా.

ఎస్, ఇది రీసెంట్ గా వచ్చిన బ్యాండ్ మేళం చిత్రం. రీసెంట్ అంటే మరీ రీసెంట్ కాదు, ఓటీటీలో కూడా ఉంది. అండ్ నేను ఈ మూవీ చూసాను, కొంతవరకు పర్వాలేదు అనిపించింది. బట్ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో, కోర్ అంటారు కదా సినిమాకి సంబంధించి, ఆ కోర్ ప్లాట్ లో వచ్చేసి నాకు నాట్ సో మచ్ అపీలింగ్ అని అనిపించింది. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ వాళ్ళు ఎంచుకున్న, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ మూవీ చూసి ఉండకపోతే టూ మచ్ డిస్కషన్ చేసి మీ యొక్క వీకెండ్ ప్లాన్స్ ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఎనీవేస్, ఎనీ మూవీకి ఉన్నట్టుగా ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్స్ ఉంటారు, చిన్నతనం నుంచి వాళ్ళు ఒకళ్ళొకటి ఇష్టపడతారు. అఫ్ కోర్స్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాల్సిన స్టేజ్ అన్నప్పుడు, వై నాట్ మీ, వై డోంట్ యూ డూ ఇట్ అని అన్నప్పుడు, ఓకే కాన్సెప్ట్ పరంగా అక్కడి వరకు నాకు పర్వాలేదు అనిపించింది. బట్ అట్ దట్ సేమ్ టైమ్ లైఫ్ లో నాట్ ఓన్లీ కాంప్రమైజ్ కాదు కదా, అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్ లో ముందుకు వెళ్లాలి అనే ఒక తపనతో అయితే ఉండాలి కదా. సో అది కొంచెము నాకు ఇక్కడ ఫుల్లీ నాట్ జస్టిఫైడ్. ఆ చూపించిన మొత్తం సినిమాలో వారు చూపించినంత భాగంలో నాకు అది జస్టిఫైడ్ అని అనిపించలేదు. ప్రేమ షుడ్ టేక్ యూ టు లైక్ నో

మంచి డైరెక్షన్ లో తీసుకెళ్లాలి. ప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రీతమైన ప్రేమ ఉండాలి. అది చిన్ననాటి ప్రేమ అంటే ఇంక అసలు వదులుకోలేని ప్రేమ కదా. ఆబ్వియస్లీ ఆ ప్రేమ కోసం త్యాగం చేయడం అనేది వెరీ వెరీ వెరీ ఫండమెంటల్. అయితే ఇద్దరిలోనూ తప్పన అనేది ఉండాలి కదా, ముందుకు వెళ్ళాలి. మనము, మన ఫ్యామిలీ, మన పేరెంట్స్, మన ఊరు అన్నిటినీ చూసుకోవాలననే ఒక ఫీలింగ్ రావాలి, ఎంత లేదన్నా కదా. సో అది కొంచెం పూర్తిగా అక్కడ జస్టిఫికేషన్ రాలేదు దానికి అని అనిపించింది. బట్ అదర్వైజ్ వెరీ లైట్ అండ్ లైక్ నో సింపుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మూవీ. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దట్ లైక్ నేచర్ కి దగ్గరగా ఉండే ఆ సీన్స్, సీనర్స్, బ్యాక్గ్రౌండ్స్ అంతా చూసుకోవాలంటే డెఫినెట్గా ఈ మూవీ చూడొచ్చు. బ్యాండ్ మేడం Z5 లో ఉంది, ఫ్యామ్ కరెక్ట్. అది సరే, మరి మనం మాట్లాడుకున్నాం సెలబ్రిటీస్ వాళ్ళు ఆల్రెడీ ట్రిప్పులు ఎన్ని అంటే ఒకటే, ఎక్కడ అంటే అక్కడ వెళ్తూ ఆ వెళ్ళడం అనేది వాళ్ళు అసలు అంటారు కదా, ఎయిర్పోర్ట్ కు వెళ్తూ ఎయిర్పోర్ట్ లుక్ అని అసలు దిగుతూ ఆహా ఇప్పుడే దిగామని ఫుల్లీ రీజన్ వెట్ అయిపోయాము, ఈ ట్రిప్ వి హ్యాడ్ దిస్ వి హ్యాడ్ దట్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రతి ఒక్కళ్ళు బ్రేక్ తీసుకుంటారు. ఆ బ్రేక్ లో వాళ్ళు ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ కాబట్టి అంది సినిమా పరంగా హీరో హీరోయిన్స్ అయితే మరింత కేర్ తీసుకుని వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి అనవసరమైన ఏదన్నా ఉంటే గనక, అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద కుస్తీ పాటలు అంటారు కదా ఆ కేటగిరీ, వాటి పరంగా కూడా స్పెషల్ గా నేచురోపతి అని లేకపోతే ఫాస్టింగ్ టెక్నాలజీస్ అని ఏవేవో చాలా చాలా చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి చేసి కొత్త కొత్త వాడిని నేర్చుకోవడం, చేయడం, వాడిని ప్రమోట్ చేయడం ఈజ్ ఓకే. బట్ పర్సనల్ ట్రిప్స్ యాజ్ ఆఫ్ నౌ ఈ నరేంద్ర మోదీ గారు డొమెస్టిక్ టూరిజం ని ఎక్కువ ప్రమోట్ చేయాలి, వోకల్ ఫర్ లోకల్ అని అన్నప్పుడు ఐ వాంట్ టు సీ కాశ్మీర్ స్నో ట్రిప్స్ ఎక్కువ వేస్తారా, అండమాన్ బీచెస్ లో చూపిస్తారా వాళ్ళ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఆడి, లేదా లక్షద్వీప్ లో వెకేషన్స్ లో కనిపిస్తారా వీళ్ళు, కూర్క మేఘాలయనా, అరక్క కేరళన, ఉత్తరాఖండ, ఎక్కడ ఎక్కడ ఎక్కడ కనిపిస్తారు మనకి మన సెలబ్రిటీస్. మరి ఇందులో విశేషం ఏంటంటే వీరు లోకల్ గా తిరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు మీ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరో ఒకళ్ళు కనిపించే అవకాశం అయితే ఉంది ఇండియాలో.

మరి సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. తెలుగు సెలబ్రిటీస్ అయినా హిందీ సెలబ్రిటీస్ అయినా సెలబ్రిటీస్ సెలబ్రిటీసే. అయితే నేను ఒక పాట వేస్తాను. ఈ పాట ఇన్ఫ్యాక్ట్ నేను బ్యాక్ టు బ్యాక్ వినిపిద్దాం అనుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ టు నో ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇది ఏ సినిమా. ఇది తెలుగులో వినిపిస్తున్నాను ఈ పాటలు, హిందీలో ఈ సినిమా.

0: కాదండి, ఇది హిందీలో ఏం పాట అంటారు మీకు గుర్తుకొస్తోందా? తెలుగులో వినిపించాను, ఇది హిందీ మూవీ డబ్డ్ ఇన్ తెలుగు. ఇది వచ్చేసి సాజన్. మన మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ మరియు సంజయ్ దత్ ఇందులో నటించారు. ఈ మూవీ నుంచి నేను ఈ పాట మీకు వినిపించాను. అండ్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ అవర్ గిరి గారు. గిరి గారు రిక్వెస్ట్ అడిగిన పాట అండి. మన సెగ్మెంట్ లో వినిపించడం జరిగింది. ఏంటి సెగ్మెంట్? ఇప్పుడు మాధురి దీక్షిత్ గారి హ్యాపీ బర్త్డే. ఇవాళ మాధురి దీక్షిత్ గారి హ్యాపీ బర్త్డే అంటే మరి మాధురి దీక్షిత్ గారి సాంగ్స్ చాలా చాలా ఉంటాయి కదా. మీ అందరికి బోల్డ్ అని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయని నాకు తెలుసు. సో డూ కాల్ అస్, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్తే అది వినిపిస్తాను. నేను కొన్ని లైన్అప్ చేశాను, అవి డెఫినెట్ గా వినిపిస్తాను. అయితే మనందరి తరఫున మాధురి దీక్షిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాధురి దీక్షిత్ గారు అంటే ఎవరెవరికి ఇష్టం లేదు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆవిడని ఈ రోజుకి కూడా, ఆవిడ గ్రేస్, ద వే షీ డస్ స్టెప్స్ కానీ ఏదైనా వాటి కోసం మరీ మరీ చూస్తారు ఎన్నో రియాలిటీ షోస్ కూడా. సో మాధురి దీక్షిత్ గారు, అసలు ఆవిడ కొన్ని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా ఇన్స్టాలో? దట్ ఈస్ ద లవ్ షీ హ్యాస్. అది
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. vallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
12: You're listening to Radio Surabhi 107.9 FM.

0: గీతా గోవిందన్ నుంచి కూడా ఈ పాట వినేశాం. కాబట్టి వాట్ నెక్స్ట్ అంటారా, నేను ఒక చిన్న బెట్ వినిపిద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద తెలుగు మూవీస్. అయితే ఎందుకు వినిపిస్తున్నాను అనే విషయం కూడా చెప్పాలి కాబట్టి ముందుగా చెప్పేస్తాను. మనకి ఇప్పుడు ఈ బెట్ విని మీరు గుర్తుపట్టాలన్నమాట నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరు ఆ వ్యక్తి అంటే మీరు వింటున్న ఈ క్లిప్పింగ్ లో ఆ వ్యక్తి స్పైడర్ మ్యాన్ అవతారంలో ఉన్నారు. స్పైడర్ మ్యానా, సూపర్ మ్యానా, హీ మ్యానా, హనుమానా అంటే మనకు తెలీదు. నేను అడిగేది ఆ వేషధారణలో ఉన్న ఆర్టిస్ట్ ఎవరు, సినిమా పేరేంటి, బేసిక్ గా సినిమా హీరో ఎవరు అని. ఎందుకంటే ఇవాళ సినిమా హీరో బర్త్డే కూడా. సో లెట్ us find who is it, who is this Spider-Man, ante artist behind this Spider-Man costume, ante endukante ane pedda Spider-Man role play cheyaledu indulo ee chinna bit lo meeku vinipistaru vinandi.
1: Spider-Man.
2: మరి మా ఊరెందుకు వచ్చావరాడుతున్నావు?
1: నువ్వు గొప్ప, నేను గొప్ప, తెలుసుకుందామని వచ్చాను.
2: ఏంటో తెలుసుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే.
1: ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టి నాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి?
2: నేను తప్ప, కానీ మా వంశంలో
1: వంశం పేరు తడు వంగ తీసుకొస్తాను. ఎత్తమని పెద్ద అంటే కొరం లేదా నీకు?
2: ఉందిబ్బా, కానీ మేమెందుకంటే పెద్దవాళ్ళని మన తాత గారు.
1: ఇంకోసారి తాత పేరుతామంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒక్కసారి వెనక్కి తిరుగు.
0: కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి.
3: హాయ్, నా పేరు రమ్య అండి. సో హీరో వచ్చేసి రామ్ పుల్సింగ్.
0: పర్ఫెక్ట్ అండి. సినిమా పేరు కూడా చెప్పగలరా? ఓకే, మీరు సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాక ఇంకేముందండి? హీరో హీరోయిన్ పేరు చెప్పేశారు. ఇంకా మన ఆడియన్స్
3: మూవీ చేయాలి అనుకుంటున్నారా? మూవీ కూడా అయితే నాకు ఐడియా లేదు, బట్ హీరో అయితే.
0: థ్యాంక్ యూ, అక్కడ వరకు కరెక్ట్ సమాధానం చెప్పేశారు. నేను ఫస్ట్ హీరో ఎవరు, ఆయన బర్త్డే ఇవాళ అని పెట్టాను కాబట్టి కరెక్ట్ సమాధానం చెప్పేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందంటే, లేకపోతే నేను ఈ సినిమా నుంచి పాట వినిపిద్దామని నేను సిద్ధమయ్యాను అన్నమాట. చెప్పండి, ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందా మీకు? వచ్చేసింది కదా మీకు ఆన్సర్, మీరే చెప్పేశారు రైట్ ఆన్సర్. రెడీ మూవీ నుంచి ఆ క్లిప్పింగ్. ష్యూర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద
3: కాల్,
0: థ్యాంక్స్ నాకు ఆ చాయిస్ ఇచ్చినందుకు. అదండి మన లిజనర్స్ ఇట్టే పట్టేశారు. ఇవాళ హీరో రామ్ పోతినేని గారి జన్మదినం. సో ఆబ్వియస్లీ మన రేడియో సురభి తరఫున, లిజనర్స్ తరఫున, అభిమానుల తరఫున ఆయన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటాం. అండ్ మన ఫిల్మీ ఫ్రైడే సెగ్మెంట్ లో ఆయన బర్త్డేని ఆయన మూవీ సాంగ్స్ తోటి, ఆయన మూవీ క్లిప్పింగ్స్ తోటి, ఆయన డైలాగ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటాం. సో మీరేం చేయాలి, మీ ఫేవరెట్ సాంగ్స్ ఆయన నటించిన సినిమా నుంచి, మీకు ఆయన నటించిన మూవీలో పలానా సీన్ ఉంచండి, ఫుల్ ఆన్ కామెడీ, భలే బాగుంది, ఎందుకంటే ఆయన ఎక్కువగా కామెడీవే ఎక్కువగా పండించారు అని నేను అనుకుంటాను అందుకని. సో అలాంటిది ఏదన్నా ఉంటే మీ స్పెషల్ రిక్వెస్ట్ అండ్ రికమెండేషన్ టు షేర్ విత్ us. అయితే రెడీ చిత్రం నుంచి నేను ఈ పాట వినిపిస్తాను. ఇందాక ఆ మూవీలో స్పైడర్ మ్యాన్ అవతారంలో ఉన్నది రామ్ పోతినేని గారే.

సో పాట కూడా వినేసాం రెడీ మూవీ నుంచి. అయితే రామ్ చరణ్ సారీ రామ్ పోతినేని గారికి మనం ఎలా విషెస్ చెప్పాలి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఆయన నటించిన మూవీస్ అన్ని టైటిల్స్ ని పేర్చి నేను ఒక విష్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. హోప్ యూ విల్ లైక్ దిస్. సో ఇస్మార్ట్ గా థింక్ చేస్తూ, వారియర్ లా ఫైట్ చేస్తూ, స్కంద రేంజ్ సక్సెస్ తో దూసుకుపోవాలి రామ్. రామ్ పోతినేని గారు ఇలా విషెస్ ని అందుకోండి. అయితే ఇలాంటి విషెస్ వింటున్న లిజనర్స్ ఎవరన్నా ఇలా మూవీ టైటిల్స్ ని కానీ ఆయన సాంగ్స్ లోంచి లేదా ఆయన ఫేమస్ డైలాగ్స్ లోంచి కలిపి, కనీసం ఒక 2-3 మూవీస్ ని కలిపి ఒక లైన్ లో ఏదైనా చెప్పగలిగితే దిస్ ఇస్ ద టైమ్. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సో ఇప్పుడు మీరు సరదాగా ట్రై చేయండి ఒక 2 వాక్యాలు మీ కవి ఏమంటావు కవి హృదయానికి పదును పెట్టి ఒక 2-3 సినిమా టైటిల్స్ తో ఆయనకి బర్త్డే విషెస్ ని మీరే మాల కట్టి మాకు వినిపించండి అదనమాట. సరే మరి కార్యక్రమం అయితే కంటిన్యూ చేద్దాము. మరి మిగతా విషయాలు కూడా మరి చుట్టుపక్కల విశేషాలు సంగతులు చాలా మాట్లాడుతూ ఉంటాం కదా, మరి ఏం తెలుసుకోవాలి? మైత్రీస్ రెస్టారెంట్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుసైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మైత్రీస్ ఇండియన్ కుసైన్ ని మీరు విజిట్ చేసేయండి. ఆల్రెడీ వీకెండ్ కి వచ్చేసాము, ఫ్రైడే సాటర్డే సండే మీకు మంచి అవకాశం. నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట.

0: అదండి.
1: నెక్స్ట్ మరి ఈ 17th కీప్ యాట్ స్ప్రింగ్ ఫెస్ట్ హ్యాపెనింగ్ దిస్ సండే మే 17th అట్ ద బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ లొకేషన్ లో 4 PM నుంచి ఆల్ ద వే టిల్ 10 PM వరకు. అండ్ అక్కడ ఏమి ఉంది అంటే ఎగ్జైటింగ్ రాఫిల్ ప్రైజెస్ ఉన్నాయి దట్ యూ కుడ్ విన్, సూపర్ ఫన్ ఫర్ కిడ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, స్టన్నింగ్ 360 degrees ఫోటో బూత్, డెలీషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్ ఉండనే ఉన్నాయి. అండ్ ఎం లైవ్ బ్యాండ్ దే ఆర్ బ్రింగింగ్ యూ స్టేజ్ అలైవ్ అండర్ ద స్ప్రింగ్ నైట్ లైట్స్. అదన్నమాట స్పెషాలిటీ. ఎం లైవ్ బ్రాండ్ వీరి మ్యూజికల్ కాన్సర్ట్ కూడా జరగబోతోంది. సో యు ఆల్ ఆర్ ఇన్వైటెడ్, యూ కెన్ కమ్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ దిస్ మ్యాజికల్ స్ప్రింగ్ ఈవినింగ్. ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. ఈ సండే రోజున మనకి టీప్యాడ్ తరఫున లక్ష్మీ పోరెడ్డి గారు వచ్చి ఆన్ ఎయిర్ కూడా మనకి మరిన్ని వివరాలు మనకి షేర్ చేయడం జరిగింది. సో ఇది ఆ ఈవెంట్ ఎప్పుడు అంటే ఎల్లుండండి, ఇవాళ ఫ్రైడే కదా, రేపు సాటర్డే, అండ్ ఎల్లుండి సండే రోజు మే 17th ఈవినింగ్ 4 PM ఆన్వర్డ్స్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. సో డూ విజిట్ గ్రాండ్స్కేప్ ఏరియాలో ఇది జరుగుతోంది. అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్ 4 PM నుంచి ఆల్ ద వే టిల్ 10 PM వరకు ఉంది. ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి, రాఫల్స్ ఉన్నాయి, కిడ్స్ కి యాక్టివిటీస్ ఉన్నాయి, షాపింగ్, ఫుడ్, ఫన్ ఉండనే ఉంది. ప్లస్ బ్రాండ్ వారి ఎం లైవ్ బ్యాండ్ వారి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా నిర్వహించబడుతోంది. వీఆర్ హెడింగ్ ఇన్ టు స్మాల్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక లెట్స్ కంటిన్యూ విత్ అవర్ సెగ్మెంట్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: తెలిసిందంటే ఇప్పుడు తెలిసింది.
1: ఎక్స్పర్ట్స్ ని నమ్ముకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లా ఆఫీసర్స్ ఆఫ్ జనేత, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, అలాగే ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ సండే అంటూ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. నా పేరు అంజనా. అయితే మనం ఇప్పుడు రామ్ పోతనేని గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేయాలంటే, సరదాగా మీరు కూడా ఒక లైన్ ఏదన్నా ఆయన గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ ద టైమ్. ఆయన మూవీస్ కి సంబంధించి అన్ని మూవీస్ ని కంపైల్ చేసి, అంటే అట్లీస్ట్ 2-3 మూవీస్ ఇన్ 1 సెంటెన్స్ మీరు చేయగలిగితే బాగుంటుంది అని నేను అడుగుతున్నాను. నా ప్రయత్నంగా మరొక లైన్ వదులుతాను. హియర్ ఇట్ కమ్స్. ఆయన మూవీస్ అలా అయితేనే కదా మనకి బాగా మర్చిపోకుండా ఉంటే. ఇప్పుడు నేను ఆడే సెగ్మెంట్ అంతా ఫస్ట్ క్లిప్పింగ్స్ వినిపించబోతున్నాను, సో ఈజీ అయిపోతుంది మీకు ఏ మూవీ ఏంటి అని. సో వన్ మోర్ లైన్, దేవదాస్ లో చార్మింగ్ గా, రెడీలో ఎనర్జెటిక్ గా, ఇస్మార్ట్ శంకర్ లో మాస్ ఇమేజ్ లాగా, లైఫ్ లో డబుల్ బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టాలి రామ్ పోతినేని గారు విత్ lots of best wishes, wishing you happy birthday. Adanavad. So mi nachutray anukuntunnanu sentences inkoncham baaga undachu, better cheyachu ante idigo meere call chesi cheppandi. Sare, next nenu em chestanu, idi insta lo trending lo meeru chusinattuga anipistundi ee dialogue, single short dialogue, tondarga vinandi, tondarga catch cheyalanamata. Nenu after this ee movie gurinchi cheptanu and mimmalni ee movie enti, e మూవీ టైటిల్ ఏంటి అని అడుగుతున్నాను. మా ఇంటి గోస్ట్ నువ్వేనమాట?
1: గోస్ట్? అమ్మా అది గోస్ట్ కాదు, గెస్ట్. అమ్మకేం రాదు, గోస్ట్ అంటే దెయ్యం రామా. అయితే కరెక్ట్ గానే చెప్పాను.
0: అదండి, ఎంత క్లారిటీతో కరెక్ట్ గా చెప్పాను అన్నారు ఈవిడ. చాలా చక్కగా ఉంది యాక్చువల్లీ ఈ డైలాగ్స్, సూపర్ హిట్ అయ్యాయి. అయితే రామ్ పోతనేని గారి మూవీస్ కూడా ఎలా ఉంటాయంటే, ఆయన కాన్సెప్ట్ వైజ్ ఆయనకి ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది. చాలా సార్ కాన్సెప్ట్ ఇట్ కుడ్ బి, అంటే నేను శైలజ మూవీ అవ్వచ్చు, లేదా మొదటి నుంచి ఆయన ఎంచుకున్నది రెడీ మూవీ అవ్వచ్చు, ఏదైనా సరే ద వే హీ సెలెక్ట్స్ స్క్రిప్ట్స్ అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇస్మార్ట్ శంకర్ కూడా ఆయన ఐ థింక్ హీ డిడ్ ఇట్ విత్ దట్ ఇంటెన్షన్, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. సరే, ఈ మూవీ పరంగా మాట్లాడాలి అంటే, అమ్మ కూతుళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు, తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు ఎలా అయినా సరే మంచి ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంది. లైఫ్ లో ఇలాంటి రిలేషన్స్ లో ఫ్రెండ్షిప్ చాలా అవసరం ఉంటుంది డిఫాల్ట్. అత్త కోడళ్ళు ఫ్రెండ్స్ అవుతారా? అవుతారండి, చాలా సాధారణ. ఏదో టీవీలు, సినిమాలు, సీరియల్స్ చెడగొడతాయి, కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ దే ఆర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ ఈచ్ అదర్. అత్త కోడలు ఎంత లేదన్నా కదా. సో అది ఉంటుంది. అయితే మామ అల్లుళ్ళు ఫ్రెండ్స్ అవ్వగలుగుతారా? ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? ఐ డోంట్ నో. ఆ కాన్సెప్ట్ తోటి వచ్చిన మూవీ అన్నమాట ఇది. అఫ్ కోర్స్ ఇంకా హీరో హీరోయిన్ కి పెళ్లి అవ్వలేదు, అందుకని ఫ్రెండ్లీగా ఉంటాను అన్నాడు తండ్రి. ఇంత చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి ప్రేమిస్తున్నది తన కూతుర్ని అని. మరేం చేస్తాడు, ఫ్రెండ్ గా ఉంటానని కమిట్ అయిపోయాడు కదా ఫాదర్. మరి అదనమాట, అంత యునిక్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు రామ్ పోతనేని గారు. సో ఆయన మూవీ నుంచి క్లిప్పింగ్ వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి.
2: అన్ని మంచి ఫోటోలు ఉండగా ఇదికి మళ్ళీ ఫోటో పెట్టిందండి. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా, ఇంకా యాక్సెప్ట్ చేయదేంటి?
3: యాక్సెప్ట్ చెయ్యదు. రిప్లై ఇవ్వదు.
2: ప్రొఫైల్ పిక్ లో బాగున్నా
3: ఇప్పుడే కదా బాగాలేదన్నా, అబద్ధం చెప్పాను సిగ్గులేదా?
2: అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పడతారో తెలియదు, కానీ అబద్ధాలు చెప్తే మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు. ఇప్పుడు చూడండి, థ్యాంక్ యూ అని లోరిట్ స్మైల్స్ వస్తాయి.
0: అదండి, ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పినట్టు చెప్పారు హీరో గారు. మరి ఎంతమందికి నచ్చిందో ఆ కాన్సెప్ట్ నాకు తెలీదు. మీ ఎవరికన్నా ఇది సినిమా ఏంటి, సినిమా పేరేంటి తెలిస్తే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ది స్టూడియో నెంబర్. అయితే నాకు ఈ సినిమాలోంచి పాట వినిపిద్దాం అనిపించింది, అండ్ ఎంత క్లియర్ గా అంటే మీరిద్దరు వాయిస్ కూడా వినిపిస్తుంది. మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి పాట పాడుతున్నారు విత్

0: ఓన్ వాయిస్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
2: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
2: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే

0: తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్ ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా డెడ్ ఎండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: నీ గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం, ఏ అమ్మాయైనా
1: ఇది బాగుంది. అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఎంతకి రావద్దు? పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు. అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు ఫ్రెండ్.

0: పెట్టు, నువ్వే వెళ్లి వాళ్ళని కొట్టు, రియాక్షన్ ఉంటాది చూడు, ఉండడు నిన్ను మించినోడు.
1: ఎంత తీసుకుంటారు?
0: ఏమోరా నాకు తెలీదు, ఫస్ట్ టైం.
1: ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండా ఉండడానికి మీరు ఎంత తీసుకుంటారు?
0: అర్థమైంది.

0: కూడా దుకాలనే ఉంది.
1: చేయలేని ఐడియా మంది
0: దిక్కుమాలిన ఐడియాలు వినలాకే దూకి చావాలనుంది.
2: నాదే నాదే అసలు ఇదంతా కాదు. ముందునే అన్ను లవ్ చేస్తున్న విషయం తనకు తెలియాలి.
3: అదండి పాపం ఏంటో, ఇద్దరు కష్టపడి మరీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు మామ అల్లుళ్ళు. ఏంటా మూవీ? హలో గురు, ప్రేమ కోసమే చిత్రం నుంచి నేను మిమ్మల్ని అడిగిన ఆ ప్రశ్న అన్నమాట. సో ఈ మూవీ చూసుండకపోతే మీరు చూడండి. అఫ్కోర్స్ రామ్ పోతనేని గారు మూవీస్ చూడకపోయే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా కాన్సెప్ట్స్ చాలా ఇష్టపడతారు ఎంతో మంది. ఖచ్చితంగా ఈ మూవీ చూసే ఉంటారు ఐ నో, బట్ డెఫినెట్ గా ఒకవేళ చూడాలి అని అనిపిస్తే చూడొచ్చు. మరొకసారి వీకెండ్ వస్తోంది కాబట్టి చక్కగా ఇలాంటివి చూసినప్పుడు ఒకసారిగా అర్థమైపోయి అలా ఉంటే ఓకే, కానీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో డిఫరెంట్ మూడ్ తో ఇలాంటి సినిమాలు చూస్తామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే నెక్స్ట్ సాంగ్ వేస్తాను, బట్ అఫ్కోర్స్ రామ్ పోతినేని గారి మూవీ నుంచే ఈ పాట కూడా వినిపించబోతున్నాను. అయితే నేను ఇందాక మన ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మోడీ గారు ఇచ్చిన పిలుపుతోటి మన సెలబ్రిటీస్ ఎంతవరకు ఏకీభవిస్తూ మనకి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు అని నేను ఐ వాంట్ టు వెయిట్ అండ్ వాచ్. యాక్చువల్లీ రియల్లీ ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ తెలుసుకోవాలని ఉంది ఎంతమంది దే

కెన్ యాక్చువల్లీ ఫాలో దిస్. సెలబ్రిటీస్ అన్నాక ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది, డిఫాల్ట్ వచ్చేస్తుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు నో వాళ్ళు మూవీ పరంగా షూటింగ్స్ పరంగా విదేశాలు ట్రావెల్ చేసి అక్కడ ఉండి ఫోటోలు తీసుకుని పంపిస్తే అదొక పద్ధతి. ఎక్స్క్లూజివ్ గా ఫ్యామిలీ ఔటింగ్ లాగా హాలిడేస్ లో వెకేషన్ లో ట్రిప్స్ లాగా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తారా వెళ్లరా అవుట్ ఆఫ్ ఇండియా, అండ్ విత్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడ వెళ్తారు, డూ దే రియల్లీ వాంట్ టు ప్రమోట్ ఇండియా ఇన్సైడ్, వోకల్ ఫర్ లోకల్ అనేది వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తారు అని ఐ రియల్లీ వాంట్ టు సీ, ఐఎమ్ సో క్యూరియస్. అయితే రెండోది బంగారం అండి. బంగారాన్ని కొనద్దు అని మోడీ గారు ఒక సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి అన్నారు. మరి మన తెలుగు హీరోస్ గోల్డ్ యాడ్స్ ఆపేస్తారా? సామాన్యంగా ఎలా ఉందంటే గోల్డ్ కొనే దాంట్లో పద్ధతిలో రోజు రోజుకి రేట్లు పెరిగినప్పుడు అసలు పట్టించుకోలేదండి. ఒకసారి 100,000 దాటాకైతే నేను అసలు వినటం కానీ న్యూస్ పట్టించుకోవడం కూడా మానేశాను, ఎందుకంటే అవసరమే లేదు. ఫండమెంటల్లీ కొనే ఉద్దేశమే లేనప్పుడు ఐ షుడ్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. పెరిగిపోతుంది పెరిగిపోతుంది అని పెరుగు రిలేటెడ్ బి, నాకేం సంబంధం అన్నట్టుగా ఉన్నాను. నాలాగా ఎంతో మంది ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ హ్యాపీగా కూడా ఉన్నారు, ఇట్స్ ఓకే, మాకు నో రిలేషన్ అన్నట్టుగా. ఆఫ్టర్ 1,00,000 క్రాస్ అయిపోయాక ఎంతో మంది కావాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నట్టు కొంట మొదలు పెట్టారు. అండ్ దానికి తోడు మన సెలబ్రిటీస్ తెలుగు హీరోస్ ప్రత్యేకంగా గోల్డ్ షాప్స్ ని ప్రమోట్ చేశారు, గోల్డ్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు, అండ్ సొంతగా వాళ్ళకి ఒక పెద్ద మాల్ షాప్ కాంప్లెక్స్ ఉంది. సో నౌ ఐఎమ్ సో క్యూరియస్, వాళ్ళ యాడ్స్ ని తగ్గించుకుంటారా లేదా ఆ యాడ్స్ అలాగే కంటిన్యూ అవుతాయా? మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? వాట్ డూ యూ థింక్ అబౌట్ దీస్ థింగ్స్? డూ షేర్ విత్ మీ రైట్ నౌ.

నేను శైలజ మూవీ నుంచి ఈ పాట అనమాట. ఇందులో రామ్ పోతినేని గారు మరియు కీర్తి సురేష్ నటించారు. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ న్యూ కాన్సెప్ట్ తో ఈ మూవీ వచ్చింది అండ్ అందరికి పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ మూవీ. దీని పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది, అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ పీపుల్ లైక్ ఇట్, పీపుల్ లవ్ ఇట్. అదండి. సరే, మరి మరొక క్లిప్పింగ్ వినిపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఈ మూవీకి సంబంధించి ఏంటి అంటే గనక, రామ్ పోతినేని గారు సర్ప్రైజింగ్లీ ఇద్దరిద్దరు హీరోయిన్స్ తో ఉన్న మూవీస్ 3-4 చేశారేమో అనుకుంటాను. అది ఒక్కానొక టైంలో ఒకే ఇయర్ లో కూడా వచ్చినట్టున్నాయి చాలా. అంటే ఇద్దరు హీరోయిన్స్ ఈయన ఉండటం, అంటే అఫ్ కోర్స్ నాట్ లైక్ ప్యారలల్లీ ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అలా కాదు, అక్కడ కూడా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. కాన్సెప్ట్ వైజ్ స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్స్ అవసరము అన్నట్టుగా చేశారనమాట. అలాంటి మూవీస్ ఈయన చాలా చేశారు కాబట్టి వన్ ఆఫ్ దోస్ మూవీస్ నుంచి నేను క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. అలాంటి చాలా మూవీస్ అని నేనే చెప్తాను. ప్లస్ హీరోయిన్స్ కి ఆబ్వియస్లీ వాయిస్ కానీ అది వేరే వాళ్ళు ఇస్తారు కాబట్టి హీరోయిన్ ఎవరు అని తెలుసుకునే అవకాశం కూడా లేదు. సో నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, ఆ క్లిప్పింగ్ లో ఎవరెవరు వాయిస్ ఉంటుంది మీరు గుర్తుపట్టండి. అఫ్ కోర్స్ హీరో రామ్ పోతినేని గారు ఉంటారు, అయితే హీరోయిన్ వచ్చేసి హన్సిక గారు. నేను వినిపిస్తున్న ఈ పర్టికులర్ క్లిప్పింగ్ లో హీరోయిన్ హన్సిక గారి వాయిస్ మీకు వినిపిస్తుంది. అయితే ఈ క్లిప్పింగ్ గురించి చెప్పాలి అంటే ఒక చిన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఇద్దరు హీరోయిన్స్ అన్నాను కదా ఈ సినిమాలో, ఇద్దరు హీరోయిన్స్. అయితే హీరోయిన్ తండ్రి రామ్ పోతినేని గారికి తన కూతునిచ్చి వివాహం చేద్దాం అనుకుంటారు. ఆ రామ్ పోతినేని గారి ఫ్యామిలీకి, ముదినకి, అన్నకి ఇంటెడు సామాను బహుమతిగా ఇస్తారు, బోలెడంత రెస్పెక్ట్ ఇస్తారు. అసలు ఆ వదిన గారు అయితే పండగ, ఆహా నాకు కదా ఇలాంటి అదృష్టం వచ్చింది అని. ట్విస్ట్ ఏంటంటే హీరో ప్రేమించిన అమ్మాయి వేరే అమ్మాయి అదనమాట. అయితే ఈ సన్నివేశంలో ఫుల్ కన్ఫ్యూజన్. ఎవరికి క్లారిటీ ఉంది? హీరో హీరోయిన్ కి క్లారిటీ ఉంది. మరి ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు? వాళ్ళ వదిన గారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లిప్పింగ్ విని ఎంజాయ్ చేయండి.

0: ఇందాక మనల్ని చేసి చేసిన వాళ్ళ తాలూకేమో
1: అంతకంటే డేంజరస్. వదిన వదిన అమ్మాయి
2: నువ్వేం చెప్పల్లా, మా నెల్లూరులో ఇటెల్లా దానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా.
0: మరిది గారు ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అసలు నా నోట చూడబడ్డట్టుండాలి. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి గారు బొమ్మలాగుంది.
2: అది
1: అయ్యో నీకు చేల్చేవా. మా ఉన్న సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తన ఎవరి మీద ఓకే చెప్పాయి. నాకు కాదు ఆవిడకి.
0: బాగుండారా?
2: మరి ఇవన్నీ మీ నాయన ఇచ్చిండాడు. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లలు అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పడతా ఉన్నాడుగా. ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఎందుకంటు గారు ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేంది? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లలు ఇంటి ఆకు తోలకపోకపోతే రేపొద్దున వాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మి. ఎందంట సొంతండా ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి గారు దండం పెట్టు.
3: ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి.
0: అమ్మి కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు వంట నడిసత్తా ఉంటే కోటి రూపాయల నోట్ల ఖర్చులు నడిసొస్తున్నట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎన్ని సామాను, సోఫా, ఎన్ని మీ నాయన ఇచ్చిండాడు. మొదటిసారి మా ఇంట్లో గడుగు పెట్టుంటే స్పీకర్ తీసుకొస్తానండు.
3: ఏం జరుగుతుంది
1: మౌదనాలది నెల్లూరు గూడూరు దగ్గర మైకా మినిస్టర్ వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మౌదన్ బ్రెయిన్ లో అప్రచితాలు చల్తా ఉంటది. సో అప్పుడు ఏమన్నా నువ్వు పట్టించుకోకే సరేనా?
2: అమ్మే ఇదిగో స్వీట్.

0: అదేందమ్మే కాకితకు పోయిన తింటే తిన్నా ఒళ్ళల్లో అయితే పలికెడు పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను.
1: ఇంటి దగ్గర నేను పలికెడు తినే వచ్చానండి.
0: సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు ఎండి పళ్ళాలు ఎన్నో పంపి నడుతుంది కదా.
1: అవని నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు.
2: నువ్వు మస్క అయితే ఇది మస్కియా.
0: పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే.
3: అదండి క్యారెక్టర్ ఇస్తే చాలు. సూపర్ ఇన్వాల్వ్మెంట్ తో చేసే ఆర్టిస్టులు అంటే ఇలా ఉంటారా? ఆర్టిస్ట్ కాదు, యాక్చువల్లీ సీన్ కి పరంగా, సీన్ అవసరానికి పరంగా అమ్మాయి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటే నాకైతే భలే నవ్వొచ్చేసింది. నాకు బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఝాన్సీ గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆవిడ టైమింగ్, డైలాగ్ డెలివరీ, కొన్ని కొన్ని సినిమాలు అయితే సూపర్ అసలు. సరే, ఇది ఏ మూవీ నుంచి అని నేను అడగాలనుకుంటున్నాను. మీరు కనుక క్లిప్పింగ్ శ్రద్ధగా వినుంటే సినిమా పేరు అందులోనే ఉందండి. క్లిప్పింగ్ లో వచ్చేసింది కూడా. హీరో హీరోయిన్ కి టైటిల్ ఇచ్చేయచ్చు అంటూ మనకి పక్క నుంచి సునీల్ గారు చెప్పిన డైలాగ్ లో సినిమా టైటిల్ ఉంది. సరే, మరింత హెల్ప్ చేస్తూ ఈ మూవీ నుంచి పాట వినిపిస్తాను, వినండి. ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ఇది ఏ సినిమా నుంచి పాట తెలిస్తే, పాట వింటే చాలా ఈజీగా చెప్పేస్తారు, సినిమా పేరు తెలిసిపోతుంది.

చెప్పడం అనేసి సినిమా పేరు మస్కా. మస్కా మూవీ నుంచి నేను మీకు వినిపించిన ఆ క్లిప్పింగ్ అండ్ ఈ సాంగ్ కూడా. ఆఫ్ కోర్స్ కొన్ని కష్టంగా ఉంటాయండి, అన్ని ఈజీగా ఇచ్చేస్తామేంటి మరి, బట్ సరదాగా మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ సెగ్మెంట్. రామ్ పోతినేని గారికి బర్త్డే విషెస్ చెప్పాలన్నా, ఆయన మూవీస్ టైటిల్స్ ఉపయోగించి ఏదన్నా ఒక లైన్ చెప్పాలన్నా, దిస్ ఇస్ ద టైమ్, 9726619666 స్టూడియో నెంబర్. సరే, ఇదే మూవీ నుంచి మరొక పాట వినిపిస్తూ లెట్స్ గెట్ ఇంటు కమర్షియల్ బ్రేక్.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
7: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
9: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM నాన్ స్టాప్ ఫిల్మీ టాక్, అండ్ ఎవ్రీ సండే ఈవినింగ్ 4 PM to 7 PM సూపర్ సండే. అయితే ఇవాళ మనము రామ్ పోతినాన్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అలాగే మాధురి దీక్షిత్ గారి బర్త్డే. ఎస్, ఇవాళ మాధురి దీక్షిత్ గారి బర్త్డే అని నా దగ్గర రెండు రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. అది వినిపించడానికి ముందు యథావిధిగా ఎంతమంది గుర్తుపడతారు ఈ పాట అని అనుకుంటున్నాను. సో ఈ పాట వినండి. ప్రాపర్ హిందీ మూవీ నుంచే వినిపిస్తున్నాను, మాధురి దీక్షిత్ గారు నటించిన మూవీ నుంచి. ఈ మూవీ నుంచి ఈ పాట తెలిస్తే కాల్ చేసేయండి.

0: యాక్చువల్లీ ఇది వచ్చేసి హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం నుంచి. థ్యాంక్స్ ఫర్ ద రిక్వెస్ట్ సాంగ్. సంగీత గారు నన్ను యాక్చువల్లీ హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం నుంచి ఒక పాట వినిపించమన్నారు. నేను ఈ పాట వినిపించాను. ఐ థాట్ చాలా తక్కువ మంది గుర్తుంటుంది ఈ సాంగ్, ఎంతమంది గుర్తుందో లేదో అనుకున్నాను. అనుకున్నట్టేనండి, ఇట్ వాజ్ ఎ రియల్ ఛాలెంజ్. యూనో నాకు అస్సలు కాల్స్ రాలేదు ఈ పాటని రికగ్నైజ్ చేస్తూ. అదనమాట. దట్స్ ఓకే, దట్స్ ఓకే. పోల్నంత అవకాశం ఉంది, మరొక క్లిప్పింగ్ వినిపించే సమయం కూడా ఉంది మనకి. సో మంచి పాటల్ని కంటిన్యూ చేస్తూ మన సెగ్మెంట్ ని కంటిన్యూ చేద్దాం. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఏమేమి అనుకుంటున్నారు మన సెలబ్రిటీస్, ఎస్పెషలీ మన సౌత్ లో తెలుగు సెలబ్రిటీస్ ప్రత్యేకంగా అంత చక్కగా ఇన్వాల్వ్ అయి ఉండి మన సోషల్ మీడియా ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ల ప్రేక్షకులకి వాళ్ల అభిమానులకి అత్యంత చెరువులో ఉంటూ మంచి పనులు ఎన్నో చేస్తూ, దే వాంట్ టు ప్రమోట్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, అంటే మంచిని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది వాటి చేతిలో ఉన్నంత వరకు చేస్తూ ఉంటారు. సో నౌ దాట్ ఓకే, నా కాలర్ వస్తున్నారు, నేను వారిని ఆనర్ తీసుకుని వారి నుంచి కూడా మరింత సమాచారం తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. హలో అండి. హలో, హ్యాపీ ఫ్రైడే మీకు.
1: హ్యాపీ ఫ్రైడే. ఆ సాంగ్ హమ్ ఆప్కే హై కౌన్ మూవీ లో అండి.
0: పర్ఫెక్ట్ అసలు. కానీ చిన్న ఒక ల్యాప్
1: నేను సాంగ్ ఎంజాయ్ చేద్దాము అని వెయిట్ చేశాను అనమాట.
0: ఓకే, కూల్, ఎంజాయ్ చేస్తారా? చాలా పెద్ద పాట అండి, పూర్తిగా వినిపిద్దాం అనుకున్నాను. బట్ నాన్ హిందీ లవర్స్ కి కొంచెం ఎక్స్టెండ్ అయిపోతుందేమో అని భయపడ్డాను.
1: సాంగ్ ఎంజాయ్ చేసి తర్వాత చెప్పచ్చు అనుకున్నాను. ఎవరో చెప్తారులే, చాలా ఫేమస్ కదా అది అని అనుకున్నాను, కానీ ఎవరు చెప్పలేదనేసరికి.
0: యాక్చువల్లీ హమ్ ఆప్కే హై కౌన్ లో మిగతా పాటలు చాలా ఫేమస్. నేను చాలా సార్లు మన షోస్ లో వినిపించడం జరిగింది. ఇది కొంచెము తక్కువ విన్నారేమో అనే అభిప్రాయంలో ఉన్నాను నేను అంతే.
1: ఇది సల్మాన్ కోసం వెయిట్ చేస్తూ రెడీ అవుతూ పాడే పాట
0: కదా. కూల్,
1: ఇది నాకు లోచలి సాంగ్ ఇస్తారా?
0: ఓకే, తప్పకుండా.
1: థ్యాంక్స్ అండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. ఎంజాయ్ యువర్ ఫ్రైడే.
1: థ్యాంక్ యూ.
0: అదండి, సో మన లిజినెస్ రిక్వెస్ట్ ఉంది కాబట్టి నేను దాన్ని కూడా లైన్అప్ చేస్తాను. ఇలాగో మధ్యలో తెలుగు పాట కూడా వినిపిస్తానండి. మళ్ళీ ఎవరన్నా అయ్యో వేఆర్ మిస్సింగ్ అవర్ తెలుగు సాంగ్స్ అని మీరు ఫీల్ అవ్వకుండా అనమాట, మీకు క్షణం కూడా గ్యాప్ ఇవ్వను. అదన్నమాట. సరే, మరి తెలుగు సెలబ్రిటీస్ ఎంత వరకు మన సపోర్ట్ చేసి చూపిస్తారు అని నేను చూడాలనుంది. గోల్డ్ పర్చేసెస్ అవ్వచ్చు, విదేశీ ట్రావెల్ అవ్వచ్చు, అండ్ వారి ఫ్యూయల్ ఎక్కడ వృధాగా స్పెండ్ చేయకుండా ఎలా దాన్ని వాళ్ళు సేవ్ చేయగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు ముందుకొచ్చి మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఈ టైంలో కనిపిస్తారు. ఎందుకంటే కోవిడ్ టైంలో, వర్క్ ఫ్రం హోమ్ టైంలో ఎంతో మంది ముందుకొచ్చి చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు. సో నౌ ఇస్ ద టైమ్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. మీరు కూడానా? మీరేమనుకుంటున్నారు? మీరు ఈ విషయంగా ఏదో ఒకటి మాట్లాడాలి అంటే తప్పకుండా మాట్లాడచ్చు. లేదా ప్రాపర్ సాలిడ్ అండి, మా హీరో అయితే ఖచ్చితంగా ఇలా చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్టెడ్ అంటారా? నాకు తెలియని విషయం ఏదైనా తప్పకుండా నాకు చెప్పండి.

అదండి మంచి తెలుగు పాట ఊపున్న మాస్ మహారాజా సాంగ్ వినిపించేశాను. నాకు ఎందుకో మాధురి దీక్షిత్ గారి రిక్వెస్ట్ సాంగ్స్ చాలా వచ్చేసాయి. ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఏది వినిపించాలి ఎట్లా అనేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నానన్నమాట. బ్యాక్ టు బ్యాక్ మాధురి దీక్షిత్ గారి పాటలు, ఒకటి ఆల్రెడీ హమ్ ఆప్ కే హై కౌన్ మూవీ నుంచి వినేశాం కాబట్టి మరొకటి కూడా ఉంది, ఐఎమ్ వెయిటింగ్. బట్ హమ్ ఆప్ కే హై కౌన్ నుంచే ఈ పాట కూడా వినిపించేస్తామని అనుకుంటున్నాను. ఇది వినిపించడానికి ముందు మరి రామ్ పోతినేని గారి బర్త్డే సెగ్మెంట్ లో చేసుకుంటున్నాం కాబట్టి మరొక క్లిప్పింగ్ ఫ్రమ్ హిజ్ మూవీ, అది కూడా వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఏమంటారు? ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్. తప్పకుండా మీరు ఈ క్లిప్పింగ్ విని గుర్తుపడతారని అనుకుంటున్నానమాట. సో ఈసారి ఏం చేస్తానంటే రామ్ పోతినేని గారి మూవీ నుంచి ఈ క్లిప్పింగ్ వినిపిస్తాను. దీని

0: కాబట్టి వాళ్ళని జిమిక్కులు చేసి చేస్తూ ఉంటారు కదా, అలాంటి సన్నివేశం అన్నమాట ఇది. సినిమా పేరేంటో మీరే చెప్పాలి. హియర్ కమ్స్ ఇట్. ఈ సినిమాలో ఆయన రెచ్చగొడుతున్నాడు అన్నమాట.
1: విలన్తో కలిసిన తర్వాత నేను ఒక శక్తిని రా, రేపు సాయంత్రం లోపు నిన్ను పట్టుకొని ముక్కలు ముక్కల కింద నరికి భోజనం టెన్నింట్లో భోజనం పెట్టకపోతే నేను పంచకాళ్ళని ప్రభలే కాదురా.
2: అలా జరగాలంటే ముందు నేను దొరకాలి కదా మామ.
1: దొరక్కడికి పోతావురా
2: మామ. నువ్వు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. మీరు నన్ను పట్టుకోవడం కాని పని, ఆ విషయం మీకు తెలుసు. అదే అభిగడి చూడు, తెలివైనాడు కాబట్టి నేను ఎలాగో దొరకనని తెలిసి నా లవర్ని తీసుకెళ్లాడు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి సచ్చినట్టు నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి. అదే అమ్మాయి మీ దగ్గర ఉంటే నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని కదా, వచ్చేవాడిని కదా కదా.
1: ఐడియా వచ్చిందిరా, పులిని చంపాలంటే లేడీని వేటాడాలరా.
3: అదిగా సార్, వాళ్ళు ఎవరినెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారంట. ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేసామంటే వాడు వెనకాల చచ్చినట్టు ఇక్కడికి వచ్చేస్తాడు సార్.
4: ఇది నా ఐడియా సార్, వాడిని అడగండి కావాలంటే నేను చూసుకుంటా. ఇచ్చిన బిల్డప్ కి తొక్కులు అడుగుంటా ఆ పిల్లని తీసుకుపోవడానికి మేము వచ్చినాం. ఆ పిల్ల
0: అదండి, చూసారా, విలన్స్ ఎంత మంది అయినా సరే బ్రెయిన్ పెట్టి వాళ్ళకి వాళ్ళకి ఫైటింగ్ చేసేసి ఈయన బాగా సింపుల్ గా కామెడీ తోటి ముందుకెళ్లిపోయారు. సినిమా పేరేంటో తెలుసా? యాక్చువల్లీ మీకు హెల్ప్ చేయడానికి, ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి రాశి ఖన్నా అదనమాట. అంతవరకు ఇస్తున్నాను నేను. మరి మాధురి దీక్షిత్ గారి పాట వినిపించేస్తాను,

ఐ థింక్ బదులు ఇంకో పాట వేస్తాను ఉండండి, అది మళ్ళీ నేను మంచి ఆడియో మిక్స్ వేస్తాది.

బ్యూటిఫుల్ సాంగ్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ రిక్వెస్ట్. అసలు యాక్చువల్లీ నాకు ఇవాళ ఎక్కువ మాధురి దీక్షిత్ గారి సాంగ్ రిక్వెస్ట్ లే వచ్చాయి. ఐ రియలీ విష్ ఐ కెన్ ప్లే ఆల్ ఆఫ్ దెమ్. బట్ మనము ఇందాక రాంపోతినేని గారి సెగ్మెంట్ ఒకటి, అంటే ఒక క్లిప్పింగ్ వినిపించాను కాబట్టి ఆ క్లిప్పింగ్ ఏ మూవీలోది అని అడిగాను. నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. సో మీకు హెల్ప్ చేయడానికి ఈ మూవీ నుంచి పాట వినిపిస్తున్నాను. సో ఈ పాట ఏ సినిమాలోది అది ప్రశ్న. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. రెండు ఒకటే బేసిక్ గా, క్లిప్పింగ్ అండ్ ద సాంగ్ ఫ్రమ్ ద సేమ్ మూవీ.

మంచి పాట కదా, ఎంత బాగా అనిపించిందో. ఇది వచ్చేసి శివం, సినిమా పేరు శివం అండి. రామ్ పోతినేని మరియు రాశి ఖన్నా ఇందులో నటించారు. ఆ సినిమా నుంచి నేను దాకా వినిపించిన క్లిప్పింగ్ అండ్ నేను మీకు వినిపించిన పాట కూడా. సరే, మనమైతే చాలా మాట్లాడుకున్నాము, లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అసలు సెలబ్రిటీస్ ఎలా సపోర్ట్ చేసి చూపిస్తారు, హౌ డు దే డూ ప్రమోటింగ్ లోకల్ ప్రోడక్ట్, సపోర్టింగ్ ఇండియన్ టూరిజం, ఎంకరేజింగ్ సెల్ఫ్ రిలయన్స్, అన్ని అసలు మైండ్ ఫుల్ కన్సంప్షన్, ఫుడ్, టైం, ఎనర్జీ, ఫ్యూయల్ ఎలా ఎలా వాటిని సేవ్ చెయ్యాలి, ఎలా ఒక క్రైసిస్ సిచ్యుయేషన్ లో సపోర్టింగ్ గా నిలవాలి అని వాళ్ళు చేసి చూపిస్తారు. నాకైతే చూడాలనుంది. ఐ రియలీ వాంట్ టు సీ. అండ్ మీ దృష్టికి ఇలాంటివి ఏమన్నా వస్తే తప్పకుండా నా దృష్టికి కూడా తీసుకురండి. ఎస్, దే ఆర్ డూయింగ్, దే ఆర్ సపోర్టింగ్, హియర్ ఇస్ ద ప్రూఫ్ అంటే తప్పకుండా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఫ్రైడే మన ఫిల్మీ ఫ్రైడేస్ లో. సో మీరు ఇండియా బజార్ సెడార్ పార్క్ లో ఉంది అని తెలుసు కదా. మీరు గనక ఆస్టిన్ లో ఉంటే గనక గెట్ రెడీ, ఇండియా బజార్ ఇస్ హియర్ విత్ 3 days of non-stop fun, food and full-on celebrations. May 15, 16, 17th lo freebies, raffle prizes, exclusive deals, kids kosam fun, photo booth, live treats, sugar cane juice, chat and all your favorite bites. Anni ekkada? Rajala's Kitchen. Don't miss it. This is not just shopping, it's all full celebration. Celebration ante mana Radio Surabhi jatara kada. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఏడాది ఇలా గడిచిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రతి సంవత్సరం మనం చాలా ఎంజాయ్ చేసే మనందరి డల్లస్ ఫేవరెట్ రేడియో సురభి జాతర ఈసారి June 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరుగుతోంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ సెగ్మెంట్ లోనే చెప్పేశాను, ఫస్ట్ 1 hour లోనే. radiosurabhi.com/RSJ ఈ పేజ్ కి వెళ్తే మీకు అక్కడ పూర్తి డీటెయిల్స్, ఫోటో బూత్, సారీ ఫుడ్ బూత్ ఆర్ ఎనీ అదర్ వెండర్ బూత్స్ కోసమైనా, మీరు ఇంకా అవకాశం ఉంది, మాకు ఒక బిజినెస్ ఉంది, మేము ఇక్కడ మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవాలి అంటే అద్భుతమైన ప్లాట్ఫామ్ రేడియో సురభి జాతర. సో అన్ని డీటెయిల్స్ మీకు ఆ వెబ్ పేజ్ లో, నా ఫ్రంట్ పేజ్ లో చక్కగా కనిపిస్తాయి. అండ్ మోస్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్జే అవార్డ్స్. ఎందుకు చెప్తున్నాను, అతి త్వరలో ఆర్జే అవార్డ్స్ ని క్లోజ్ చేసేస్తున్నాము, అంటే మేము తీసుకోవడం ఇన్పుట్స్. సో ఆర్జే అవార్డ్స్ మీరు తొందరగా మీ ఫేవరెట్ అంటే మీ మీ మీ అంటే నేనేనండి, తప్పకుండా ఓటు వేయండి. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఆర్జేకి ఓటు వేసే అవకాశం ఉంది. ఆల్ ది వే డౌన్ వచ్చేసాక సూపర్ స్టార్ ఆర్జే అంజన అంతే, అసలు ఇంకా మళ్ళీ అటు ఇటు చూసుకోకుండా వేసేయండి ఓటు అదన్నమాట. అలానే కాదు, మీరు రెగ్యులర్ గా విని మీ డేస్ ని మీ వారి వాయిస్ తో మీరు ఎలా ఆనందిస్తారో దాన్ని గుర్తు చేసుకుంటూ మీకు నచ్చిన ఆర్జేకి మీరు ఓటు వేసే మంచి అవకాశం అన్నమాట అదనమాట. దాంతోపాటు కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉన్నాయి, ఏదన్నా సజెషన్ ఇవ్వాలన్నా ఏదైనా సరే మాకు ఆ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మీరు కాల్ చేయొచ్చు. స్పాన్సర్షిప్స్ కోసం అయితే 5168516919 నెంబర్ కి కాల్ చేయండి. ఇతర వివరాల కోసం ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్ admin@radiosurabhi.com అదనమాట. సరే, మరి సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది. మాటా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి దే ఆర్ డూయింగ్ దిస్ ఈవెంట్. అక్కడ కోలాటం మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు అని అనుకుంటున్నాను, అదర్వైజ్ ఇట్స్ నాట్ టూ లేట్. మనం ఫ్రెండ్లీ పీపుల్ అండి, తప్పకుండా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని మేము తీసుకుంటాం. సో డెఫినెట్ గా రిజిస్టర్ చేసుకుని కొంచెం కష్టపడాల్సి ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు కూడా ఆ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయొచ్చు, కోలాటంలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అదనమాట. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం, వచ్చేసేయండి. సో మచ్ కదా, మనం అందరం కలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. డెఫినెట్ గా ఈ ఇయర్ కూడా పండగ చేసేసుకుందాం అసలు, అంతే అదండి. రామ్ పోతినేని గారు పండగ చేసుకో అన్నట్టుగానే ఉంది సినిమా టైటిల్ కదా. సరే, నాకు శ్రోత అడిగిన రిక్వెస్ట్ పాటతో ఇవాళ సెగ్మెంట్ కి స్వస్తి పలికేస్తూ, ఐ విల్ సీ యూ అగైన్ ఆన్ Sunday evening 4 PM సూపర్ సండే.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
5: ee weekend groceries nu teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, inga just in case items kuda na.
5: Relax, Swadeshi undi kada. Fresh veggies and spices e kadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kadu, trust kavali.
7: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
5: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
8: Radio Surabhi Revisit.
9: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatike ekeka samadhanam akulalla.
10: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
11: I asked you to come to our place.
12: Our place, Indian cuisine.
13: Thank you for being in our journey.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
15: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్ హమారా.

మ్యూజిక్ వచ్చేసిందంటే ఐ నో దట్ ఆల్ ఆఫ్ యూ నో దట్ మిలేనియల్ ముచ్చట్లు టైమ్ అయిపోయింది అని. ఎస్, మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు ఆన్ దిస్ వండర్ఫుల్ ఫ్రైడే ఆఫ్టర్నూన్. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 1:14 PM అండ్ ఐ ఆమ్ సూపర్ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ గైజ్. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో దట్ ఐ వాంట్ టు షేర్. సో మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ లాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్. I'm sure you guys also must have a lot of things to tell me. So ala ne meer kuda edana unte definitely 972-636-1966. Meer vintunaru millennial muchatlu, nenu mee vyakhyata Sri Vidya. But before I break into a song, nenu meeku cheppalanukundi enti ante that this evening Swadeshi Castle Hills lo, స్వదేశీ క్యాసిల్ హిల్స్ అంటే మన లూయిస్విల్ స్వదేశీలో, వీఆర్ హ్యావింగ్ ద ఫస్ట్ ఎవర్ తెలుగు జామింగ్ సెషన్ అనమాట. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 7:30 PM to 10 PM అట్ స్వదేశీ క్యాసిల్ హిల్స్ డ్రైవ్ లూయిస్విల్. స్వదేశీ క్యాసిల్ హిల్స్ డ్రైవ్ లూయిస్విల్ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ఎంట్రీ. సో మన లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అయితే మనము ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసాం, రేడియో సురభి పేజ్ లో, ఇన్స్టా పేజ్ లో. So come along, sing those songs. No stage, no pressure, no competition. Just pure music, good people and unforgettable memories. So meeru ganaka, if you're free this evening, if you're around, if you want to sing and you're like, I will make myself free, definitely head to Swadeshi, Castle Hills Drive, Louisville. And meeru ganaka edana chestunaru and you want to know more about the Mic-less Melodies, our jamming session, definitely studio call chesandi 972-636-1966 and I will give you the necessary ఇన్ఫర్మేషన్. ఇప్పటికైతే ఈ పాట వినేద్దాం అండ్ లేటర్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్.

లైక్ ఎవ్రీ ఏఆర్ రెహమాన్ సాంగ్, ఈ పాట కూడా నాకు కొంచెం టైం తీసుకుంది టు గెట్ ఆన్, యునో, అంటే లైక్ టు గ్రో ఆన్ మీ బేసికలీ. అండ్ వన్స్ ఇట్ గ్రో ఆన్ మీ, ఐ థింక్ కొంచెం లిరిక్స్ అర్థం చేసుకున్న తర్వాత ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ ఎస్ ఐ నో దట్ ఐ లైక్ దిస్ సాంగ్స్, పాట బాగుంది అని. సో మీరు కూడా ఇఫ్ యూ డింట్ పే అటెన్షన్, బికాస్ నేనైతే ఐఎమ్ ఆల్వేస్ అ లిరిక్స్ పర్సన్ అండి, పాట ఎలా ఉన్నా కూడా ఇఫ్ ద లిరిక్స్ కనెక్ట్ విత్ మీ ఐ థింక్ ఐ కెన్ ఎంజాయ్ ద సాంగ్. కొంతమంది ఉంటారు హూ ఆర్ జస్ట్ like okay the music's good, I like the song, everybody's enjoying the song, so I'll enjoy just that. Or maybe music artham chesukoni music nachina vallu untaru, but to me lyrics na lyrics artham avthayi kabatti, and I'm not a musician, I can't understand the greatness or the science behind it, kabatti I will go with what my mind can comprehend, which are the lyrics. So are you a lyrics person or a song person, and alane which lyrics are most touching to you? If you want to listen to that song, 972-636-1966. And lot has been going on the internet this week, which is mostly na feed aithe prasutam, either it's I don't know what opposites unnai naaku prasthan ki, what I'm not understanding is either it's Alia Bhatt at Khan or lekapothe Sam Altman's ongoing case with Elon Musk. ఈ రెండిటి మధ్యలో అలా అలా అలా అలా ఊగుతుంది అనమాట. సో ఆ రెండింటి గురించి మాట్లాడడానికి అలా అలా అలా నేను వచ్చేసాను. అగైన్ నాకు అంత ఇష్యూలోకి ఇష్యూకి అవగాహన తెలీదు, బట్ ఆల్ దో ఐ కెన్ స్పీక్ సంథింగ్ అబౌట్ వాట్ ఐ థింక్ ఆఫ్ ద ఇష్యూస్. సో స్టే ట్యూన్డ్, ఎక్కడికి వెళ్ళకండి, వీల్ హ్యావ్ మోర్ డిస్కషన్స్ అండ్ వీ విల్ టాక్ మోర్. ఇన్ ద మీన్ టైమ్ మీకేదన్నా వినాలని లేకపోతే చెప్పాలని ఉంటే స్టూడియో కాల్ చేసేయండి, 972-636-1966. Thank you.

అలా అలా అలా ఇంకొంచసేపట్లో మనం యాడ్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. కాబట్టి లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఐ విల్ స్పీక్ విత్ యు గైస్ ఆఫ్టర్ ది యాడ్ బ్రేక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్, డోంట్ స్విచ్ యువర్ ఛానల్, యూఆర్ లిసనింగ్ టు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 1:26 PM.

0: ఉంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటిక బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ, బిర్యానీ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: Thank you for being in our journey. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తవ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తున్నారు.

బాగుంది చింతకాయల రవి సినిమా నుంచి పాట వినేసాం. అండ్ యు నో దిస్ మూవీ, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ మూవీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యుఎస్ గురించి చాలా ఒక మెస్మరైజింగ్ ట్రైలర్ అయితే అలా ఉండింది, దట్ ఇట్ వాస్ లైక్ ఓ హీస్ ఇన్ ద యుఎస్ అని, సాఫ్ట్వేర్ జాబ్ అని దాని మీద మార్కెట్ చేశారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ డైహార్డ్ అనుష్క ఫ్యాన్స్ కాబట్టి ద వే షీ లుక్స్ ఇన్ దిస్ మూవీ ఇస్ సో గుడ్. అసలు నేనైతే ఐ కెనాట్ టేక్ మై ఐస్ ఆఫ్ హర్. అండ్ నేను 9th స్టాండర్డ్ లో ఉన్నాను వెన్ దిస్ మూవీ రిలీజ్డ్. అండ్ తన దగ్గర ఉన్న వాచ్ కొనుక్కోవాలి అని నానా ప్రయత్నాలు చేశాను అనమాట. ది సేమ్ వాచ్ దట్ షీ వాజ్ వేరింగ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఇట్ అని. లేటర్ వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ తనంటే పొడుగ్గా, షీజ్ యు నో వెరీ నైస్ అండ్ వెరీ ప్రిటీ లుకింగ్ గర్ల్. తన చేతిగా వాచ్ ఫిట్ అయింది. ఐ కైండ్ ఆఫ్ మేనేజ్ టు గెట్ సంథింగ్ దట్ లుక్ లైక్ ఇట్. మేబీ ఎగ్జాక్ట్ గా కాకపోయినా టు సమ్ ఎక్స్టెంట్ తన వాచ్ ని మిర్రర్ చేసే వాచ్ లాంటి తీసుకున్నా నేను. బట్ ఐ రియలైజ్ దట్ అంత పెద్ద డయల్ మీరు పాటలో అబ్జర్వ్ ఆర్ మూవీ యాక్చువల్లీ మూవీలో అబ్జర్వ్ చేశారంటే షీ హాజ్ అ వైట్ వాచ్ విత్ అ సిల్వర్ డయల్ ఆర్ సంథింగ్. అంత పెద్ద డయల్ అండ్ అంత పెద్ద వాచ్ ఇస్ సూటబుల్ ఫర్ హర్ బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ. బట్ నెవర్ ది లెస్ దట్స్ హౌ మచ్ ఐ యూస్ టు బి అబ్సెస్డ్ విత్ అనుష్క అనమాట అట్ దట్ పాయింట్. అండ్ లవ్ లవ్ లవ్డ్ హర్ స్మైల్ అండ్ ఆల్వేస్ లవ్ హర్ స్మైల్.

0: మనకి సుగాత్రి గారు కాల్ చేసి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్పారు. హలో సుగాత్రి గారు, యువర్ ఆన్ ఎయిర్ అండి.
1: హలో హలో, ఎలా ఉన్నారు?
0: మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఎస్ ఎస్ ఎస్. సో చెప్పండి, మీ డౌట్ ఏంటి అన్నది చెప్పండి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఫర్
1: నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట వింటున్నాను ఎప్పటి నుంచో, మొగుతోంది మొగుతోంది, ఇలాంటి పాటలన్నీ ఫేమస్ చేసేస్తున్నారు. తీరా చూస్తే సినిమాల్లో పాటలు ఉండట్లేదు. ఇదేం గొల్లబ్బసలు వెళ్తుంది, ముందే పాటలు ఇలా ఫేమస్ చేయాలి అని అనుకుంటున్నా నేను.
0: ఓకే, దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ ఫియర్ అండి. నాకు కూడా చాలా సార్లు ఒక పాట కోసమే మనం సినిమాకి వెళ్తాం కదా, సో అలా అలా అలా ఒక్కొక్కసారి ట్రామా పట్టుకుంటుంది, అయ్యయ్యో ఏంటిది పాట ఉంటుందా ఉండదా అని. సో ఐ అండర్స్టాండ్ దట్ ఫియర్ సుగాత్రి గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: చెప్పండి. అలాంటి సినిమాలు బొబ్బిరాజు ఇవన్నీ పాటల కోసమే రెండు మూడు సార్లు సినిమా చూసిన రోజులు ఉన్నాయి కదా, ఇలా పాటలు మొదలు ఎట్టి పాటలు లేకుండా చేస్తే అది ఎంతవరకు న్యాయం? మరి ప్రొడ్యూస్ ఎలా తెలియాలి, డైరెక్టర్ ఎలా తెలియాలి, ఏదో అర్థం కావాలి.
0: ఎస్, మేబీ సినిమా అంత లెంత్ ఉంటే కదా జనరలీ మనకి పాటలు ఇది చేసేస్తారు వీళ్ళు. ఈ పాట తీయర్ అనుకుంటానండి. ఐ థింక్ దిస్ ఇస్ లుక్స్ లైక్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సాంగ్ ఇన్ ద మూవీ. హోప్ఫుల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత
1: మూవీలో సాంగ్ అలాగే తీసేసారు. రెండు మూడు సినిమాలో తీసేసారు, అది మంచిగానే చాలా బాగున్నాయి.
0: యా యా, తెలుసు. మేబీ దానికి లెంత్ వల్ల తీసేసి ఉంటారు కదా, దీనికి ఎడిటింగ్ దీని దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కాబట్టి మేబీ తీయరేమో అని అనుకుంటున్నాను. మీరు మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాట లేదంటే డోంట్ కమ్ బ్యాక్ బ్లేమింగ్ మీ. గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. మనం వి విల్ రైట్ టు ద ప్రొడ్యూసర్స్ సంఘం ఫ్రమ్ రేడియో సురభి. వి విల్ సే దట్ ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా రాయకండి, తీయకండి పాటలు ప్లీజ్, వి నీడ్ ద సాంగ్స్ అని.
1: మీరు పెట్టండి అక్కడ క్వశ్చన్, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కూడా మూవీస్ మనమే కూడా కదా మనం వాటిని ఫేమస్ చేస్తాం మూవీస్ ని, అలాంటప్పుడు పెట్టుకోవచ్చు అలాంటి క్వశ్చన్.
0: ట్రూ ట్రూ. థ్యాంక్ యూ సుగాత్రి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: టాప్ నుంచి పొద్దు సాంగ్ కావాలి.
0: ఓకే, డన్ డన్ డన్, ప్లే చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్ వెల్ వెల్ వెల్, అయితే రిత్విక్ కరెక్ట్ ఫ్రైడేకి తగ్గ సాంగ్ అడిగాడు అనమాట. సో రిత్విక్, ద సాంగ్ ఐ ఆఫ్ కోర్స్ ఐల్ ప్లే ఫర్ యూ, బట్ ఎస్ డెఫినెట్లీ అ వ్యాలిడ్ పాయింట్. పాట ఉంది ఉంది అని చెప్పి చివరికి తీసేస్తే మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి అన్నది. ఎస్, ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫర్ అస్, అండ్ ఐ విల్ ప్లాన్ టు యునో రైట్ టు ద ప్రొడ్యూసర్స్. ఇన్ ద మీన్ టైమ్ మీరు ఈ పాట వినేసి వచ్చేయండి, బికాస్ ఇట్స్ ఫ్రైడే అండ్ బికాస్ యు నో ఇట్ వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు గెట్ ఇన్ టు ద ఫ్రైడే మూడ్. ఈ పాట మీ అందరి కోసం, దిస్ సాంగ్ ఫ్రామ్ ఇద్దరమ్మలతో.

టాప్ లేచిపోద్ది అని రిత్విక్ వోకస్ అప్ ఫ్రమ్ ద మిడ్ నైట్ ఇది అనమాట. దట్ లేవండి, దిస్ ఫ్రైడే ఇస్ నాట్ సపోజ్ టు బి యునో రెగ్యులర్ ఫ్రైడే బికాస్ డాలస్ ఇస్ ఫస్ట్ ఎవర్ జామింగ్ సెషన్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఎట్ స్వదేశీ క్యాసిల్ హిల్స్ డ్రైవ్ లూయిస్విల్ అండ్ ఇట్స్ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ అండ్ ఆల్సో ఫ్రీ స్నాక్స్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమ్ జామ్ టు ద సాంగ్స్ విత్ అస్. అంతే కదా, జామింగ్ సెషన్స్ ఆర్ సో ఫన్ కదా. ఇమాజిన్ దిస్, మీరు మనం మన ఫ్రెండ్స్ తో చేసుకునేది, నౌ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. Isn't that fun? Like, I at least feel like that because akkada e idi lekuna paadach anamata. You don't have to be you know, correct tune unda, correct pitch unda, adi unda. Indian Idol level auditions aithe akkada jaragavu, ela paadina it's just a vibe. And all the songs that we have curated for you, that our team has curated for you, are definitely nostalgia inducing songs aithe nen definitely cheppagalthanu, because each song, when I always go through the songs, each song has a memory related to it, right? And manam enta internalize cheskuntam songs ni ante.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మన శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఈమే 16 ఇంకా 17 హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రస్తుతం స్టూడియోలో 2:09 PM అవుతోంది. అండ్ వీఆర్ ఇన్ కాన్వర్జేషన్ అబౌట్ మెనీ థింగ్స్, ఎస్పెషలీ అబౌట్ ద కాన్ ఫిల్మ్ ఫెస్టివల్. నేను చెప్పినట్టు కాన్ ఇస్ నో లాంగర్ జస్ట్ అ ఫిల్మ్ ఫెస్టివల్, ఇట్స్ అ బ్రాండింగ్ platform anamata for everybody. And lot of people are also saying that influencers kaithe mostly their management agencies or brands look for face idi chesinappudu something like

Here. Yes, we're back. You're listening to me on Millennial Muchatlu. Nenu mee vyakhyata Sri Vidya. Ee roju mee nestani 1 ganta nunchi 4 gante varaku. And we are talking about the Cannes Film Festival. Yes, the hate, the love, whatever it is, people are still talking about it. So that's good, right? Any publicity is good publicity, right? సో అలానే తీసుకొని వెళ్ళాలి. బట్ వాట్ స్టుడ్ అవుట్ దిస్ ఇయర్ వాజ్ దట్ మనకి కళ్యాణి ప్రియదర్శన్ ఫ్రమ్ ద సౌత్ లైక్ కాన్స్టిట్యూటింగ్ ఆల్ ఇండస్ట్రీస్ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ, కళ్యాణి రిప్రజెంటెడ్ అస్ అనమాట అట్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ సినిమా అని నేను గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. బట్ మనకి కూడా ప్రిటీ స్టార్స్ ఉన్నారు అండ్ దే ఆల్సో నీడ్ రిప్రజెంటేషన్. ఎస్, వి కాంట్ వెయిట్ టు సీ మన తెలుగు యాక్ట్రెసెస్ ఆన్ ద రెడ్ కార్పెట్ ఆఫ్ ద కాన్ ఫిల్మ్ ఫెస్టివల్. హోప్ఫుల్లీ తొందరగానే చూస్తాము అని అనుకుంటున్నాను నేను. రైట్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ కళ్యాణి రిప్రజెంటింగ్ ద కాన్ ఫిల్మ్ ఫెస్టివల్? Right, this is the news for us. But you know, oka question aithe raise ayindi, which is basically manaki inta mandi stars elthunnaru kada India nunchi, are they at this point representing the country or are they representing the brand? And ఇందాక నేను చెప్పా కదా, ఇఫ్ ద కంట్రీ, ఇఫ్ దెర్ ఇస్ నో ఫిల్మ్ ఆర్ ఇఫ్ యు నో ఇఫ్ యూ జస్ట్ గోయింగ్ దేర్, ఇట్స్ ఆబ్వియస్లీ అ బ్రాండ్ రిప్రజెంట్స్ ఇట్. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అండ్ ఐ డోంట్ నీడ్ అ బ్రాండ్ ఆల్సో రిప్రజెంటింగ్ మీ, ఐ కెన్ ఆబ్వియస్లీ రిప్రజెంట్ మీ అన్నప్పుడు ఎస్. బికాస్ ఇఫ్ యూ యునో this thing I got to know about Cannes Film Festival is obviously it's open,

But only thing is, meeru brand represent avakapothe, you have to take your own photographers, you have to book your own room at the, you know, venue, and you have to make it all happen, and daniki easy ga 2 crores aithe avutundi, because if you're planning to, I think 2 crores and an estimate chestna, I could be wrong also, because those rooms per night cost lakhs and lakhs and lakhs. Dani paina, like, you know, they also say that every photographer is not there to pap you. Met Gala aithe definitely, because the looks are approved, the guest list is limited, the people are limited, and you know, everybody is vetted through Anna Wintour Gabati. But Cannes Film Festival, it's a film festival, obviously it's open to everybody, which means that anybody can walk in, but perhaps won't take your picture unless they know who you are so globally, or you give them the money to take your picture, right? Nen appudu anukuntanu anamata, what happens when I'm a pap over there, and నేను అక్కడ ఫోటో తీయడానికి ఒక సెలబ్రిటీ కోసం వచ్చాను, బట్ టామ్ క్రూజ్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వాక్స్ ఇన్, వాట్ ఈస్ మై స్టేటస్ దెన్? విల్ ఐ క్లిక్ ఆర్ విల్ ఐ నాట్ క్లిక్? దట్స్ ద స్టోరీ ఆఫ్ కాన్ అన్నమాట. మోర్ అప్డేట్స్ ఆన్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్డ్, డోంట్ చేంజ్ యువర్ ఛానల్, డోంట్ గో ఎనీవేర్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు.

0: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్ అండి, మన రేడియో సిరపి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను వీడియోస్ వచ్చినప్పుడు మన రేడియో సిరపి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
0: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సిరపి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సిరపి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Radio Surabhi Revisit.
5: పళ్ళు చూపుమంటున్న బీహార్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
6: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
5: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్. పీఎన్ఆర్ ఇండియన్ కెఫీన్.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

Welcome back. Yes, a beautiful song, Sesireka from Manasankara Varaprasad. And meeru paata vintunappudu naaku Harsha gar call chesi cheppindi enti ante, and actually while I was saying that, you know, Kaan lo maniki sari representation ayindi South Indians ni, and Kalyani Priyadarshan represented South India ni. Well, yes, for Collective South, I am very proud that she is there. But he also brought it out. Okavela mana Telugu vaallu vellali ante, who will go ani? Like Telugu vaallu, Telugu ammai, oka ammai vellali ante, will our people give them the chance? And who is this Telugu person that is going in? సడన్గా మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అంటే నాకు ఐ విల్ నాట్ గెట్ ఎనీ యాక్ట్రెస్ ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ అనమాట. మీరు సమంత అనొచ్చు, లేకపోతే యూనో తెలుగు యాక్ట్రెసెస్ చాలా మంది ఉన్నారు అనొచ్చు, బట్ హూజ్ ఆరిజిన్ ఇస్ తెలుగు, తెలుగు అమ్మాయి ఎవరున్నారు అన్నది నాకు ఇమీడియట్ గా అయితే తట్టలేదు. బట్ హీ డిడ్ మెన్షన్ గౌరీ ప్రియా, అండ్ తను మనకి మ్యాడ్ సినిమాలో కూడా మొన్న ఆపోజిట్ మనోజ్, రైట్, షీ వాజ్ దేర్, ఐ ఫర్గాట్ హర్ నేమ్, అండ్ షీఈస్ ఆల్సో డూయింగ్ అ మూవీ విత్ కిరణ్ అబ్బవరం రైట్ నౌ. అండ్ ఆ అమ్మాయి షీస్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ క్వైట్ సమ్ టైమ్, అండ్ యెస్, షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో వెరీ ప్రిటీ ఫేస్ అకార్డింగ్ టు మీ ఆల్సో. సో యూ డూ యూ రిమెంబర్ గౌరీ ప్రియా, లెట్ మీ నో. అండ్ అసలు తెలుగు వాళ్ళు ఎవరైనా కాన్ ని రిప్రజెంట్ చెయ్యాలి అంటే తెలుగు అమ్మాయిలు, హూ ఆర్ దీస్ తెలుగు అమ్మాయిలు? అసలు తెలుగు అమ్మాయి అన్న అప్పుడు ఎవరు, హూ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్? 9726361966, అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫార్ హర్ష గారు, ప్లేయింగ్ ఇట్ ఫార్ యూ.

I have to say, I am very, very, very ashamed of myself for saying this. But ఇందాక తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు అని అన్ని సార్లు అడిగాను. నేను మిస్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ అండ్ మోస్ట్ డిజర్వింగ్ నేమ్ ఇస్ శ్రీలీల గారు. షీ డిజర్వ్స్ ఆబ్వియస్లీ మోర్ దెన్ ఎనీ బడీ టు బీ అట్ ద కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ ఐ డోంట్ సే దట్ మిగతా వాళ్ళు వెళ్ళకూడదు అని. ఎస్ దే డూ దే ఎవ్రీబడి నీడ్స్ ఇఫ్ యూ నో దే రిప్రజెంటింగ్ ద కంట్రీ డెఫినెట్లీ మోస్ట్ వెల్కమ్ రిప్రజెంటింగ్ అ బ్రాండ్ మోస్ట్ వెల్కమ్ బట్ తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు అంటే డెఫినెట్లీ శ్రీలీల గారు. And Srilila should go. And Srilila tho paatu naaku oka interesting name undi which is Aishwarya Rajesh. Aishwarya Rajesh also I feel is a very deserving candidate in terms of her movie choices anna lekapothe you know her acting skills and her very close to girl next door beauty and you know all these whitewashing of us saying that fair skin is the best and bringing these North Indian girls and andarni whiten chestu fair chestu just you know our conditioning chesina daniki she's completely opposite of that and she kind of represents an Indian South Indian face very well. Srilila could be a brand representative I feel for Aishwarya Rajesh's choice of film and her dusky beauty and her common you know the fact that Tana face is a representation of South India I feel a common girl's face I feel like she should be there also at the Cannes Film Festival meeking evarina faces unnara and yesterday year lo aithe definitely definitely definitely Soundarya garu deserves to go there 100% we are all definitely missing her.

సో ఈ పాట వింటూనే వాసవికి మన వాసవికి వాసవి డ్రైవ్ టైమ్ డిటూర్ చేసే వాసవికి ఐ విల్ నాట్ ఐ వాజ్ అబౌట్ టు సే దట్ షీ డస్ నాన్ స్టాప్ ఫన్ బట్ షీస్ మూవ్ టు డిటూర్ 4 to 7 చేస్తున్నారు వాసవి ఎవ్రీ మండే. సో మన డ్రైవ్ టైమ్ హోస్ట్ వాసవికి ఒక పాట గుర్తొచ్చింది సౌందర్య గారిది అండ్ షీ రిక్వెస్టెడ్ మీ టు ప్లే దిస్ సాంగ్ సో ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ ఫర్ హర్. ఇన్ ద మీన్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సౌందర్య సాంగ్స్ అదర్ సౌందర్య సాంగ్స్ 972-636-1966 because in 8 minutes low we are going to reach the break so you have 8 minutes to listen to Soundarya songs.

యూర్ లిస్నింగ్ టు మిలేనియల్ చెట్లు. అందుకని మీరు విన్నారు పూలమే పిల్ల, ఆబ్వియస్ కదా. బికాజ్ మిలేనియల్ ముచ్చట్లు అన్నప్పుడు ఎక్కడో అక్కడ ఒకసారన్నా మనకి యునో పూలమే పిల్ల ప్లే అవ్వాలి. అండ్ ఎస్, టుడే ఇట్ ప్లేడ్ అట్ దిస్ టైమ్. నాకు ఆ పాట ఐ డోంట్ నో, ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ అ ట్రెడిషన్ ఫర్ మీ టు ప్లే దిస్ సాంగ్ అట్లీస్ట్ వన్స్ నా షోలో. అండ్ ఐ కైండ్ ఆఫ్ లవ్ దిస్ సాంగ్ ఈవెన్ టుడే. అండ్ ప్రతిసారి నేను అన్నిసార్లు మీకోసం ప్లే చేస్తా కాబట్టి, అన్నిసార్లు పాట వేస్తా కాబట్టి, ఐ కైండ్ ఆఫ్ ఫీల్ వెరీ క్లోజ్ టు ద సాంగ్. And if you have a song that you feel close to, assal hesitate cheyakandi meeru 9726361966 ki call chesi naaku cheppeyandi. And I have another nostalgic song, naaku nostalgic. It's I don't know, is it too early to put it in the nostalgia bracket ani, because it's been what, 7-8 years that a song released, but it's still nostalgic. 1 year tarvata kuda nostalgia antam kabatti this is still nostalgic. And ee paata mee andarikosam, stay tuned, don't go anywhere. You're listening to Millennial Muchetlu. Nenu mee Vyakhyata Srividya, Rajmini Sani, untika 4 gante varaku.

గోవిందుడు అందరి వాడేలే సినిమా చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ కలిసిందాం రా లిటిల్ బిట్ రీఇమాజిన్డ్ అని ఆల్ ది స్టోరీస్ రైట్ అత్తారింటికి దారేది నిన్నే పెళ్లాడతా కలిసిందాం రా గోవిందుడు అందరి వాడేలే ఐ థింక్ ఐ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ దీస్ మూవీస్ బట్ ఇట్స్ ఎసెన్షియల్లీ

0: హ్యాపీ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్,

0: और समस्या ये देना डायलिस लो एक्सपर्ट एस्ट्रोलॉजर पंडित राम तुलसी ने संप्रदिचेटी पंडित राम तुलसी 9797972654 और विजिट astroramji.com. राधिका, नेक्स्ट वीक मैं ऑफिस इवेंट की प्लीज टेक केयर ऑफ द केटरिंग. ओके
1: श्योर. हाउ मेनी पीपल आर यू एक्सपेक्टिंग?
0: 5 के अनुकुंटुना, बट కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లారీ జన్.

0: రేడియో సురభి రీవిజిట్.
1: అదే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
2: శివ తీరాని చాయ్ అంటే చౌరస్తా.

నిన్ను చూడగానే తిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒక

అక్కగారింటికి దారేది నుంచి మనం నిన్ను చూడగానే చిట్టిగుండే పాట వినేసాం. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ ద సేమ్ ట్రోప్. ఓ యా, నేను ఇందాక ఇంకొక సినిమా మర్చిపోయింది, ఎవరిది అంటే మన మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఆల్సో సిమిలర్ దిస్ థింగ్ లైక్ అత్తారింటికి దారేది అనమాట, వేర్ ఇట్స్ అబౌట్ ఫెచింగ్ యువర్ సిస్టర్ ఆర్ ఐ థింక్ సంథింగ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ అత్తయ్య అండ్ మామయ్య రీయూనియన్ లాగా. బికాస్ హీ గ్రూ అప్ విత్ హిస్ మామయ్య, నౌ హీ హాడ్ టు బ్రింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ దిస్ ఈస్ ద స్టోరీ అని. సో వెల్ సేమ్ థింగ్, మళ్ళీ అత్తయ్య మామయ్య గారి అత్తయ్య మామయ్య బావ మదర్ ట్రోప్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ అనమాట. ప్రతిసారి సమ్ ట్రెడిషనల్ మూవీ ఆర్ సంథింగ్ కమ్స్ రిలీజెస్ రైట్, వి కైండ్ ఆఫ్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ దట్. ఈవెన్ మనకి సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టులో we have the same thing. Asli countless number of movies promoting that whole బాబా మర్దళ్ళ రిలేషన్షిప్ అనమాట. లైక్ ఐ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ దిస్, 9726361966. బట్ మళ్ళీ బిఫోర్ వీ బ్రేక్ ఇన్ టు అనదర్ సాంగ్, హియర్ ఇస్ మై రికమెండేషన్ ఫర్ యూ ఆన్ వేర్ యూ షుడ్ గో దిస్ వీకెండ్ ఆథెంటిక్ ఫ్లేవర్స్ కోసం, లేకపోతే ఇఫ్ యూ లుకింగ్ ఫర్ సమ్ అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ అన్న, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికైనా పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ బఫే కి, ఈవినింగ్ స్నాక్స్ వరకు ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ కవర్డ్. అండ్ ద ప్లేస్ is my threes, మన అందరి కంఫర్ట్ ప్లేస్ మై త్రీస్ ఇండియన్ క్విజీన్. సో యూ షై ఫర్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ విల్ ఇస్ విజిట్ మై త్రీస్. అండ్ మై త్రీస్ ఇస్ నౌ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మై త్రీస్ ఇస్ నౌ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఎస్, అండ్ ఇప్పుడైతే ఐ హ్యావ్ అనదర్ సాంగ్ లైన్డ్ అప్ and after that we will get to our request song, and this song is for all of you and it's a dedication to Radhika. Radhika, this song is for you from Vinay.

మనం ఎలాగో ట్రెండింగ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ ఐఎమ్ కరెంట్లీ ఆబ్సెస్డ్ విత్ దిస్ సాంగ్ కాబట్టి మీకు ఈ పాట వినిపించి ఐ విల్ కంక్లూడ్ ద షో. సో హియర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్లీ దట్ ఐఎమ్ లవింగ్ అండ్ ఆబ్సెసింగ్ ఓవర్ ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యోర్స్.

0: It's Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద And best of all, it avoids complaints.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go Hareli bringing the taste of home closer to you from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with Radio Surabhi They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tick, tick. Radio Surabhi time check. Studio low time, 4 p.m.

Happy Friday once again. Hello, Narandaru. How is everybody doing? And right now on the traffic, on the road, in the traffic, Unteganaka, don't worry, we got you covered because we have lots of amazing music and some fun topics. Manam maatladukodaniki, kasepu chit chat cheskodaniki, kashtasukhalu cheppukodaniki, because end of the day, America lo telugunestam. Radio Surabhi only on 107.9 FM HD3. Yes, we are your Nestam. Like మా శ్రీవిద్య మిలేనియల్ ముచ్చట్లు చేసేటప్పుడు ప్రతిసారి ఇవాళ నేను మీ నేస్తాన్ని అని చెప్తుంది కదా, అట్లాగా ప్రతి ఒక్కళ్ళం ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో ఆ టైంలో మీ నేస్తానం అయిపోతూ ఉంటాము. అండ్ ఆఫ్ కోర్స్ వీ కంటిన్యూ దట్ రిలేషన్షిప్ ఓవర్ ద ఇయర్స్. హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? హ్యాపీ హ్యాపీ ఫ్రైడే. సో మే 15 స్టూడియోలో టైం 4:10. అండ్ మనము రైట్ నౌ సుర్బి డిటోర్ కార్యక్రమంలో ఉన్నాము. సో లెట్స్ కంటిన్యూ దిస్ అమేజింగ్ జర్నీ. ఇట్ ఇస్ గోయింగ్ టు బి. నిన్న ఒక ఫన్ టాపిక్ మొదలు పెట్టాను, కానీ అది ఎక్కువసేపు మనము ఆ కన్వర్సేషన్ కంటిన్యూ చేయడానికి కానీ ఆ మొమెంటం బిల్డ్ చేయడానికి కానీ ఎక్కువ టైం సరిపోలేదు. బికాస్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఉండింది కాబట్టి చాలా వరకు టైం అంటే వెళ్ళిపోయింది. బట్ డోంట్ వరీ, టుడే ఐ గాట్ యు కవర్డ్. ఐ థాట్ ఇవాళ ఆ టాపిక్ ని తీసుకుందామని. నిన్న నాకు కపుల్ ఆఫ్ లిజనర్స్ కాల్ చేశారు, దాని గురించి కొన్ని థాట్స్ షేర్ చేశారు, కానీ నేను లైక్ ఐ సెడ్ ఐ కుడ్ నాట్ టేక్ దాట్ కాన్వర్సేషన్ మచ్ ఇన్ టు ద ఫన్ సెగ్మెంట్. ఇవాళ ఆ పని చేద్దాం. ఏమంటారు? ఓకే, సో మీరేమి వినాలనుకుంటున్నారు? వాట్ డూ యూ ఫీల్ లైక్ ఈ సాయంకాలం?

మీ మనసు ఏం చెప్తోంది, కాల్ చేసి చెప్పేసేయండి. 972-636-1966. ఐఎమ్ రెడీ హియర్ టు ప్లే వాట్ యూ ఫీల్ లైక్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఈ రోజు సాయంకాలం 7 గంటల దాకా ఉంటాను. అండ్ టుడే ఇస్ ఫ్రైడే, సో ఇవాళ 7 to 9 హ్యాపీ అవర్ విత్ శ్రీకాంతి. మా శ్రీకాంతి కూడా వచ్చేస్తుంది. అండ్ షీ హాస్ సో మచ్ టు షేర్. ఐఎమ్ 100% షూర్ బికాస్ షీ హస్ బీన్ రియలీ రియలీ వర్కింగ్ హార్డ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ సంథింగ్. అదేంటో కసేపు ఏకమన్నా మాట్లాడదాం. బట్ మనం ఫర్దర్ ఇంకా విషయాలు బోల్డ్ మాట్లాడుకునే ముందర లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైమ్. జూన్ 7వ తారీఖు రేడియో సర్వీ జాతర. అండ్ ఎస్, వి ఆర్ స్టిల్ సో ఎక్సైటెడ్ అండ్ పంప్డ్ అప్ విత్ ఎనర్జీ. ఈసారి జాతర కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. సో వీఆర్ ఆల్సో క్యూరియస్ టు సీ ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఈ స్టైల్ ఎలా ఉంటుంది అని. బికాస్ ఈ గత 4 ఏళ్లలో 3 సార్లు ఇదే అలవాటు అయిపోయింది, అవుట్డోర్ ఈవెంట్ అలవాటు అయిపోయింది, అవుట్డోర్ జాతర. అండ్ ద హోల్ వైబ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బీ స్లైట్లీ డిఫరెంట్. సో ఈసారి ఎలా ఉండబోతోంది అనేది అఫ్కోర్స్ ఏదైనా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు వచ్చి మీ పార్టిసిపేషన్ అండ్ మీ ఎనర్జీస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మాకు వచ్చేవి కూడా అవే అక్కడి నుంచే వస్తాయి కాబట్టి. సో డోంట్ ఫర్గెట్ టు బ్లాక్ యువర్ డే ఆన్ జూన్ 7th. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ఫ్రిస్కో ఫ్లైయర్స్. ఇట్స్ యాజ్ యూ ఆల్ నో ఇస్ అ ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్. అండ్ వెండ్ బూత్స్ హ్యావ్ బీన్ సెల్లింగ్ అప్ రియలీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. వీ హవ్ సీన్ అ సడన్ రైజ్ అండ్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ this. So hurry up, and meet ganka small business owner aina, or if you want to showcase your business in Jatara, do not miss this opportunity. We have isari, because we are doing it in the indoor space, koncho limited ga undanamata, space constraint untundi kada. Ade outdoor aithe it's just there's no limit to that. Manam, as many people came, we were able to accommodate, but now it's going to not be the same way. Kabatti hurry up and don't wait till the last minute to make your decision. సో ఈ రోజు ఏం చేద్దామంటే, నిన్న మనం మాట్లాడుకునే టాపిక్ ఏదైతే ఉన్నిందో, అంటే నిన్న అలా జస్ట్ స్టార్ట్ చేసి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు మనం. వి డిడ్ంట్ టేక్ ఇట్ మచ్ ఇన్ టు ఫర్దర్ కాన్వర్సేషన్ బట్ ఆ టాపిక్ ని ప్లస్ దిస్ మోర్ దట్ ఐ వాంట్ టు టాక్ టుడే. సో ఈ రెండు కలిపి మాట్లాడదాం. బట్ ఆల్సో ఇన్ సమ్ టైమ్ కాసేపట్లో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ యూ టు సంబడి వెరీ స్పెషల్ బికాస్ ఇఫ్ యూ ఆర్ అ సారీ లవర్ దెన్ యూ దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ హ్యాపెనింగ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఇన్ రేడియో సిల్పీ స్టూడియో. అది మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. సో ఈలోగా లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈ వీకెండ్. ఇవాళ సాయంకాలం మొదలు పెడితే ఆదివారం సాయంకాలం దాకా హడావిడి ఒక రేంజ్ లో ఉంది డాలస్ లో. సో దిస్ ఈవినింగ్ లెట్స్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ సమ్ టైమ్ ఫర్ ఆల్ ది మ్యూజిక్ లవర్స్ అండ్ ఫర్ ఆల్ దోస్ హూ వాంట్ జస్ట్ రిలాక్స్, చిల్ అండ్ స్పెండ్ సమ్ క్యాజువల్ టైమ్, మేక్ సమ్ నైస్ మెమరీస్ అండ్ స్పెండ్ టైమ్ విత్ సమ్ pure music and happiness. This is for you. Mindless Melodies presented to you by Radio Surabhi, a cozy jamming session where music, memories and magic happen together. So ivala sayantram Swadeshi Cousin Hills Louisville lo unna Swadeshi lo ee Mindless Melodies jamming session jarugutundi. Of course it's a free event and there will be snacks and chai, so join us. A free event, free parking, so gather your gang. Come on for an evening filled with laughter, melodies and nostalgia with Radio Surabhi. ఈ పాట తర్వాత ఇంకా బుల్లెడ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 డెస్టినేషన్.

0: destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదిరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదిరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, Irving, Texas. Visit madiraandmasala.com.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. And meer intakmundu unna paata Varsham cinema lodi, of course. And our paata was a special request to Aishwarya. Aishwarya, thank you so much, Andy. Today, you called us so many times and you made sure me message maadaka, naadaka andalani, you made sure of that. And I really deeply appreciate that. And thank you so very much. Me ninchi vache ee, the kind of response we get from you, that's the real energy. Like I always say, so chala chala chala mukhyam maku ilanti moments, ilanti memories, because this is actually what makes us into whatever you like us to be. So thank you so much. Thank you so much. Keep that love and affection coming. And we love you all too so very much. So very much. All right. So ivali evening manam jamming session gurinchi maatladukunam. Indaka mindless melodies gurinchi mari rape em jarugutundi? Weekend em jarugutundi Dallas lo? Chala jarugutundi. Repu ellundi rendu rojulu oka awesome shopping spree nadustundi. That is Second Skin is bringing this on May 16th and 17th all the way from Hyderabad. Oka timeless experience avadaniki Second Skin, the top brand, one of the top brands from Hyderabad. Meenlo chaala mandiki telise untundi, there is a second skin USA which is here in Dallas and Allen lo undi akkada. I mean, that is for us for regularly to check out. But then this 16th and 17th Hyderabad nunchi chala stunning collection of silks, banarsis, kanchis, tissue sarees and cocktail sarees and whatnot. So many varieties they are bringing. And I had a chance to do a sneak peek and each saree is just mind-blowing. It's so difficult to make a decision. Good luck with it if you are going to the event. And I definitely strongly recommend that you all must visit. Idi Valley Ranch Parkway, India Bazaar undi kada, Irving lo. India Bazaar ki opposite side of the road lo untundi, 608 South Valley Ranch Parkway, Unit 108, Irving lo jarugutundi, which is basically the Tanmay Jewelers location. So go ahead and check that out. They also have a preview today, but check them out on Instagram, secondskin.usa. For more information, you can call 972-829-5201. And yes, of course, another big thing that is happening in TNTA, I'm going to introduce you to the founder of Second Skin today in just a few minutes here in our Radio Surabhi. So సెకండ్ స్కిన్ కి సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాం. అక్కడ ఐ హావ్ గివెన్ యూ, నేను చూడటమే కాకుండా మీకు కూడా స్నీక్ పిక్ ఇచ్చాను, నేను కొన్ని సారీస్ చూపించాను. అండ్ దెన్ వీ ఆస్క్డ్ యూ అ క్వశ్చన్, మా స్టోరీలో ఉంది అది, గో హెడ్ అండ్ చెక్ దట్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఆల్రెడీ. సో ఐశ్వర్య కాల్ చేసి ఆ శారీ ప్రైస్ గెస్ట్ చేశారు, బికాస్ దట్స్ వాట్ ఐ ఆస్క్డ్. సో మీరు కూడా ఆ శారీ ప్రైస్, మేము సోషల్ మీడియాలో పెట్టిన ఆ శారీ చెక్అవుట్ చేసి దాని ప్రైస్ గెస్ట్ చేస్తే, అట్లీస్ట్ దగ్గరలో ఉంటే, మై దగ్గరలో మార్జిన్ ఇస్ $20 హియర్ అండ్ దేర్.

అంతకన్నా మరీ ఉంటే అస్సలు బాగుండదు. కాబట్టి సో $20 మార్జిన్ లో మీరు కనుక గెస్ట్ చేయగలిగితే సారీ ప్రైస్ కాల్ చేసి నాకు చెప్పండి 9726361966. అండ్ దెన్ టుమారో యూ కెన్ యాక్చువల్లీ విన్ ఎక్సైటింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ది షో. సో రేపు మీరు ఆ షోకి వెళ్ళి మీ గిఫ్ట్ తెచ్చేసుకోవచ్చు. అది విషయం.

Welcome back to Surabhi Tea Tour with me, Rajeshwari. And so, ఇందాక నేను మిమ్మల్ని ఏమడిగానంటే మన సోషల్ మీడియాలో రేడియో సురభి ఇన్స్టా కానీ ఫేస్బుక్ లో కానీ మీరు వెళ్తే అక్కడ స్టోరీలో ఈ పోస్టెడ్ సంథింగ్ అబౌట్ సెకండ్ స్కిన్. ఒక వన్ ఆఫ్ దోస్ పోస్ట్ లో, వన్ ఆఫ్ ద స్టోరీస్ లో యూ విల్ సీ దట్ నేను మీకు కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ చూపిస్తున్నాను ఫ్రమ్ సెకండ్ స్కిన్, విచ్ విల్ బి ఫీచర్ టుమారో. రేపు ఎల్లుండి రెండు రోజులు సాటర్డే సండే వీకెండ్ షో ఏదైతే జరుగుతుందో అక్కడ ఫీచర్ చేస్తారు. ఆ సారీస్ ప్రైజ్ ని మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను నేను. ఐ షోడ్ యూ అ స్నీక్ పిక్ ఇన్ టు దోస్ సారీస్. సో దాన్ని బట్టి నాకు వచ్చిన గెస్ట్లు ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నాయండి, చాలా చాలా అవేగా ఉన్నాయి. యూనిట్ టు కొంచెం ఇంకొద్దిగా ఆలోచించి పుట్ లిటిల్ బిట్ థాట్, మళ్ళీ చూడండి కావాలంటే, దెన్ మేబీ టేక్ అ గెస్ బికాస్ యూ విల్ హ్యావ్ సమ్ ఎక్సైట్.

getting surprise gifts from Second Skin tomorrow at the event. కాబట్టి కాస్త మళ్ళీ మళ్ళీ చూసి బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. 972-636-1966. సో ఇంతకు మీరు ఏం గెస్ చేయాలి? ఆబ్వియస్లీ ద ప్రైస్ ఆఫ్ ద సారీ ఎంత ఉండొచ్చు అని మీరు గెస్ చేయాలి. అది విషయం. ఓకే, సో నిన్న వి వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ అనదర్ థింగ్, విచ్ ఇస్ హౌ మచ్ ఇస్ టూ మచ్. సో హౌ మచ్ ఇస్ టూ మచ్ అనే థాట్, లైక్ ఐ సెడ్, ఎవ్రీ విచ్ వే, ప్రతి ఒక్క విషయంలో మన జీవితంలో మనం ప్రతి డైలీ మన అన్ని అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా, అన్ని టాపిక్స్ లో కూడా దాన్ని అప్లై చేయొచ్చు, హౌ మచ్ ఇస్ టూ మచ్ అని. బికాజ్ ఎవ్రీ సింగిల్ టైమ్ వాంట్ కి నీడ్ కి డిఫరెన్స్ చాలా థిన్ లైన్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం నిన్న కూడా. సో ఆ థిన్ లైన్ ఏంటో రియలైజ్ అవ్వటం, అండ్ దిస్ ఇస్ వేర్ మై నీడ్ ఈస్ ఎండింగ్, దిస్ ఇస్ వేర్ మై వాంట్ ఈస్ బిగినింగ్ అని తెలుసుకోవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా అడిగాను, అది ఫస్ట్ ప్లేట్ పానీపూరి తినడం బాగుంటుంది, ఇట్స్ గుడ్ అండ్ హ్యాపీ. సెకండ్ ప్లేట్ ఈస్ కాన్ఫిడెన్స్. వాట్స్ థర్డ్ ప్లేట్? థర్డ్ ప్లేట్ పానీపూరి తింటే దాన్ని ఏమనాలి? వేర్ ఇస్ దట్ హౌ మచ్ ఇస్ టూ మచ్ లైన్? సో మీకు విచ్ ఇస్ దట్ లైన్? 972-636-1966. సో లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ టూ మచ్ లైన్.

0: or call 972-829-5201.
1: Manashanti, mental peace. Masala dosa.
0: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: టిఫిన్ జర్నీస్ ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆన్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ ఇందాకటి నుంచి నేను చెప్తున్నట్టుగా ఐ హావ్ సంబడి స్పెషల్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. మన రేడియోకి ట్యూన్ ఇన్ అయి వినేవాళ్లతో పాటు ఇన్స్టాలో రైట్ నౌ లైవ్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఎవరితో మాట్లాడుతున్నామని. ఈ వీకెండ్ చాలా చాలా బిజీ వీకెండ్ లైక్ ఐ వాస్ టెల్లింగ్ యూ. సో సాటర్డే సండే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఎస్పెషలీ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ సెకండ్ స్కిన్స్ పాప్అప్ షో దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అర్వింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్. సో వాళ్ళు తీసుకొచ్చిన కలెక్షన్ గురించి, సెకండ్ స్కిన్ యాజ్ అ బ్రాండ్ గురించి, హౌ మచ్ సో మెనీ ఫాలోవర్స్ దే లవ్ సెకండ్ స్కిన్ అండ్ దే కలెక్షన్, దాని గురించి మాట్లాడటానికి ఐ హ్యావ్ ది ఫౌండర్ ఆఫ్ సెకండ్ స్కిన్ హియర్, నితిన్ గారు, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఐ ఆల్సో హ్యావ్ దీపు రెడ్డి, మై రీసెంట్ న్యూ ఫ్రెండ్, my recent friend who is a founder of Second Skin USA here in Dallas, along with Amrita, a very, very, very sweet person. So let me introduce both of them to all of you. Nitin ji, welcome to Dallas and welcome to Radio Surabhi. How are you feeling?
1: Yeah, I'm good.
0: So how is this show? What are the expectations this show is setting up?
1: The show is going to happen tomorrow and day after. So we have brought lot of collections, as all you know that Second Skin is very popular in the United States. As our baseline suggests, the sarees from United States of India and all Indian states are united. So the collection will be throughout India, has been specially made for our US store, which we will be showcasing tomorrow and day after. Please do come and have a look.
0: Yeah, I remember I met you in Tana, I think,
2: yes,
0: last year. Was it last year?
2: Yeah. It was last year, correct.
0: Right? Yeah, I was there at the convention and I remember I met you and you guys had a pop-up show there also,
2: yes.
0: Right? Yeah, so Deepu, how are you feeling? Excited about tomorrow?
2: Excited about tomorrow, yes. A lot of work

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాము, అంటే జస్ట్ ఒక నిమిషం దూరంలో ఉన్నాము. కాబట్టి ఒక నిమిషం మాట్లాడుకుని కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. బట్ డెఫినెట్లీ రిమెంబర్ దట్ దిస్ ఈవినింగ్ యూ హ్యావ్ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు బి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది I'm talking about the jamming session that Radio Surbhi is bringing to all of you ivala sayankalam. So let's have some fun, and this is happening at Swadeshi in Castle Hills. So Castle Hills lo unna Swadeshi restaurant lo ee jamming session undi. It's a free event and we are calling it Mindless Melodies. So my friends tho family tho vachesayandi for some fun and nostalgia, and of course creating some memories. Stay tuned with me till 7 p.m.

0: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకేలా.

వెల్కమ్ బ్యాక్ టు సిరిబి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనం కార్యక్రమంలో ఆల్రెడీ 2 గంటలకు వచ్చి కొద్దిసేపు అయిపోయింది, కాబట్టి లెట్స్ క్విక్లీ టేక్ ఎ లుక్ అట్ ద ట్రాఫిక్ సీన్. ట్రాఫిక్ ఏమంటోంది అంటే 75 సౌత్ అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి, బట్ చాలా మంచిగా అంటే మూవింగ్ ట్రాఫిక్ కనబడుతుంది. ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్ ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్. అండ్ 75 నార్త్ స్ట్రేంజ్లీ చాలా క్లీన్ ట్రాఫిక్ కనిపిస్తుంది అక్కడ, దిస్ నో కంజెషన్ అట్ ఆల్. అండ్ అగైన్ 30 వెస్ట్ దగ్గర ఒక చిన్న స్ట్రెచ్ లో మాత్రమే దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్. అండ్ 35 సౌత్ ఈజ్ ఆల్సో స్లో బట్ మూవింగ్ ట్రాఫిక్. 35 నార్త్ ఇస్ ఆల్సో slow but moving traffic, no congestions that I can see. And 121 also chala varaku clear gaane undi. 121 north slow moving traffic, 121 south kuda slow moving traffic but chala varaku clear gaane undi, no congestions, nothing super bad that I see for a Friday evening, so thank God for that kada. Okay, so malli quickly okkasari manam mana messages chusedamu. India Bazaar Sida Park ఆస్టిన్ లో రేపు ఈ వీకెండ్ యాక్చువల్లీ వాటి నుంచి సండే దాకా 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫ్రీబీస్, రాఫల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటో బూత్, లైవ్ ట్రీట్స్, షుగర్ కెన్ జ్యూస్, చాట్ అండ్ యువర్ ఫేవరెట్ బైట్స్ అట్ రజులాస్ కిచెన్. ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ సెడార్ పార్క్ లొకేషన్ అక్కడ, ఎందుకంటే గ్రాండ్ లాంచ్ జరుగుతోంది వీకెండ్ కాబట్టి. సో రేడియో సిరిబి టీం ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే మేము కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎస్, లైక్ యూ హెర్డ్, రేపు రేడియో సిరిబి టీమ్ సమ్ ఆఫ్ అస్ ఆర్ డ్రైవింగ్ టు ఆస్టిన్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫన్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరన్నా అక్కడ ఉంటే ఆస్ దెమ్ టు స్టాప్ బై. వీ హ్యావ్ ఆల్సో లాట్ ఆఫ్ గేమ్స్ అండ్ లాట్ ఆఫ్ గివ్ అవేస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు షేర్ విత్ ద పీపుల్. సో అక్కడికి వచ్చి మనల్ని కలవమని చెప్పండి, రేడియో సిరిబి టీమ్ ని అట్ ఇండియా బజార్ లొకేషన్ అదనమాట సంగతి. ఓకే, సో we were talking about how much is too much ane question kada. So meeru eppudikippudu nijanga nijayithiga answer cheyalante how many unopened packets of shopping stuff, I will not say clothing ano, jewelry ano, cosmetics ano, itla em cheppanu, but then meeru inka konesi inka open cheyadaniki time dorkanivi enni vastulu unnai right now, as of now, and okavela open chesina tag diyakunda ala hanger ki velaadutunnavi enni battlu undayi. 972-636-1966, that is somewhat will tell us anamata how much is too much ane prashnaki oka chinna samadhanam. But here is another beautiful song, I think ee weather ki banta hai.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. And so, how was your Friday looking? చాలా చాలా జరుగుతుంది ప్రపంచంలో. లాట్ ఆఫ్ బిగ్ స్టేక్ మీటింగ్స్ అవుతున్నాయి, చాలా హై లెవెల్ అన్ఎక్స్పెక్టెడ్వి. మరి వాటి నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుందా, ప్రపంచాన్ని ఉద్ధరించే సొల్యూషన్ అనేది వేచి చూడాల్సిన విషయం. బట్ అఫ్ కోర్స్ ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ యాడ్ అవకపోతే చాలేమో అనే ఒక యాంగిల్ కూడా చాలా మందిలో ఉంది. దట్ ఈస్ ద టాక్ అట్ లీస్ట్. దట్స్ హౌ సాడ్, రైట్? And then on the other side of the world, koncham oka chinna bhayabhrantulaki janalni guri chestunna hantavirus outbreak ki sambandhinchina information also definitely kontha tension aithe create chestundi. But etla undabothundi tomorrow anedi manam really we can

విన్నారు కదా, వర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై ఈ సౌండ్ మీకు ఏమైనా ఫెమిలియర్ గా అనిపించిందా? ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై ఇది ఏ సినిమా అని? ఇంకొకసారి వినిపిస్తా, మళ్ళీ వినండి. టిపికల్ గా ఈ సినిమాలో ఇది మనం ఎక్కువ వినం, బట్ హియర్ యు గో.

0: Okay, so were you able to identify? ఇదే సినిమాను పోల్చుకోగలిగితే కాల్ చేసి చెప్పండి 9726361966. బట్ ఐ వాస్ సేయింగ్ దెర్ ఇస్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఇక్కడంతా ఏమనాలి, టీన్ ఇన్నోవేటర్స్ ఆర్ ద యంగర్ జనరేషన్, దే ఆర్ సో చార్జ్డ్ అండ్ దే సో ఫీలింగ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది వరల్డ్ అండ్ ద ఎన్వైర్న్మెంట్. అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ టీన్ ఇన్నోవేటర్స్ ఫ్రమ్ కెన్యా, ఇండియా, గాజా, థాయిలాండ్, ఐర్లాండ్. వీళ్ళందరూ దే వన్ ద ఎర్త్ ప్రైజ్ 2026 ఫర్ క్లైమేట్ సొల్యూషన్స్, ఇంక్లూడింగ్ biodegradable plastic and microplastic cleanup technology. They are doing amazing anpisthundi. So teenagers, they are creating climate solutions. Manam em chestunamo ani anpisthundi, inka koncham daniki contribute chestunamo kada. What do you think? I feel like we are contributing a little bit more to the damage if we are not waking up now. So again, naa topic lok malli vaste, how much is too much? 9726361966.
1: Hey. చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, చక్కనైనా చక్కలేని చెక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతున్న కోయిల.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Revisit.
3: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to their contracting.
4: Indian Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ City offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. ఇందాక నేను వినిపించిన మ్యూజిక్ యూ కుడ్ నాట్ ఐడెంటిఫై కరెక్ట్లీ, సో ఇంకొక ట్రయల్ చేద్దాం. అదే సినిమాలో ఇంకొక ఆస్పెక్ట్ వినిపిస్తున్నా, ఇంకొక టైప్ ఆఫ్ మ్యూజిక్. ఇది వినండి, విని ఏ సినిమాను గెస్ట్ చేయగలిగితే కాల్ చేసి చెప్పండి. వీఆర్ లిస్నింగ్ టు సమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

ఇది సాడ్ మ్యూజిక్ కాదు, ఇది ఒకలాంటి లవ్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్. ఏ సినిమా? వాట్ ఆర్ యు బీయింగ్ రిమైండెడ్ ఆఫ్?

సచిన్ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా చాలా కాలం తర్వాత ఐమ్ లిస్నింగ్ టు ఇట్ యాక్చువల్ గా మీకు మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే ఐ ఫీల్ లైక్ వాచింగ్ దట్ మూవీ అగైన్ ఇట్స్ అ క్లాసిక్ అండ్ ఇట్స్ ఆల్ టైమ్ హిట్ ఫర్ ద హీరో ఫర్ ద హీరోయిన్ ఫర్ ద డైరెక్టర్ అయితే చెప్పక్కర్లేదు దశ తిరిగిన సినిమా ఇది సో ఇంతకీ ఏం సినిమా ఏం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ సినిమా 972-636-1966 ఈ పాట వినేసిరండి మీరు కరెక్ట్ గా ఆన్సర్ గెస్ట్ చేయగలిగితే నాకు కాల్ చేసేయండి 972-636-1966

వెల్కమ్ బ్యాక్ టు సిర్బిడి టూర్. అండ్ ఇందాక మనము కోలాటం కి సంబంధించి జస్ట్ అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాట్లాడుకున్నాము. జాతరలో కోలాటం ఇస్ హ్యాపెనింగ్ అనదర్ టైమ్ దిస్ టైమ్ యాజ్ వెల్. అండ్ ఈసారి కోలాటం రిజిస్ట్రేషన్స్ ఆర్ ఫ్రీ యాజ్ యూ ఆల్ నో. మీరు radiosurbhi.com/RSJ జాతర వెబ్సైట్ కి వెళ్తే యూ విల్ బి ఏబుల్ టు రిజిస్టర్. లైక్ ఐ హావ్ బీన్ సేయింగ్, వీ ఆల్ హావ్ బీన్ సేయింగ్ రిజిస్ట్రేషన్ ఇస్ అ మస్ట్ సో దట్ మీతో రిహర్సల్ స్కెడ్యూల్ ప్రాక్టీస్ స్కెడ్యూల్ సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ సో ఫార్ క్లాసెస్ హావ్ బీన్ గోయింగ్ ఆన్ అట్ ఫుల్ పేస్ అండ్ శ్రీకాంతి ఈజ్ లీడింగ్ దిస్ ఎఫర్ట్ అమేజింగ్లీ. అండ్ ఇవాళ తన షోలో కూడా షీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. సో మీరు కనుక ఇప్పటిదాకా కోలాటం రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే దిస్ ఇస్ యువర్ టైమ్. గో అహెడ్ అండ్ రిజిస్టర్ ఫర్ కోలాటం ఇమీడియట్లీ బికాస్ వీఆర్ నాట్ దాట్ ఫార్ ఫ్రమ్ ద ఈవెంట్ హ్యాపెనింగ్. అబౌట్ 3 weeks అవే ఉన్నామంటే మనం చాలా చాలా దగ్గరకు వచ్చేస్తున్నాము. చాలా ఫాస్ట్ గా టైమ్ ఇస్ జస్ట్ flying away. Okay, so kolatam ee sari pratyekata enti ante we are going to come up with a full production, like a video production of the dance at the venue, and adi

సపరేట్ వీడియో లాగా దాన్ని పబ్లిష్ చేయబోతున్నాం. సో యూ కెన్ బి ఫీచరింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ స్పెషల్ వీడియో విత్ రేడియో శ్రీ. సో డూ నాట్ మిస్ దిస్ గ్రాండ్ ఒకేషన్. రిజిస్టర్ చేసేసుకోండి, బి పార్ట్ ఆఫ్ కోలాటం. ఇంతకీ మనం ఇందాక విన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ సినిమాలోది చెప్పలేకపోతే ఐఎమ్ వెరీ వెరీ నాట్ సో హ్యాపీ. సో నేను ఇంకొక క్లూ ఇద్దామనుకుంటున్నా. సో దిస్ మూవీ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు, ఇది చాలా పెద్ద క్లూ యాక్చువల్లీ. సరే ఫస్ట్ పర్సన్ చెప్తాను, ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ కెరియర్ చేంజ్ చేసిన సినిమా ఫర్ రామ్ గోపాల్ వర్మ. సినిమా పేరేంటి? 9726361966.

ఇంత క్లూ ఇచ్చాక కూడా చెప్పకుండా ఉండరు కాబట్టి చెప్పేశారు. ఎస్, శివ సినిమా లోంచి మనం విన్న బీజిఎం చాలా చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వింటున్నాం కాబట్టి ఇట్స్ వెరీ, అంత వెంటనే అయితే స్ట్రైక్ అవ్వదు, బట్ హింట్స్ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అవే టు యూ. సో హియర్ యూ గో, ద నెక్స్ట్ మ్యూజిక్ ఇస్ కమింగ్ అప్. ఇట్ చాలా ఈజీ, ఐ థింక్ యూ విల్ బి ఏబుల్ టు క్విక్లీ గెస్. లెట్స్ సీ.

చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. ఇది కూడా చాలా రోజులు అయిన సినిమా వచ్చి, అఫ్ కోర్స్ దిస్ ఇస్ అనదర్ సూపర్ డూపర్ హిట్, సో ఆల్ టైమ్ క్లాసిక్. అండ్ ఇది కూడా ఈ డైరెక్టర్ కి అఫ్ కోర్స్, బట్ మోర్ దెన్ దట్ హీరోకి చాలా చాలా పాత్ బ్రేకింగ్ అనమాట. కెరియర్ మొదలవడానికి, ఇది కిక్ స్టార్ట్ అవ్వడానికి చాలా దోహదపడ్డ సినిమా ఇది. 9726361966 మళ్ళీ ఒకసారి కొంచెం వినిపిస్తా. చాలా మందికి చాలా ఫేవరెట్ హీరో. అదన్నమాట సంగతి. 9726361966 నాకు కాల్స్ వస్తున్నాయి. ఐ విల్ టేక్ ద కాల్స్ ఆఫ్ ఎయిర్ అండ్ హియర్ యు గో. మీరు ఈ పాట వినేసి వచ్చేసేయండి.

పాట ఏ సినిమాలోది అని అడగాల్సింది నేను, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు అనుకుంటున్న సినిమా కాదు ఇది. దిస్ ఇస్ ఫ్రమ్ వాల్మీకి, దట్ ఇస్ వాట్ వీ హర్డ్ ద సాంగ్ ఫ్రమ్ వాల్మీకి సినిమాని యాక్చువల్ గా ఒరిజినల్ గా వాల్మీకి అనే పేరు మీద రిలీజ్ చేయలేదు, ఇంకో పేరు మీద రిలీజ్ చేశారు. ఏంటి ఆ పేరు మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పచ్చు, అఫ్ కోర్స్ 9726361966. వాల్మీకి అనే సినిమా హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో ఆ సినిమాని ఇంకో పేరు మీద రిలీజ్ చేశారు. వాట్ ఈస్ దట్ నేమ్? ఓకే, నెక్స్ట్ నేను ఇందాక అడిగిన ప్రశ్నకి అఫ్ కోర్స్ చాలా చాలా చాలా పాపులర్ కాబట్టి వచ్చేసింది సమాధానం, కానీ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్. నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను నేను అదే బిట్, అండ్ దెన్ ఐ నీడ్ మోర్ ఆన్సర్స్. చాలా ఈజీ అండ్ చాలా పాపులర్ మూవీ అండ్ విని విని ఉన్నాం కాబట్టి ఈసారి ఏం చేస్తా అంటే మరి కొద్దిగా హింట్ కూడా ఇస్తా. సో జస్ట్ లైక్ హౌ వి డిడ్ ఫస్ట్ సినిమాకి దర్శకుడి పేరు చెప్పాను కాబట్టి రెండో ఈ సినిమా కూడా దర్శకుడి పేరు చెప్తా. సో ఈ క్లిప్ వినండి, ఇది ఏ సినిమాలోది అని అడిగాను.

అన్నమాట. సో దీనికి సంబంధించిన హింట్ ఏంటంటే ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణవంశీ గారు. డో ఐ నీడ్ టు సే మోర్? 9726361966. ఐఎమ్ గెటింగ్ కాల్స్ అండ్ యూ లిసన్ టు దిస్ సాంగ్. ఐల్ బి బ్యాక్.

0: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా బాసి పడతా సదియా. అది లెక్క
1: వంటది.
0: చుక్ చుక్ చుక్
1: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.
0: డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ.
1: ఏ పాడండి.

0: వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది?
1: డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం డం.

0: అమ్మా సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
4: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశ్.

అదండి సంగతి. సో అలా జరిగిందనమాట. ఇంతకీ ఇందాక నేను అడిగిన దానికి సమాధానం, నేను కాల్ చేయాలి, నేను మాట్లాడాలి అనుకున్న వాళ్ళందరు కాల్స్, ఐ హోప్ ఐ టుక్, ఐ నో ఐ హావ్ సమ్ మిస్డ్ కాల్స్, ఐఎమ్ సారీ అబౌట్ దట్. బట్ ఎస్, దట్ వాస్ ఫ్రమ్ రారీ. అండ్ ఎవరు చెప్పలేరు, ఈజీగా చెప్పగలుగుతారు. ఎక్కువ టైం లేదు, 20 నిమిషాలే ఉంది కాబట్టి నేను ఇంకా కనీసం ఒక 2-3 అన్న వినిపించాలనుకుంటున్నాను. క్విక్లీ లిసన్ టు దిస్ ట్యూన్ అండ్ టెల్ మీ ఇఫ్ యూ కెన్ క్విక్లీ కనెక్ట్ విత్ ఇట్. లెట్స్ సీ. నేనేదో బీజిఎం వినిపిద్దాం అనుకుంటే అక్కడ మీకు చాలా పెద్ద హింటే వచ్చింది. లెట్స్ సీ. Which movie is this sound music from? 972-636-1966. Chala pedda clue ichchanu nenu kabatti meeru takkuman cheppochu kada. 972-636-1966. Sare, next part avine lopala let me remind you again about ee ఆదివారం సండే May 17th జరగబోయే టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్. ఫర్ ది ఫస్ట్ టైం టీ ప్యాడ్ ఇస్ బ్రింగ్ దిస్ స్ప్రింగ్ ఫెస్ట్ టు యూ. యాజ్ వీ నో, 1 మంత్ బ్యాక్ ఏప్రిల్ లో జరగవలసిన స్ప్రింగ్ ఫెస్ట్ వెదర్ ఇష్యూస్ వల్ల ఇట్ హాస్ బీన్ పోస్ట్ పోన్ టు May 17th. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ రాఫల్స్ దట్ యూ కుడ్ విన్, లాట్ ఆఫ్ షాపింగ్, లాట్ ఆఫ్ ఫన్, ఫోటో బూత్, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్, వాట్ నాట్. దే హ్యావ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ అండర్ ద స్ప్రింగ్ నైట్ లైట్స్ యూ కెన్ ఎంజాయ్ ద మ్యూజిక్. కాల్ వచ్చేసింది కాబట్టి మీరందరూ తప్పకుండా బ్లాక్ యూర్ క్యాలెండర్ అండ్ గో విజిట్ దాట్ ఆసమ్ ఫెస్ట్, స్ప్రింగ్ ఫెస్ట్, అలాంగ్ విత్ చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి జరిగే మొత్తం వీకెండ్ యాక్టివిటీస్ లో ఎంజాయ్ చేసేసేయండి. అండ్ మీరు ఈ పాట వినేసి వచ్చే లోపల నేను కాల్స్ ఆఫ్ ఎట్లా తీసుకుంటా. మ్యూజిక్ ఏ సినిమాలోది? 972-636-1966.

వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటూర్. ఎస్, అఫ్ కోర్స్ దాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందాక మనం గోదావరి సినిమా చూడండి, నేను పాటే వేసేసాను మీకు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఒక చిన్న బిట్ పాటని వినిపించేసాను. సో పెద్ద క్లూ అనమాట అది. సరే, కొంచెమే టైం ఉంది. బిఫోర్ శ్రీకాంత్ సేస్ ఇట్స్ మై టైమ్ ప్లీజ్ లీవ్, ఐ విల్ సే క్విక్లీ లిసన్ టు దిస్ అండ్ ఐడెంటిఫై ద మూవీ. ఇది ఏ సినిమా? ఎలా ఉంటుందంటే, ఇది ఇది నాకు తెలుసు, ఇది ఇది ఇది అని ఉంటుంది. సో ఆ ఇది ఏంటో, ఆ సినిమా ఏంటో, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై కాల్ చేసి చెప్పేయండి. 9726361966. అండ్ ఆ విషయం ఆలోచిస్తూ ఈ పాట వినేసేయండి. వన్స్ అగైన్ చిన్న బిట్ వినిపినా, హియర్ యు గో.

0: 감사찐들아!
1: 뭐지나 감사?
2: 셀러라. 알람 날부터 할게.
1: 어서스, 보자미게. 날리기 때, 예대, 보태대.
2: 날리기 때, 마야, 모르 가져가요.
1: 예.

అదనమాట సంగతి. సో మగధీర సినిమా నుంచి మీరు ఆ పాట విన్నారు. అంతకు ముందు విన్న మ్యూజిక్ చెప్పేయాలా? చెప్పేస్తా, ఎందుకంటే టైం లేదు ఇంకా. సో ఇంకొక మ్యూజిక్ బిట్ వినిపించే అవకాశం ఉంది. ఇదైతే టక్కుమని చెప్తారు, హింట్ కూడా అవసరం లేదు. ఎస్, ఇంతకు ముందు విన్నది మల్లీశ్వరి సూపర్. అండ్ హియర్ యు గో ద నెక్స్ట్ వన్. ఇది ఏ సినిమా? ఇది ఇంకా వినిపించాల్సిన అవసరం లేదనుకుంటున్నా నేను. సెకండ్ టైం కూడా అవసరం లేదనుకుంటున్నా. సో ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ కాల్స్ బికాజ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. ఈ పాట తర్వాత నేను మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేయకపోతే శ్రీకాంతి నన్ను లాగి బయటికి తోసేస్తుంది. కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటూ ఈ పాట వినిపిస్తున్నా, మీరు నాకు ఆన్సర్ చెప్పేసేయండి. 9726361966.

హాట్ సినిమా నుంచి ఆ పాటతో ఇవాళ చివరికి వచ్చేసాము కార్యక్రమంలో. నేను అనుకున్నన్ని సమాధానాలు రాలేదు కానీ అర్జున్ రెడ్డి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఇవాళకి మీ అందరికి టాటా బాబాయ్ చెప్పేయాల్సిన టైం వచ్చేసింది. సో యూ ఆల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద డే అండ్ డూ నాట్ ఫర్గెట్ దిస్ ఎంటర్టైన్మెంట్ వైల్ దిస్ గోస్ ఆన్ టిల్ 9 PM అండ్ ది హ్యాపీ అవర్ షో రైట్ ఆఫ్టర్ మీ. Also, we have Mikeless Melodies singing jamming session happening at Swadeshi Castle Hills. అక్కడ కలుసుకుందాం. అండ్ రేపు ఎల్లుండి సెకండ్ స్కిన్ షో అవుతోంది, పాపప్ షో, అక్కడ కలుసుకోవచ్చు. ఆల్సో సండే టీ ప్యాడ్ వాళ్ళ ఈవెంట్ ఉంది, స్ప్రింగ్ ఫెస్ట్ ఎట్ గ్రాండ్స్కేప్. సో వీ విల్ సీ యూ దేర్ యాజ్ వెల్. ఎంజాయ్ యువర్ వీకెండ్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ అండ్ ద వీకెండ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: Radio Surabhi Revisit.
7: Windstorm related.